శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం 101.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 26వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 18 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కామాక్షిదేవి సుప్రభాతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నాదియా కలాం.

0: మీరింతవరకు వికారుద్దీన్ బృందం వారు ఆలపించిన నాథియా కలాం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దైవ ప్రవక్తలపై విశ్వాసం, ఈ అంశం గురించి శ్రీ పిఎండి ఘోస్కన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: అవుజు బిల్లాహి మినషైతాని రజీం. బిస్మిల్లాహి రహమాని రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాసానికి సంబంధించిన రెండవ అంశము దైవ ప్రవక్తలను విశ్వసించడం. దైవ ప్రవక్తలను విశ్వసించడం అంటే అల్లాహ్ చేత ప్రభవింపజేయబడిన ప్రవక్తలందరూ నిజమైన వారని, సత్యసంధులని, వీరందరూ అల్లాహ్ సందేశాన్ని ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ప్రజలకు అందజేశారని నమ్మడం. ప్రవక్తల పరంపరలో చివరి వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని, ఇప్పుడు సర్వ మానవులకు ఆదర్శమూర్తి ఆయనే అని, ఆయన్ని అనుసరించడంలోనే మోక్షం లభిస్తుందని మనసారా అంగీకరించడం. జాబిర్ రజియల్లాహు తాలాన్హు గారి ఉల్లేఖనం ప్రకారం మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఉత్తమ వచనం అల్లాహ్ గ్రంథం, ఉత్తమ చరితం మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చరితం. ఉత్తమ వచనం అల్లాహ్ గ్రంథం అంటే దైవవాణి దివ్య గ్రంథం, దివ్య ఖురాన్ అని అర్థం. ఉత్తమ చరితం మహనీయుల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చరితం అంటే మనిషి అనుసరించడానికి, ఆచరించడానికి సరైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నడవడిక, ఆయన ఆచరణ మార్గమని అర్థం. ఎవరైతే మంచి విశ్వాసి కావాలని కోరుకుంటారో వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన సన్మార్గంపై నడవాలి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను తన కుటుంబ సభ్యులందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు: మీలో ఒక వ్యక్తి దృష్టిలో నేను అతని తండ్రి కన్నా, అతని కొడుకు కన్నా, ఇంకా ప్రజలందరికన్నా అధికంగా ప్రేమ ప్రాత్రుణ్ణి కానంత వరకు మీలో ఎవరూ నిజమైన మోమిన్, అంటే విశ్వాసి కాలేడు అని అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నేను అమితంగా ప్రేమిస్తున్నాను, ఆయన కోసం నా సర్వస్వాన్ని ధారపోస్తాను అని నోటితో చెప్పినంత మాత్రాన సరిపోదు. ఆ మాటలను ఆచరణ రూపం దాల్చి చూపించాలి. అప్పుడే అతను నిజమైన విశ్వాసి కాగలడు. హజరత్ అబ్దుల్లా ఇలా ఉల్లేఖించారు: ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యాడు. నేను మిమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఏమంటున్నావో బాగా ఆలోచించుకో అని హెచ్చరించారు. అప్పుడు ఆ వ్యక్తి మూడుసార్లు, దైవం సాక్షి, నేను మిమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని పలికాడు. నీవు చెప్పేదే నిజమైతే బీదరికాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. నన్ను ప్రేమించే వారి

0: వైపునకు బీదరికం వెల్లువ కంటే వేగంగా వేంచేస్తుంది అని ప్రకటించారు మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఒకరిని ప్రేమించడమంటే వారి ఇష్టాన్ని తమ ఇష్టంగా మార్చుకోవాలి, వారు అవలంబించే మార్గాన్ని తమ మార్గంగా ఎన్నుకోవాలి, వారి సహచర్యం, వారి సాన్నిధ్యం, వారి ప్రసన్నతల కొరకు పరితపిస్తూ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడాలి. మహనీయుల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించడమంటే ఆయన ఒక్కో అడుగు జాడను వెదికి దాన్ని అనుసరించాలి, ఆయన ఏ మార్గంలో గాయపడ్డారో ఆ మార్గంలో నడిచే ధైర్యం జనించాలి, ధర్మపదంలో బీదరికం ఆకలి బాధలు ఎదుర్కోవాలి. ఆర్థికపరమైన బాధ ఎంతో కఠినంగా ఉంటుంది, దానిని ఎదుర్కోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. నిజమైన విశ్వాసి ఆలోచన సరళి ఈ విధంగా ఉంటుంది, అల్లాహ్ మాత్రమే నా సంరక్షకుడు, నేను అనాథను ఎంతమాత్రం కాను, అల్లాహ్ దాసుణ్ణి, యజమాని అభీష్టానికి అనుగుణంగా జీవించడమే దాసుని కర్తవ్యం. ఈ భావన వల్ల ఒక విశ్వాసి ఆపదల్ని అవలీలగా దాటిపోగలుగుతాడు. అల్లాహ్ మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ రూపాన్ని మనం ప్రతిరోజు ఆలకించే విధంగా మంచి సద్బుద్ధిని ప్రసాదించుగాక. వఆఖి దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దైవ ప్రవక్తలపై విశ్వాసం ఈ అంశంపై శ్రీ పిఎండి గౌస్కాన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్ల కార్యక్రమంలో టమోటా సాగు వివరాలు వింటారు.
2: ముఖ్యంగా కాయ తొలుసుబురు గురించి ఇప్పుడు చెప్పుకుందాం. లేత ఆకులను కొమ్మలను తినివేస్తుంది, కోత దశలో కాయలను తొలిచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎర్రపంటగా బంతిని వేసుకోవాలి, అంటే ఒక వరుస బంతి మొక్కలు ప్రతి 16 వరుసలకు. టమాటా కంటే బంతి నారును 20 రోజుల ముందుగా నాటుకోవాలి. ట్రైకోగ్రామా బదిలికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి. ఎకరాకు 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. నాటిన 28-35 రోజులకు ఫ్లూబెండ్మైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఎన్పిపి వైరస్ ఎకరానికి 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలను ఉంచాలి. ఆశించిన పురుగుకు సంబంధించిన బాగా ఎదిగిన క్రిములను ఏరి నాశనం చేయాలి. క్రిమి సంహారక మందులను పిచికారీ చేయుటకు ముందు కాయలను కోయాలి. ఇక రెండవదిగా పచ్చదోమ. ఈ యొక్క టమాటా పంటకు ఆకుల అడుగు భాగము నుండి రసాన్ని పీల్చడం వలన ఆకుల చివర్లు పసుపచ్చగా మారి క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలుగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమితోయెట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తరువాత రబ్బరు పురుగు. కాయతొలుచు పురుగుల వలె పంటను నాశనం చేస్తుంది. పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎర్రలను పెట్టాలి, అంటే 10 కిలోల తౌడు, 1 కిలో కార్బరిల్ 50% పొడిమందు, 1 కిలో బెల్లం తగినంత నీటికి కలిపి పాకం చేసి పులియబెట్టినదన్నమాట. ఈ పురుగు నివారణకు కాయతొలుచు పురుగుకు చేసినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. మరి టమాటా పంటలో సస్యరక్షణలో భాగంగా పురుగుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే, మరి నారుకుళ్ళు తెగులు, ఆకుముడత తెగులు, వడలు తెగులు, వైరస్ తెగులు, టమాటా స్పాటెడ్ విల్డ్ వైరస్ తెగులు ఇలాంటి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వీటిలో ముందుగా నారుకులు తెగులు గురించి చూద్దాం. ఈ తెగులు ఆశించడం వలన నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది. విత్తటానికి ముందు తప్పనిసరిగా 3 గ్రాముల థైరం లేదా మాంకోజబ్బు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పిదప ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని 4 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి నారు పోయాలి. నారుమడిలో తెగులు

కనిపించిన వెంటనే కాఫర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధితో 2 నుండి 3 సార్లు తడపాలి. తరువాత ఆకుమాడు తెగులు, ఎర్లీ బ్లైట్. ఆకుల మీద, కాండం మీద మరియు కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండిపోతాయి. మొక్క దశలో ఎప్పుడైనా ఆశించవచ్చు. తేమ ఉన్న చల్లని వాతావరణంలో మరియు ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 3 గ్రాముల కాఫ్టాన్ లేదా మాంకోజబ్ లేదా క్లోరోథాలనిల్, 2 గ్రాములు లేదా ఫ్రిఫికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 లేక 4 సార్లు పిచికారీ చేయాలి. తరువాత తెగులు, వడలు తెగులు, బ్యాక్టీరియల్ విల్డ్ అంటారు దీన్ని. టమాటా మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుగా మారి తొడిమితో సహా రాలి, తరువాత మొక్క వడలిపోయి చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెగులను తట్టుకునే BT1 వంటి రకాలను వాడుకోవాలి. నేల ఉదజని 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి. తరువాత తెగులు, వైరస్ తెగులు. దీన్ని టొబాకో మొజాయిక్ అని అంటాము. తెగులు సోకిన మొక్కల ఆకుల మీద అక్కడక్కడ పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెలుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే రసం పీల్చే పురుగులు అంటే పేనుబంక లాంటివి నివారణకు అంతర్వాహిక కీటక నాశనాలను పిచికారీ చేసుకోవాలి. తరువాత టమాటా స్పాటెడ్ విల్డ్ వైరస్. ఈ తెగులు విషయానికి వస్తే టమాటా చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంగా మారి ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి మాడిపోతాయి. మొక్కలు గిడసబారి పూత పిందె పట్టక ఎండిపోతుంది. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమిథోయెట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నారుమడిలో మడికి 250 గ్రాములు మరియు నాటిన 10వ రోజున ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వాడి పంటను ఈ వైరస్ నుండి కాపాడుకోవచ్చు. ఇక టమాటా పంటలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెంచి చిక్కుడు అంటే బిన్నీస్ పంటతో పంట మార్పిడి చేస్తే బ్యాక్టీరియా ఎండు తెగులు కొంతవరకు తగ్గుతుంది. ఆవాలు, బంతి మరియు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది. కిలో విత్తనానికి ముందుగా 3 గ్రాముల థైరం, ఆ తరువాత 8 గ్రాముల ట్రైకోడెర్మా కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి. వేసవిలో దుక్కులు లోతుగా దున్నడం వల్ల నేలలో ఉన్న నిద్రావ్యవస్థ దశలోని పురుగులు నివారించబడతాయి. ట్రైకోడెర్మా కల్చర్ను అంటే 1 కిలో కల్చర్ను 10 కిలోల వేపపిండి మరియు 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. అలాగే పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటను అడ్డు పంటగా వేయడం వల్ల రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గి టమాటాలో ఆకు ఎండు తెగులు, వైరస్ తెగులు కొంతవరకు తగ్గుతుంది. పొలంలో అక్కడక్కడ వేసిన ఆముదం మొక్కలపై ఉన్న గ్రుడ్ల సముదాయాలను, అప్పుడే పొదగబడిన పిల్ల పురుగులను ఏరి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకులకు ఆముదం లేదా గ్రీజు పూసి పెట్టాలి. తెల్లదోమలు వీటికి ఆకర్షించబడి అతుక్కుంటాయి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి శనగపచ్చ పురుగు మరియు రబ్బరు పురుగుల యొక్క ఉనికిని గమనించాలి. అలాగే ఎర్రపంటగా బంతి మొక్కలను 1:16 నిష్పత్తిలో అంటే 1 బంతి వరుసకు 16 టమాటా వరుసల చొప్పున వేసుకోవాలి. 45 రోజుల బంతి నారును, 25 రోజుల టమాటో నారును దీనికోసం నాటుకోవాలి. పూత దశకు ముందుగా ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామా బదిలీ

0: లను వారానికి ఒకసారి చొప్పున 6 వారాలు విడుదల చేయాలి. 250 లార్వాలకు సమానమైన వైరస్ ద్రావణాన్ని, అంటే పొగాకు లద్దె పురుగుకు SNPV శనగపచ్చ పురుగుకు HNPV 2 సార్లు 10 రోజుల వ్యవధితో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ఆశించిన పురుగును నిర్ణయించి తగిన వైరస్ను ఎంపిక చేసుకోవాలి. పొలంలో ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. మొక్క పెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుండి పూత వరకు 5% వేపగింజల కషాయాన్ని, అంటే 5 కిలోల వేపగింజల పప్పు 100 లీటర్ల నీటిలో 15 రోజుల తేడాతో పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న చోట్ల ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని నాటడానికి ముందు భూమిలో కలిసేలా వేయాలి. బ్యాక్టీరియా తెగులు నివారణకు నాటే ముందు నారును 100 PPM, అంటే 100 మిల్లీగ్రాములు లీటరు నీటికి స్టెప్టోసైక్లిన్ ద్రావణములో ముంచి నాటాలి.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో టమోటా సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వోద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వోద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100కి 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్

0: నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్రమంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, డబ్లింజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్ట్రాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియచేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈగలన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లతున్నాయనేది ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోనే

26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు పట్టణం శ్రీమతి కె శైలజ. తర్వాత మొహరం పండుగ ప్రాశస్యం గురించి ఎస్కే మొహమ్మద్ రఫీ గారి ప్రసంగం వింటారు. చివరిగా సినీ భక్తి గీతాలు వింటారు ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తావాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:35 హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కాలం అనంత ప్రవాహం ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం వింటారు. అనంతరం ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు గురించి శ్రీ పి అరుణ్ గారి ప్రసంగం. చివరిగా లలిత గీతాలు వింటారు. 10:12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 1:02 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో పక్షవాతం కారణాలు చికిత్స న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం రేవంత్ రెడ్డి గారితో పరిచయం. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఆముదపు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి చింతగుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై విరీష కమల్ గారితో పరిచయం. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్ అవుతుంది కార్యక్రమం. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం సూర్య నమస్కారం ప్రాముఖ్యత గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం. చివరి భాగం వింటారు.

పరిచయకర్త కుమారి మౌనిక. చివరిగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కుమారి అంకిత సురానగర్తో పరిచయం. అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో శాతవాహనులు అంశం వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 పాటకు వేలాయర వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర బుర్రకథగా వింటారు. 10:30 ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం కార్యక్రమాలు ఇప్పుడు విందాం. దేశభక్తి గీతం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత, పోటీతత్వంతో కూడిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యుకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను

0: తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier.
0: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటించారు. రాజధాని కారాకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్జ్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కారాకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈరోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీశరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలి వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5,000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు

నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.

ആകാശവാണി മാർക്കപ്പുറം കേന്ദ്രം. ఉదయకిరణాలు.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికనలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కావున కొన్ని విశేషాలు విందాం. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు పఠనం శ్రీమతి కె శైలజ. తర్వాత మొహరం పండుగ ప్రాశస్యం గురించి ఎస్కే మొహమ్మద్ రఫీ గారి ప్రసంగం, చివరిగా సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలుంటాయి ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో. కార్యక్రమం వినబోయే ముందుగా
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
7: ముఖాన మొటిమలా
8: సై బాల్,
7: గజ్జా బబ్బలా
8: సై బాల్,
7: నడుగుల తామరా
8: సై బాల్,
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా విందాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కావున కొన్ని విశేషాలు విందాం. ప్రతి ఏడాది జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగంగా మనం జరుపుకుంటున్నాం. అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు కూడా. సామాజిక న్యాయం సాధికారత శాఖ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని

0: 26 జూన్ 2024న ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సీనియర్ అధికారుల సమక్షంలో న్యూఢిల్లీలోని జన్పద్లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నషాముక్త్ భారత్ అభియాన్ మంత్రిత్వ శాఖ నషాముక్త్ భారత్ అభియాన్ ద్రవ్యాల వినియోగం వల్ల యువతపై ప్రతికూల ప్రభావంపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. విద్యాసంస్థలు, క్యాంపస్లు, కాలేజీలు, పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో సమాజాన్ని కూడా భాగస్వామిని చేయటం, తద్వారా అభియాన్ నిర్వహణ సమాజం తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల వినియోగ సంబంధిత వైకల్యం దేశంలో యువతను తీవ్రంగా భంగపరుస్తుందని, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యం, బాధితుల కుటుంబాలను దెబ్బతీయటమే కాకుండా యావత్ సమాజాన్ని కల్లోలితం చేస్తుంది. కొన్ని రకాల మాదక ద్రవ్యాలు వినియోగం వ్యక్తి ఆధారణీయతకు దారితీస్తుంది. ప్రమాదాలు, ఆత్మహత్యలు, దౌర్జన్యకాండ వంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ వినియోగాల వల్ల. అందుకే మాదక ద్రవ్యాల వినియోగాన్ని యువత భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా నేటి సమాజం కోసం మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది మన ప్రభుత్వం. మీరు ఇంతవరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు విన్నారు.
1: అక్కా, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉదయకిరణాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు పఠనం శ్రీమతి కె. శైలజ.

ఆహారంలో ప్రయోగాలు నా జీవితంలో భాగమైపోయాయి. ఏదో ఒకటి తినటం, ఏదో మందు పుచ్చుకోవటం నేనెరుగను. నా బిడ్డలకు, భార్యకు, మిత్రులకు వర్తించని ధర్మం నాకు మాత్రం ఎలా వర్తిస్తుంది? ఇది జీవితంలో నాకు చేసిన పెద్ద జబ్బు. ఎక్కువ కాలం మంచం పట్టించిన జబ్బు కూడా ఇదే. జబ్బు తీవ్రతను దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు చిక్కింది. ఒకనాటి రాత్రి ఇక బ్రతకను అని అనిపించింది. మృత్యువుకు దగ్గరలో ఉన్నానని అనిపించింది. శ్రీమతి అనసూయాబెన్కు కబురు పంపాను.

ఆమె వచ్చింది. వల్లభభాయ్ వచ్చారు, డాక్టర్ కానుగా వచ్చారు. డాక్టర్ కానుగా కూడా నాడిని జాగ్రత్తగా పరిశీలించి చూచి, మృత్యులక్షణాలేవీ నాకు కనపడటం లేదు, నాడి శుభ్రంగా ఉంది, బలహీనత వల్ల మీరు మానసికంగా భయపడుతూ ఉన్నారు అని చెప్పారు. కానీ నా మనసు అంగీకరించలేదు. ఆ రాత్రి అతి కష్టం మీద గడిచింది. కన్ను మూత పడలేదు. తెల్లవారింది. నేను చనిపోలేదు, అయినా బ్రతుకు మీద నాకు ఆశ లేదు. మరణం దగ్గరలో ఉన్నదని భావించి గీతాపఠనం విడవకుండా సాగించమని చెప్పి గీతాశ్లోకాలు వింటూ పడుకున్నాను. పనిచేసే శక్తి లేదు, చదివే ఓపిక అసలేదు. రెండు మూడు వాక్యాలు మాట్లాడేసరికి మెదడు అలసిపోతూ ఉంది. అందువల్ల ప్రాణం మీద ఆశ పోయింది. బ్రతకడం కోసం బ్రతకడం నాకిష్టం లేదు. కాయకష్టం చేయకుండా అనుచరుల చేత సేవ చేయించుకుంటూ బ్రతకటం భారమనిపించింది. ఈ విధమైన స్థితిలో ఉండగా డాక్టర్ తల్వల్కర్ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిని తీసుకువచ్చారు. ఆయన మహారాష్ట్రకు చెందినవాడు. భారతదేశంలో ఆయనకు ఖ్యాతి లేదు. ఆయనను చూడగానే నా మాదిరిగానే ఆయన కూడా పెంకి రకమని గ్రహించాను. ఆయన తన చికిత్సను నా మీద ప్రయోగించి చూచేందుకు వచ్చాడని తేల్చుకున్నాను. ఆయన గ్రేట్ మెడికల్ కాలేజీలో వైద్య శాస్త్రం అధ్యయనం చేశాడు, అయితే డిగ్రీ తీసుకోలేదు. బ్రహ్మ సమాజంలో చేరాడని తర్వాత తెలిసింది. ఆయన పేరు కేల్కర్. పూర్తిగా స్వతంత్ర భావం గల వ్యక్తి. మంచు చికిత్స గొప్పదని ఆయన భావం. నా జబ్బు విషయం తెలిసి మంచు చికిత్స చేయటానికి వచ్చాడన్నమాట. ఆయనకు ఐస్ డాక్టర్ అని పేరు పెట్టాం. తన చికిత్స అంటే ఆయనకు గట్టి నమ్మకం. డిగ్రీ హోల్డర్ల కంటే తను గొప్ప డాక్టర్నని ఆయనకు అపరిమితమైన విశ్వాసం. అయితే తనకెంత విశ్వాసం ఉందో అంత విశ్వాసం నాకు కలిగించలేకపోయాడు. ఈ విషయం మా ఇరువురికి విచారం కలిగించింది. కొన్ని విషయాలలో ఆయన తొందరపడ్డాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా నా శరీరం మీద ఆయనను ప్రయోగాలు చేయనిచ్చాను. బాహ్య చికిత్సల ద్వారా కుదుటపడటం అంటే ఇష్టం లేకపోయినా ఆయన చేసేది మంచు చికిత్స, అనగా జలచికిత్సే కదా అని భావించాను. ఆయన నా శరీరమంతా మంచుగడ్డలతో రాయడం ప్రారంభించాడు. ఆయన చికిత్స వల్ల చెప్పినంత ప్రయోజనం కలగకపోయినా మృత్యువు కోసం మొదట నిరీక్షించినట్లు ఇప్పుడు నిరీక్షించటం మానేశాను. జీవితం మీద ఆశ చిగురించింది. కొద్దిగా ఉత్సాహం కూడా కలిగింది. తినే ఆహారం కొద్దిగా పెరిగింది. 10 నిమిషాల పాటు రోజు పచారు చేయసాగాను. ఆయన నా ఆహారంలో కొద్దిగా మార్పు చేయమని సూచించి, మీరు గుడ్డు రసం తాగండి, ఇప్పటికంటే అత్యధికంగా మీకు ఉత్సాహం కలుగుతుంది. పాలవలే గుడ్డు కూడా దోషం లేని వస్తువు. అది మాంసం కానే కాదు, ప్రతి గుడ్డు నుంచి పిల్ల పుట్టదు. పిల్లగా మారని గుడ్డుబోతు గుడ్లు కూడా ఉంటాయి, వాటిని వాడవచ్చు. కానీ అందుకు నేను ఇష్టపడలేదు. అయినా నా బండి కొంచెం ముందుకు సాగింది. కొద్ది కొద్దిగా పనులు చేయసాగాను. మథెరాన్ వెళితే శరీరానికి త్వరగా పుష్టి చేకూరుతుందని మిత్రులు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం నేను మథెరాన్ వెళ్ళాను. అక్కడ నీళ్లు పడలేదు, అందువల్ల నా వంటి రోగి అక్కడ ఉండటం కష్టమైపోయింది. ఆమ్లం ఎక్కువ కావటం వల్ల మలద్వారం మెత్తబడిపోయింది. అక్కడ బాగా ఘాట్లు పడ్డాయి. బయటికి వెళితే యమబాధ ప్రారంభమైంది. అందువల్ల ఆహారం ఏమన్నా తీసుకుందామంటే భయం వేసింది. 1 వారం రోజుల్లో మథెరాన్ నుండి తిరిగి వచ్చేశాను. నా ఆరోగ్యాన్ని గురించి శంకర్లాల్ శ్రద్ధ వహించాడు. డాక్టర్ దలాల్ సలహా తీసుకోమని ఒత్తిడి చేశాడు. డాక్టర్ దలాల్ వచ్చారు. వెంటనే నిర్ణయం చేసే ఆయన శక్తి నన్ను ఆకర్షించింది. మీరు పాలు తీసుకోనంత వరకు నేను మీ శరీరాన్ని బాగు చేయలేను. మీ శరీరం బాగుపడాలంటే పాలు తాగక తప్పదు. ఆర్సెనిక్ ఇంజెక్షన్లు చేయించుకోవాలి. మీరు సరేనంటే మీ శరీర బాధ్యత నాది అని అన్నాడు. ఇంజెక్షన్లు తీసుకుంటాను కాని పాలు మాత్రం తాగను. పాలను గురించిన మీ ప్రతిజ్ఞ ఏమిటి? ఆవులను గేదెలను నరకయాతనకు గురి చేస్తారని తెలిసి పాలంటే నాకు ఏవగింపు కలిగింది. పాలను ఆహారంగా తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల పాలు తాగటం మానివేశాను. అయితే మేకపాలు తీసుకోవచ్చు కదా అని నా మంచం దగ్గర నిలబడి ఉన్న కస్తూర్బాయి అన్నది. మీరు మేకపాలు పుచ్చుకున్నా చాలు అని అన్నాడు డాక్టర్. నేను ఓడిపోయాను. సత్యాగ్రహ సంగ్రామపు మోహం జీవించాలంటే లోభాన్ని కలిగించిందన్న మాట. ప్రతిజ్ఞను అక్షరశః పాటిస్తున్నానని సంతోషపడి దాని ఆత్మకు హాని కలిగించాను. పాలు తాగను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు నా దృష్టిలో ఉన్నది ఆవు గేదెలు మాత్రమే. అయినా పాలు అంటే అన్ని

రకాల పాలు అనే అర్థం కదా. జంతువుల పాలు ఆహారంగా తీసుకోకూడదు అని నేను భావించాను. కనుక ఏ విధమైన పాలు నేను పుచ్చుకోకూడదు కదా. ఈ విషయం తెలిసి కూడా నేను మేకపాలు పుచ్చుకునేందుకు సిద్ధపడ్డాను. సత్యాన్ని పూజించే వ్యక్తి సత్యాగ్రహ సంగ్రామం జరపడం కోసం జీవించాలనే కాంక్షతో అసలు సత్యాన్ని అణచివేసి దానికి మచ్చ తెచ్చాడన్నమాట. నేను చేసిన ఈ పని నాకు బాధ కలిగించింది. ఆ బాధ, ఆ గాయం ఇంకా మానలేదు. మేకపాలు మానివేయాలి అనే యోచన నాకు కలగలేదు. మేకపాలు రోజూ తాగుతూ ఉన్నప్పుడు లోలోన బాధపడసాగాను. అయితే సేవ చేయాలనే అతి సూక్ష్మమైన మోహం నన్ను పట్టుకుంది. అది నన్ను వదలలేదు. అహింసా దృష్టితో ఆహార ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. అందువల్ల నా మనస్సుకు ఆహ్లాదం చేకూరింది. కానీ మేకపాలు త్రాగటం మాత్రం సత్యశోధన దృష్ట్యా నాకు ఇష్టం లేదు. అహింస కంటే కూడా సత్యాన్ని ఎక్కువగా తెలుసుకోగలిగానని నా భావం. సత్యాన్ని త్యజిస్తే అహింస ద్వారా సమస్యలన్నీ పరిష్కరించలేనని నా విశ్వాసం. సత్యపాలన అంటే మాటను పాటించటం, శరీరము ఆత్మ రెండింటినీ రక్షించటం, శబ్దార్థము మరియు భావార్థము రెండింటినీ పాలించటం అని అర్థం. అయితే మేకపాలు తాగి నేను ఆత్మను భావార్థాన్ని దెబ్బతీశానన్నమాట. ప్రతి క్షణం ఈ బాధ నన్ను బాధిస్తూనే ఉంది. విషయాలు అన్నీ తెలిసినప్పటికీ అసలు విషయం నేను పూర్తిగా తెలుసుకోలేదన్నమాట. లేక దాన్ని పాటించే ధైర్యం నాకు చాలలేదని కూడా చెప్పొచ్చు. ఓ భగవంతుడా, నాకు అట్టి ధైర్యం ప్రసాదించు. మేకపాలు తాగడం ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత డాక్టర్ దలాల్ మలద్వారం దగ్గర పడ్డ ఘాట్లకు శస్త్రచికిత్స చేశారు. దాంతో ఘాట్లు సర్దుకున్నాయి. పక్క మీద నుంచి లేవగలననే ఆశ కలిగింది. పత్రికలు చదవటం ప్రారంభించాను. ఇంతలో రౌలత్ కమిటీ రిపోర్టు నా చేతికి అందింది. అందులో పేర్కొన్న సిఫారసులను చదివి నివ్వెరపోయాను. ఉమర్భాయ్ అంటే సుభానీ, శంకర్లాల్ ఈ విషయమై గట్టి చర్య తీసుకోవాలని అన్నారు. ఒక నెల రోజులు గడిచిన తర్వాత నేను అహ్మదాబాద్ వెళ్లాను. వల్లభభాయి ప్రతిరోజు నన్ను చూసేందుకు వస్తూ ఉండేవారు. వారితో మాట్లాడి దీన్ని గురించి ఏమైనా చేయాలి అని అన్నాను. ఏం చేయాలి అని ప్రశ్నించారు వల్లభభాయ్. కమిటీ చేసిన సిఫారసుల ప్రకారము చట్టం చేయబడితే వెంటనే సత్యాగ్రహం ప్రారంభించాలి. అలా చేస్తామని ప్రతిజ్ఞ గైకొనేవారు కొందరైనా అవసరం అని చెప్పాను. నేను మంచం పట్టి ఉండకపోతే ఒంటరిగానే పోరాటానికి దిగేవాణ్ణి. తర్వాత కొంతమంది అయినా పోరాటంలో చేరేవారు. శరీర దారుఢ్యత లేనందువలన ఒంటరిగా పోరాటానికి దిగగల శక్తి నాకు లేదు అని చెప్పాను. ఈ సంభాషణ జరిగిన తర్వాత నాతో పాటు పనిచేస్తూ ఉన్న వారి సమావేశం ఒకటి ఏర్పాటు చేశాను. రౌలత్ కమిటీకి లభించిన సాక్ష్యాధారాలు, వాటిని పురస్కరించుకుని ఆ కమిటీ చేసిన సిఫారసులు, వాటికి సంబంధించిన చట్టాలు అన్నీ అనవసరం అని నాకు తోచింది. అభిమానం గల ఏ దేశము ఇట్టి చట్టాల్ని అంగీకరించదని స్పష్టంగా తేలిపోయింది. సమావేశం జరిగింది. 20 మంది మాత్రమే ఆహ్వానించబడ్డారు. వల్లభభాయి కాక శ్రీమతి సరోజినీ నాయుడు, హార్న్మెన్, కీర్తిశేషులు ఉమర్ సుభానీ, శంకర్లాల్ బాంకర్, అనసూయాబెన్ వారిలో ఉన్నారని నాకు బాగా గుర్తు. ప్రతిజ్ఞాపత్రం తయారు చేయబడింది. అక్కడ ఉన్నవారంతా దానిమీద సంతకాలు చేశారని నాకు జ్ఞాపకం ఉంది. అప్పటికి నేను పత్రికా ప్రచురణ ప్రారంభించలేదు. కానీ పత్రికలో వ్యాసాలు రాస్తూ ఉండేవాణ్ణి. శంకర్లాల్ బాంకర్ ఉద్యమం ప్రారంభించారు. ఆయన శక్తి సామర్థ్యాలు అప్పుడు నాకు బాగా బోధపడ్డాయి. సత్యాగ్రహాన్ని మించిన మరో కొత్త ఆయుధ ప్రయోగం ఎవరైనా ప్రారంభిస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అందువల్ల సత్యాగ్రహ సభ ఏర్పాటు చేయబడింది. ముఖ్యమైన పేర్ల పట్టిక బొంబాయిలోనే తయారైంది. అందుకు కేంద్రం బొంబాయి నగరమే. ప్రతిజ్ఞాపత్రం మీద ఎక్కువ మంది సంతకాలు చేయసాగారు. ఖేడా సంగ్రామంలో వలె ఇక్కడ కూడా కరపత్రాలు వెలువడ్డాయి. అనేక చోట్ల సభలు జరిగాయి. ఆ సంస్థకు నేనే అధ్యక్షుణ్ణి. చదువుకున్న వర్గం వారికి నాకు అంతగా పొసగదని తేల్చుకున్నాను. కరపత్రాలలో గుజరాతీ భాషనే వాడాలని చెప్పాను. ఇలాంటివే మరికొన్ని విషయాలు వాళ్లను గొడవలో పడేశాయి. అయినా చాలామంది నా పద్ధతి ప్రకారం నడిచేందుకు సిద్ధపడి తమ ఉదార బుద్ధిని చాటుకున్నారు. అయితే ఈ సభ ఎక్కువ రోజులు నడవదని ప్రారంభంలోనే గ్రహించాను. పని మాత్రం బాగా పెరిగిపోయింది. రౌలట్ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా ఒకవైపున ఉద్యమం సాగుతూ ఉంటే మరోవైపు ప్రభుత్వము ఆ రిపోర్టును అమలుపరిచి తీరాలనే నిర్ణయానికి వచ్చింది. రౌలత్ బిల్లు వెలువడింది. నేను కౌన్సిల్ మీటింగ్లో రౌలట్ బిల్లు మీద జరిగే చర్చ విందామని ఒకసారి వెళ్లాను.

0: మీరింతవరకు మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. పట్టణం శ్రీమతి కె. శైలజ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మొహరం పండుగ ప్రాశస్యం గురించి ఎస్కే మహమ్మద్ రఫీ గారి ప్రసంగం.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల పొగడ్తలు, సకల ప్రశంసలు, సకల స్తోత్రములు సర్వలోక సృష్టికర్త, సర్వలోక పోషకుడు అయిన అల్లాహ్కే చెందుతాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంపై మరియు ఆయన బాట నడిచిన పుణ్యాత్ములపై అల్లాహ్ కారుణ్యం వర్షించుగాక. ఆమీన్. ఇస్లామియా సంవత్సరంలో ప్రథమమైన నెల ముహర్రం. ఆల్ ఇండియా రేడియో వారికి, మరి శ్రోతలకు, అభిమానులకు, ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనిషి గత సంవత్సరంలో వీడుకోలు చెప్పి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. అంటే మనిషి తన ఆయుష్లో ఒక సంవత్సరం తగ్గినట్లే. గత సంవత్సరంలో ఎన్ని మంచి పనులు చేసుకున్నాడో, ఎన్ని చెడు పనులు వదులుకున్నాడో ఒకసారి తన మనస్సును తానే ప్రశ్నించుకోవాలి. దివ్య ఖురాన్లో దైవం ఇలా తెలియజేస్తున్నాడు, యథార్థం ఏమిటంటే ఆకాశాన్ని, భూమిని దైవం సృష్టించినప్పటి నుండి మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో 12 మాత్రమే. వీటిలో 4 నిషిద్ధ మాసాలు. ఇదే సరైన గణన పద్ధతి. కనుక ఈ మాసాల్లో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. మొహరం నెల ఎంతో గౌరవప్రదమైనది. ఖురాన్ మరియు హదీసులలో ఈ నెల ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పబడింది. ఈ నెలల్లో యుద్ధాలకు, ఆక్రమణలకు, పోరాటాలు చేయకూడదని, ఈ నెలలో భక్తి శ్రద్ధలతో గడపాలని, దైవం వేటినైతే గౌరవించమన్నాడో వాటిని గౌరవిస్తూ సత్కర్మలు చేస్తూ ఉండాలి. మరి దుష్కర్మల నుండి మనం జాగ్రత్తపడి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. లేనిచో మార్గభ్రష్టులైపోయే అవకాశం ఉంది. మొహర్రముల్ హరాం ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం మొదటి మాసం. ప్రతి సంవత్సరం ఈ మాసం వచ్చినప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం గుర్తుకు వస్తుంది. అదే హిజ్రత్, మక్కా నుండి మదీనాకు వలసపోవుట. హిజ్రత్ తర్వాతనే ఇస్లాం ధర్మం బలపడింది, ఇతర ప్రాంతాలకు అతివేగంగా పాకింది. ఇస్లాం ధర్మాన్ని కాపాడుకున్నటకు స్వదేశాన్ని వీడిపోయే సందర్భం వచ్చినా నేను సిద్ధమన్న విషయాన్ని గుర్తు చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ మొహరం మాసం. మొహరం నెలలో ఉపవాసాలకు గొప్ప ప్రాధాన్యత ఉంది. అబూ హురైరా రజల్లాహు తాలా అనుహు ఇలా ఉల్లేఖించారు. విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు, రంజాన్ నెల ఉపవాసముల తర్వాత ఘనత గల ఉపవాసం ఏవంటే అది మొహరం నెలలోని 10వ తేదీ ఉపవాసం. అబూ ఖతాదా రజల్లాహు తాలా అనుహు ఉల్లేఖనం ప్రకారం మహానీయ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మొహరం 10వ తేదీ నాటి అషురా ఉపవాసం గురించి అడగగా, ఈ ఉపవాసం గత సంవత్సరం చిన్న చిన్న పాపాలకు పరిహారం అవుతుంది అని అన్నారు. ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఈ విధంగా ఉల్లేఖించారు, హురైసులు ఇస్లాంకు పూర్వం కూడా అషురా ఉపవాసం ఉండేవారు, అనగా మొహరం 10వ తేదీ నాడు ఉపవాసం ఉండేవారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అషురా అంటే మొహరం 10వ తేదీన ఉపవాసం ఉండేందుకు ఆజ్ఞాపించారు. ఆ తర్వాత రంజాన్ నెలలో ఉపవాసాలు విధిగా నిర్ణయించిన తర్వాత మొహరం నెలలో ఉపవాసములు ఉండదలిచిన వారు ఉండవచ్చునని, లేని పక్షంలో ఎలాంటి దోషం లేదని చెప్పారు. ఈ దినము చాలా గొప్ప దినము. హజరత్ మూసా అలైహిస్సలాం వారిని, వారి అనుచరులైన ఇస్రాయిల్ వంశస్థులను దుష్టుడైన ఫిరౌన్ రాజు నుండి అల్లాహ్ రక్షించి ఫిరౌన్ సైన్యాన్ని సముద్రంలో ముంచి నాశనం చేసిన రోజు. అందుకు మూసా అలైహిస్సలాం అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుతూ ఉపవాసం ఉండేవారు. అందుచేతనే మేము కూడా ఈ తేదీ నాడు ఉపవాసం ఉంటున్నాము అని అన్నారు. అప్పుడు విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మూసా అలైహిస్సలాం విషయంలో మీకంటే ఎక్కువ హక్కుదారులం మేమే కాబట్టి మేము కూడా ఈ దినం ఉపవాసం ఉంటాము అన్నారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలా అనుహు వారు ఇలా తెలిపారు, మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మరలా వచ్చే సంవత్సరం నేను బ్రతికి ఉంటే మొహరం 9వ తేదీ నాడు కూడా ఉపవాసం ఉంటాను అన్నారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరుసటి సంవత్సరం జీవించలేరు. ఇస్లాం ధర్మ సంస్థాపన కొరకు ఎంతోమంది త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించారు. మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బంధువులు, స్నేహితులు, అనుచరులు, కుటుంబీకులు ధర్మం కోసం ధన ప్రాణాలు త్యాగాలు చేశారు. విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనుమడు హజరత్ అలీ రజియల్లాహు తాలా అనుహు గారి కుమారుడైన హజరత్ ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అనుహు త్యాగానికి చిహ్నంగా కొంతమంది మొహరం పండుగను చేసుకుంటారు. ప్రజా

0: స్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహర్రం. ఈ పేరు వినగానే పీర్లు, నిపుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మాతం చదవటాలు గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కానీ ఎంతమాత్రం పర్వదినాలు కావు. విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం నిర్యాణం చెందిన తర్వాత మొదటి ఖలీఫాగా అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు తాలా అనుహు నియమింపబడ్డారు. ఆయన తదనంతరం రెండవ ఖలీఫాగా హజరత్ ఉమర్ ఫారూఖ్ రజియల్లాహు తాలా అనుహు నియమించబడ్డారు. ఈయన హత్యగావించబడ్డారు. ఈయన తర్వాత మూడవ ఖలీఫాగా హజరత్ ఉస్మాన్ గనీ రజియల్లాహు తాలా నియమించబడ్డారు. ఈయన హత్యగావించబడ్డారు. నాలుగవ ఖలీఫాగా హజరత్ అలీ రజియల్లాహు తాలా అనుహు నియమించబడ్డారు. ఈయన కూడా హత్యగావించబడ్డారు. హజరత్ అలీ మరణంతో వారి జ్యేష్ఠపుత్రుడైన ఇమాం హసన్ రజియల్లాహు తాలా అనుహు ఇస్లాం సామ్రాజ్యానికి ఖలీఫా అయ్యారు. కేవలం 6 నెలలు మాత్రమే రాజ్యపాలన చేశారు. ఇస్లాం సామ్రాజ్యంపై బాగా పట్టు సాధించిన మావియా రజియల్లాహు తాలా అనుహుకు సామ్రాజ్యాన్ని ఒప్పజెప్పారు. ఈయన తదనంతరం ఈయన కుమారుడు యజీద్ ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. యజీద్ చండశాసనుడిగా పరిపాలిస్తూ అన్ని వ్యసనాలకు బానిసగా మారి చాలా కఠిన శాసనాలు చేశాడు. ప్రజలు తనకు బయ్యతి చేసి ఖలీఫాగా పూజించాలని ఓ శాసనం చేయగా హజరత్ అలీ రజియల్లాహు తాలా అనుహు కుమారుడైన ఇమామే హుసేన్ రజియల్లాహు తాలా అనుహు మరికొంతమంది ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. కుఫా నగరవాసులు యజీద్ దౌష్టం నుంచి కాపాడమని, హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహును అందరం బలపరచగలమని కోరుతున్నట్లు వర్తమానం పంపడం జరిగింది. ఇస్లామియా ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంప్రదింపులే సమస్య వివేచనకు మార్గాలని చర్చల కోసం ఇమామి హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహు రాజధాని కూఫాకు హుటాహుటిన బయలుదేరి యుఫ్రటీస్ నదీ తీరాన కర్బలా మైదానంలో విడిది చేసి ఉండగా యజీద్ సైన్యం ఆయనపై పడింది. శత్రుబలం 4000కు పైగా ఉండగా ఆయన ఇమాం హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహు బలం కేవలం 2 అశ్వికులు, 40 మంది కాల్బలం, మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు మొత్తం కలిసి 72 మంది ఇమామే హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహు వెంట ఉన్నారు. ఈ యుద్ధాన్ని కర్బలా యుద్ధం అని అంటారు. కర్బలా ఇప్పుడు ఇరాక్లో ఉంది. ఈ యుద్ధం 10 రోజులు జరిగింది. 10 రోజుల పాటు నీరు, ఆహారం ఇవ్వకుండా అతి దారుణంగా చంపివేశారు. ఇమామే హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహు పరివారం స్వల్పమైన వీరోచితంగా పోరాడి అసూలు బాసింది. 10వ రోజు ఇమామి హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహు ఒకరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువును అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రులు భీరులై ఇమామి హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహును వెన్నుపోటు పొడిచి సంహరించారు. కర్బలాలో జరిగిన యుద్ధం చిన్నదే అయినా దానికి దారితీసిన కారణాలు గొప్పవి. ఆ రోజు ముస్లింలు యజీద్ నియంతను ఎదురించి అతని పెద్ద సైన్యంతో తమ కుటుంబ సభ్యులు వీరోచితంగా పోరాడి ఇస్లాం కొరకు ప్రాణాలర్పించిన ఇమామే హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహు చిరస్మరణీయులు, ముమ్మాటికి గొప్ప షహీదులు. 10 రోజుల వరకు జరిపే ఈ మొహరం పండుగ 10 రోజుల విషాద దినాలు. ఈ సందర్భంగా మతానికి సంబంధించిన ప్రవచనాలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధనలు, ఇమామే హుస్సేన్ రజియల్లాహు తాలా అనుహు యుద్ధంలో ఎదుర్కొన్న సంఘటనలు, వారి కుటుంబం వారికి యుద్ధంలో పాల్గొన్న వారిని హింసించిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆషురా దినంలో ఉపవాసం ఉండటం అనేది విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ విధానం నుండి స్పష్టంగా ధృవీకరించబడింది. ఒక దినపు ఉపవాసానికి బదులుగా మొత్తం 1 సంవత్సరం పాపాలన్నీ క్షమించబడతాయి అనేది దైవం మనపై చూపుతున్న అనంతమైన కరుణకు మరియు అనుగ్రహానికి ఒక చిన్న మచ్చుతునక మాత్రమే. నిశ్చయంగా దైవం సాటిలేని అనుగ్రహం కలవాడు. ఈ అనుగ్రహాన్ని చేజిక్కించుకోవటానికి సిద్ధపడండి. తమ నూతన సంవత్సరాన్ని దైవానికి విధేయత చూపటంలో, దాన ధర్మాలు చేయటంలో మరియు పుణ్యాలు సంపాదించటంలో పోటీ పడుతూ ప్రారంభించండి. పుణ్యాలు, మంచి పనులు తప్పకుండా పాపాలను, చెడు పనులను చెరిపివేస్తాయి. దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది. వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు. ఒక మోమిన్ పాపం చేసినచో వారి హృదయంపై నల్లమచ్చ ఏర్పడుతుంది. అల్లాహ్ సమక్షంలో క్షమాపణ వేడుకుంటే క్షమించబడుతుంది. అలా వేడుకోకపోతే పాపంపై పాపం చేస్తూ ఆ మచ్చ పెరిగిపోతూ మనస్సుపై ఒక పొర ఏర్పడుతుంది. ఆ పొరే తుప్పు లేదా మాలిన్యం. ఈ విధంగా విశ్వాసులు భక్తిశ్రద్ధలతో మొహరం నెలలో దైవాన్ని ఆరాధిస్తూ ఇహలోక పరలోక సాఫల్యం పొందాలని ఆశిస్తారు. వాఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్లాలమీన్.
1: మొహరం పండుగ ప్రాశస్యం గురించి ఎస్కే మహమ్మద్ రఫీ గారి ప్రసంగం విన్నారు. ఉదయకిరణాలు కార్యక్రమంలో చివరిగా విందాం సినీ భక్తి గీతం.

0: మీరింతవరకు సినీ భక్తి గీతం విన్నారు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. వినబోయే ముందుగా
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఈనాటి భావలహరి కార్యక్రమంలో తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయమే అవసరం లేనటువంటి పేరు. 2000 సంవత్సరం ప్రారంభం నుండి 10 ఏళ్ల పాటు వెనుదిరిగి చూడకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోయారు. ప్రేక్షకులను వారి నటనతో మెప్పించారు కూడా. ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలు, యువతను ఆకట్టుకునే చిత్రాలు నటించి సక్సెస్ సాధించారు సినీ పరిశ్రమలో. అప్పట్లో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్, లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నారు వారి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ గారి జయంతి నేడు. మరి ఈరోజు ఉదయ్ కిరణ్ గారి జయంతిని పురస్కరించుకొని వారి సినీ జీవిత విశేషాలు, అలాగే సినీ పరిశ్రమలో వారు సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం ఈనాటి భావల్హరి కార్యక్రమంలో. మరిన్ని విషయాలు ఉదయ్ కిరణ్ గారి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ పాట.

ఉదయకిరణ్ గారు 1980 జూన్ 26 తెలంగాణలో హైదరాబాద్లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వివికే మూర్తి, నిర్మల దంపతులకు జన్మించారు. కేవీపీ కేట్లో తన చదువును పూర్తి చేసుకొని ఆపై వైస్లీ కాలేజీ నుండి బీకామ్లో పట్టభద్రుడయ్యారు. సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డారట. ఇలాంటి మరిన్ని విషయాలు ఉదయకిరణ్ గారి గురించి తెలుసుకునే ముందుగా ఈ పాట

తేజ దర్శకత్వంలో చిత్రం ద్వారా పరిచయమైన ఉదయ్ కిరణ్ గారు ఒక సరికొత్త పోకడను హీరోల్లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్గా నిలిచింది. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే కూడా వరుసగా విజయం సాధించాయి. నువ్వు నేను చిత్రానికి గాను 2001 ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు ఉదయ్ కిరణ్ గారు. చిత్రం నువ్వు నేను చిత్రాలకు ధీటుగా భారీ నుంచి అతి భారీ విజయం సాధించి విజయం చేకూర్చింది ఉదయ్ కిరణ్ గారికి ఈ చిత్రం. ఈ చిత్రంలోని ఒక పాట ఇప్పుడు విందాం.

మనసంతా చిత్రం విజయం అనంతరం కలుసుకోవాలని చిత్రం తన నృత్య ప్రతిభను ఉదయ్ కిరణ్ చూపించారు. లవర్ బాయ్గా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకుల మనసులో తన సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నారు. ఈ చిత్రం విజయం సాధించినప్పటికీ ఉదయ్ కిరణ్ గారికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు. మరి ఆ చిత్రం నుంచి ఒక పాట మీకోసం.

మీరు వింటున్నారు భావల హరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz. ఈరోజు తెలుసుకుంటున్నాం లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ గారి జయంతి కావున వారి సినీ జీవిత విశేషాలు. ఉదయ్ కిరణ్ గారు శ్రీరామ్ చిత్రం ద్వారా ఒక పరిపక్వ నటనకు మనకు పరిచయం చేశారు ఈ చిత్రం ద్వారా. తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాప్ల అనంతరం 2005లో తమిళంలో బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఉదయ్ కిరణ్ గారు నటించవలసిన కొన్ని చిత్రాలు కూడా అనివార్య కారణాల వల్ల నిలిచిపోయాయి. మరిన్ని విషయాలు మన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ గారి గురించి తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

నాయకునిగా, తెలుగులో కథానాయకునిగా వచ్చిన మొదటి 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదును సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్ గారు. 2003 సంవత్సరంలో విడుదలైన చిత్రం నీకు నేను నాకు నువ్వు చిత్రం. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని కూడా అందుకుంది ఈ చిత్రం. మరిన్ని విషయాలు విందాం ఈ పాట విన్న తరువాత.

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించుకోవటం చాలా కష్టం. అలాగే ఎన్నో కథలు పట్టాలెక్కి మధ్యలోనే ఆగిపోయాయి. అందులో ఉదయ్ కిరణ్, సౌందర్య గారు కలిసి నటించవలసిన ఒక చిత్రం కూడా అలాగే ఆగిపోయింది. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ గారి దర్శకత్వం వహించారు. తన తండ్రి ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక చిత్రం నర్తనశాలను అదే పేరుతోనే బాలకృష్ణ గారు దర్శకునిగా పరిచయం కావాలనుకున్నారు. 2004 అత్యంత వైభవంగా ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో బాలకృష్ణ గారు అర్జునుడు, బృహన్నల, కీచకుడు వంటి 3 విభిన్నమైన పాత్రల్లో కూడా నటించాల్సి ఉంది. ఈ చిత్రం అత్యంత కీలకమైన ద్రౌపది పాత్ర కోసం సౌందర్యను ఎంపిక చేశారు. అలాగే అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి పాత్ర కోసం అప్పటి యంగ్ సెన్సేషన్ ఉదయ్ కిరణ్ గారిని తీసుకోవటం జరిగింది. ఉదయ్ కిరణ్ గారి క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని బాలయ్య గారు ఈ అవకాశం ఇచ్చారట. దాదాపు 17 షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సౌందర్య గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అనంతరం ఈ చిత్రాన్ని ఆపేశారట. ఎందుకంటే ద్రౌపది పాత్ర కోసం వేరెవరిని బాలకృష్ణ గారు ఊహించుకోలేక ఈ చిత్రాన్ని ఆపివేయటం జరిగింది.

తర్వాత ఉదయ్ కిరణ్ గారు కూడా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ గారు అభిమానులకు వారు కలిసి నటించిన ఒక చిన్న వీడియోని వారి చనిపోయిన రోజున అపురూప కానుకగా విడుదల చేశారు అభిమానుల కోసం. కానీ ఈ చిత్రం పూర్తయి ఉంటే ఉదయ్ కిరణ్ గారి కెరియర్కి ఇది ఒక మైలురాయిగా నిలిచేదని బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఉదయ్ కిరణ్ గారు 2014 జనవరి 5వ తేదీన ఆత్మహత్య చేసుకుని మరణించారు. మరి ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని ఆకాశవాణి ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు అందిస్తుంది.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನ ಅವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಳ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
2: ಕೊಂತ ಕಾಲಂ ಕೊಂತ ಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸ್ಯದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
3: ಸೀತಾರಾಮುಲಕು ಕಲಿಪಿ ನಮಸ್ಕರಿಸ್ತೇ
1: ವೇಡುಕುಲನು ಯಥಾ ತದಂಗ ಅಂದಿಂಚೇ ಪ್ರತ್ಯಕ್ಷ ವ್ಯಾಖ್ಯಾನಂ.
3: ರಾಮುಡಿ ಜನ್ಮದಿನ ಅಯಿನಪ್ಪಟಿಕೀ ಕೂಡ
4: మరింత వరకు భావలహరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: IMF says India continues to be a major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
2: నషాముక్త భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలు ఈరోజుతో ముగుస్తాయి. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త్ భారత్ దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక, మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలు తో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త్ భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన

0: గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ స్టూడియో కోడ్ 08596.
2: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొదటి కాల్ ఎవరు చూద్దాం. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. కాల్ కట్టినట్టుందండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
8: నమస్తే మేడం, రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నాను మేడం.
1: రాఘవేంద్ర గారు బాగున్నారా?
8: బాగున్నాను మేడం. ఈరోజు ఉదయ కిరణాల కార్యక్రమంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మీరు చెప్పిన వ్యాఖ్యానం చాలా బాగుంది మేడం. అలాగే ఈరోజు గాంధీ మహాత్ముని మార్గం గురించి కాకల సైజ్ గారి వ్యాఖ్యానం కూడా చాలా బాగుంది. మహాత్మా గాంధీ గురించి జీవిత విశేషాలు ఆమె బాగా తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు బావలహరిలో ప్రముఖ స్త్రీ నటుడు ఉదయ కిరణ్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బాలకృష్ణ గారు నత్తనసాల సినిమాలో ఉదయ కిరణ్ గారికి ఒక పాత్ర ఇచ్చారని, ఆ సినిమా మధ్యలో ఆగిపోయిందని చెప్పడం, ఇవన్నీ ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు మేడం. మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మొహరం సందర్భంగా మాధవన్ చిత్రం నుండి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే ఆ దైవం ఒకటే, ఆ పాఠం ప్రసారం చేయరా మా దైవం.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుందండి. రాఘవేంద్ర గారు విందాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ.
8: ధన్యవాదాలు మేడం.

0: సర్దుబాటైంది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: ధనలక్ష్మి మేడం.
3: ధనలక్ష్మి గారు బాగున్నారా?
4: బాగున్నాను మేడం.
3: చెప్పండి ధనలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? హలో. అయ్యో, ఒక ధనలక్ష్మి గారు కాల్ కట్టినట్టుందండి.
5: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
6: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు పుష్పలత.
3: పుష్పలత గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా?
3: చాలా బాగున్నామండి పుష్పలత గారు. చెప్పండి, కార్యక్రమాలని వింటూ ఉంటారా?
6: వింటున్నాం మేడం. బాగాలశిలో ఉదయకిరణ్ గారి గురించి చాలా బాగా చెప్పారు మేడం.
3: థ్యాంక్ యూ అండి. వింటూ ఉండండి కార్యక్రమాలు. ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. వింటూ ఉండండి. చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాటు విందామండి?
6: ఈరోజు ఉదయ కిరణ్ గురించి ఏదన్నా మంచి పాట ఇవ్వండి మేడం.
3: ఓకేనండి. ఉదయ కిరణ్ చిత్రం నుంచి ఏ పాట అయినా పర్లేదా? ఓకేనండి. మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
6: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు విజయ్ మేడం.
0: విజయ్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నాం అండి. విజయ్ గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: లారీ డ్రైవర్ నుంచి మామా మంచమైపు అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండీ విజయ్ గారు. థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
1: హలో,
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం. ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవానిపల్లి. మేడం
0: ఈశ్వర్ యాదవ్ గారు బాగున్నారా?
1: మీరు బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నామండి, చెప్పండి. ఈరోజు ఏ చిత్రంచి పాటు విందా?
1: మొహరం శుభాకాంక్షలు
0: మీకు కూడా అండి, మీకు మీ కుటుంబ సభ్యులకు మొహరం పండుగ శుభాకాంక్షలు అండి.
1: అందరికీ, స్టేషన్ డైరెక్టర్ అందరికీ.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చెప్పండి, ఈరోజు ఏ చిత్రంచి పాటు విందాం?
1: అన్నింటి కాపురం ఈనాడు కట్టుకున్న బొమ్మడి అనే పాట కావాల. పన్నెండు కాపురం మేడం. హలో,
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మి మేడం.
0: ధనలక్ష్మి గారు.
1: మేడం, ఆయుధం సినిమాలో ఒయిరాజు కన్నుల నువ్వే పాట మేడం.
0: ఎందుకని ఇంత స్పీడ్గా చెప్పేస్తున్నారు? ఇందాక కాల్ కట్ అయిందనా?
1: అవును మేడం.
0: ఓకేనండి, అయినా లక్కీగా మీకు కలిసింది కాల్ కూడా ఈరోజు,
1: అవును మేడం,
0: ఫోన్ కూడా కలిసింది.
1: కాల్ కట్ అయింది మేడం.
0: ఇంకా కలవదేమో అనుకున్నానండి, ఇంతకు మీకు
1: అవునా మేడం?
0: కాల్ కలిసింది. లక్కీ, ధనలక్ష్మి గారు లక్కీ మొత్తానికి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఆయుధం చిత్రం నుంచి చెప్పటండి.
1: వైరాజు కన్నుల నువ్వే మేడం.
0: ఓకేనండి, ధనలక్ష్మి గారు వచ్చేస్తుంది, పాట వినేద్దాం. థ్యాంక్ యూ అండి ధనలక్ష్మి గారు.
1: ఓకే మేడం.
0: లక్కీ ధనలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి, ఇలానే ఫోన్ చేస్తుండండి.
1: ఓకే మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు
1: హలో
0: మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
0: రామయ్య గారు బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాను మేడం.
0: చెప్పండి రామయ్య గారు, కార్యక్రమాలని వింటూ ఉన్నారా?
1: వింటున్నా మేడం. బావలహర్లో ఉదయకిరణ్ గారు చాలా చక్కగా చెప్పినారు. ఇంకా మిగిలే ఉంది అనిపిస్తుంది, అంత బాగా చెప్పినారు. చాలా బాగున్నాయి మేడం. ఉదయకిరణ్ గురించి చాలా మంచి మంచి పాటలు వేసినారు. అలాగే బాలకృష్ణ గారి గురించి, నర్తనశాల వెళ్ళి చెప్పి, సౌందర్య గురించి, అలాగే మన ఉదయ కిరణ్ అన్ని చెప్పినారు. మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రంచి పాట విందాం?
1: ఈరోజు అందరికి బహుళం పండుగ శుభాకాంక్షల సందర్భంగా అలీబాబా 40వ సినిమా ఉందా మేడం.
0: ఓకే,
1: దాంట్లోంచి అల్లాయా అల్లా పాట మేడం.
0: ఓకేనండి, ఆ చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, వినేద్దాం
1: మేడం.
0: చెప్పండి.
1: మా కుటుంబ సభ్యుల పేరు చెప్పాను మేడం.
0: చెప్పండి.
1: భాగ్యాలు, శుభలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, చిన్నబాబు, దివాకర బాబు, బాలకృష్ణ, సరస్వతి, అలాగే పోలే కోసం, అలాగే మన రాఘవేంద్ర కోసం, సర్దార్ కోసం, అందరి కోసం ఈ పాట, నీకోసం కూడా మేడం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి. పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: థ్యాంక్ యూ మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్థరెడ్డి మేడం.
0: చెప్పండి చెప్పండి, ఈరోజు ఏ చిత్రం పాటు విందాం
1: మేడం? గన్నికోట రహస్యం మేడం. నవ్వెను నాలో జాజి మళ్ళీ.
0: గండికోట రహస్యం. ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు మేడం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం నమస్కారం. మేడం
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం మాది నాగర్ కర్నూలు జిల్లా. మేడం నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్. మేడం ఊరి పేరు సాతాపూర్ నుంచి మాట్లాడతారు. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. అంతా మంచిగా ఉన్నాను మేడం.
0: చెప్పండి లక్ష్మయ్య గారు, ఈరోజు ఏ చిత్రం పాట విందాం?
1: మేడం నాకు రగిలే జ్వాల మేడం, కృష్ణరాజుది రగిలే జ్వాల.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: ముద్దబ్బంతి పువ్వమ్మ పొద్దు పొడుపు నవ్వమ్మ.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుందండి, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ప్రసారం అవుతుంది. ఈరోజు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మా కాలర్ చూద్దాం. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు బాబు మేడం, మార్కాపురం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. బాబు గారు మీరు ఎలా ఉన్నారు? చెప్పండి, ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: నిప్పు లాంటి నిజం అల్లాయే దిగి వచ్చిన పాట విందాం మేడం.
0: నిప్పు లాంటి మనిషి
1: రాజా మేడం.
0: ఓకేనండి, ఓకేనండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: దేవరాజు గారు సాల్మాను, పుష్కాలపల్లె రామ్ గోపాల్ రెడ్డి మేడం.
0: ఓకేనండి, వీరి కోసం మీకోసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ మేడం.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. వారు మాట్లాడుతున్నారు.
4: బాగున్నారండి.
3: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నమస్కారం అండి. మీ పేరు? చెప్పండి. ఈరోజు ఏ చిత్రం చిబాటు విందాం? చిత్రం పేరు మరొకసారి చెప్పండి. క్లారిటీగా లేదండి. చిత్రం పేరు శివరామరాజు. ఆ చిత్రాన్ని చేపట్టండి. అమ్మా భవాని. ఓకేనండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు
1: నమస్తే
0: మాట్లాడుతున్నారు?
1: మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు
1: నా
0: మాట్లాడుతున్నారు?
1: పేరు
0: ఎక్కడి
1: పుల్లన్న
0: నుంచి?
1: నా పేరు పుల్లన్న మేడం. సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు
0: చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: శ్రీవారి ముచ్చట్లు మేడం గారు. సూర్యునికి ఒకటే హృదయం, మనిషికి ఒకటే హృదయం మేడం గారు.
0: శ్రీవారి ముచ్చట్లు. ఓకేనండి, ఆ
1: అవునండి.
0: చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
1: ఓ నమస్తే మేడం గారు. ఓకే.

0: స్త్రీల కార్యక్రమంలో కాలం అనంత ప్రవాహం ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం, అనంతరం ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు ఈ అంశం గురించి శ్రీ పి అరుణ గారి ప్రసంగం, చివరిగా లలిత గీతాలు మొదలైన అంశాలుంటాయి ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. కార్యక్రమం వినబోయే ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: విజయవాడ బ్రాంచ్.

అనంత ప్రవాహం కాలం. కాలం చాలా విలువైనది. కాలం యొక్క విలువను తెలుసుకుంటూ కాలాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాలం భగవత్ స్వరూపం. చరాచర జగత్తును నడిపించేది కాలమే, హరించేది కాలమే, సృష్టి స్థితి వినాశనం చేయగలిగేది కాలమే. కాలాన్ని గురించి ఆచార్య చాణక్యుడు కాలం తీరుని వివరిస్తూ, కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజాః, కాల సుప్తేషు జాగర్తి కాలోహి దురితిక్రమః అని అన్నారు. కాలం సర్వజీవుల్ని సృష్టిస్తుంది, అలాగే వాటిని నశింపచేస్తుంది కూడా. అందరూ నిద్రపోతున్నప్పుడు కూడా మేల్కొని ఉండేది కాలం ఒక్కటే. బలవత్తరమైన కాల ప్రభావాన్ని ఎవరు కూడా అతిక్రమించలేదన్నది ఈ చాణక్యుడి మాట. భౌతిక ఆధ్యాత్మిక సాధనాలేవి కూడా కాలాన్ని బంధించలేవు. పారే నదిలో ఈ క్షణం మనం తాకిన నీటిని మరుక్షణం మనం తాకలేం. అలానే గతించిన కాలాన్ని కూడా మనం పట్టుకోలేం. అందుకే దైవం విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటామో కాలంతో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ఉచితంగా పుట్టుకతో దొరికేది కాలం ఒక్కటే. దానిని ఎవరూ విలువ కట్టలేరు, దాన్ని ఎవరూ సొంతం కూడా చేసుకోలేరు. అంత గొప్పదైన కాలాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, కానీ దాన్ని దాచుకోవడం మాత్రం ఎవరి వల్ల కాదు కదండి. అనంత ప్రవాహమైన కాలాన్ని ఆపగలిగేవారు ఎవరూ కూడా లేరు. కానీ దానితో పరిగెడుతూ దానికంటే ముందుగా ఆలోచించగలిగితేనే మనకు విజయం చేకూరుతుంది. జీవితం సుఖమయం కూడా అవుతుంది. క్షణాల నుంచి గంటలు, రోజుల నుంచి సంవత్సరాల దాకా అన్నీ మన కళ్ళ ముందే ఒక నదీ ప్రవాహంలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్తవేవో పరిచయమవుతూ ఉంటాయి. కాల ప్రవాహంలో మన జీవితాన్ని ఒక నావలా మార్చుకుంటే ఆనందాలు మన సొంతమవుతాయి. ఈ ప్రక్రియలో మనల్ని ఒక శత్రువు అడ్డుకుంటుంది, అదేదో కాదండి, బద్ధకమే. అందుకే మనలో ఉన్న సోమరితనాన్ని దూరంగా తరిమేసి ముందు చూపుతో ఆలోచించుకోవాలి. అనుకున్న పని పూర్తి చేయాలనే సంకల్పం గనక మనకు ఉంటే మనకు 100 దారులు కనిపిస్తాయి. అదే బద్ధకం ఆవరించిందనుకోండి, ఆ పని తప్పించుకోవాలనే కారణాలు 100 కూడా మనకు కనిపిస్తాయి అంటూ హితవు పలుకుతారు పెద్దలు. అందువల్ల సమయాన్ని సద్వినియోగానికి మార్గాలను అన్వేషించాలే కానీ ఎగ్గొట్టే సాకులు మాత్రం వెతకకూడదు. కాలము ఒక దైవస్వరూపం లాంటి, కాలాన్ని ఒక దైవంగా భావించమన్నాయి పురాణ ఇతిహాసాలు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తాను కాలాన్ని ప్రకటించాడు భగవద్గీత విశ్వరూప సందర్శనాయోగంలో. ఈ సృష్టిలో దేన్ని ఎంతవరకు ఎలా ఉంచాలో అలా మాత్రమే ఉంచి ఆ తర్వాత దాన్ని లయం చేస్తాడు ఆ స్వామి. లయకారుణ్ణి కాలుడని కీర్తించేది కూడా అందుకే. కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే అన్నీ విజయాలే. ఎన్నెన్నో

రెండు సమస్యలను పరిష్కరించే శక్తి కాలానికే ఉంటుందండి. అది అందరికీ అనుభవంలోకి వచ్చిన మాటే. కాలం అనేది ఒక శక్తి సంపన్నమైనది, ఒక పవిత్రమైనది. కాలం సాక్షాత్తు భగవంతుడి రూపమైనప్పుడు, పవిత్రతకు మారుపేరైనప్పుడు ఆ కాలాన్ని భక్తి శ్రద్ధలతో గమనించాలి. దాన్ని వృధాపరచడం లేదా నిర్లక్ష్యం చేయటం ఎంతమాత్రమూ తగిన పని కాదు. ప్రతిక్షణం కూడా ఆ భగవంతుడి స్వరూపమే. నిజమైన భక్తుడు భగవత్సేవకు ఎంతగా తగతగలాడుతూ ఉంటాడో కాలాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో అలాగే ఉండాలి. అప్పుడు మారుతున్న సంవత్సరాలు రైలు ప్రయాణంలో వెనక్కి వెళ్లే చెట్లలా చేజారినట్లుగా కాకుండా మన ఖాతాలో పడిన సాధనాలు, సంతోషాలు విజయస్తంభాలుగా చిరుస్థాయిగా నిలుస్తాయి. కాలాన్ని ముందుగా అంచనా వేయాలి. వేయకపోతే మనకు విజయం అనేది దక్కదు. కాలం కంటే ముందుగా ఆలోచించి రాబోయే వాటిని అంచనా వేయగలగాలి. విశ్వరూప సందర్శనం ఉన్నప్పుడు దేవదేవుడు సూచించినది కూడా అదే. ఎదుటిపక్షం వారిని నువ్వు సంహరించినా సంహరించకున్నా కాలం అనే నేను హతమారుస్తాను అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. కనుక నీకు దొరికిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. లేనిపోని సాకులు వెతకకుండా నీ పని నువ్వు చేసేయి అన్నారు ఆ కృష్ణ భగవానుడు అర్జునుడితో. స్వామి చెప్పిన దాంట్లో అలనాటి అర్జునుడికే కాదు, మనకు కూడా ఒక హెచ్చరిక ఉందండి. నిర్దేశించిన పని సకాలంలో చేయటమే మన విధి. కష్టమని వాయిదా వేయటమో అసలే మానేయటమో సరైన పని కాదు కదా. కాలాన్ని గురించి ఒక చక్కటి సూచన చెప్పుకుందాం. అదేంటంటే, రామాయణ మహాభారతాలన్నీ కూడా కాలం విలువను చాటుతూ సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో మూడు చేపల కథ విననివారంటూ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఒక చిన్న కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. అదేంటంటే, ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. ఆ చెరువు కొద్ది రోజుల్లో చెరువు ఎండిపోతుందని అర్థం చేసుకున్న మొదటి చేప ఆ దుస్థితి రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి రెండో చేప ఆపద ముంచుకొచ్చాక తప్పించుకుంది. మూడో చేప ఆ గ్రహింపు లేక జాలరివాడి చేతికి చిక్కింది. దీర్ఘకాలం కన్నా ముందుగా ఆలోచించడం ఉత్తమమైన లక్షణమని మొదటి చేప చెబుతుంది. కష్టం వచ్చాక ప్రాప్త కాలజ్ఞుడిగా మేలుకొని కాలానుగుణంగా ప్రవర్తించడం మధ్యమని రెండో చేప చెబుతుంది. అప్పటికీ చెలించక దీర్ఘసూత్రుడిలా కాలాన్ని పట్టించుకోకుంటే అది మనల్ని మింగేస్తుందని మూడో చేప చెబుతుంది. ఆ తర్వాత ఏమనుకున్నా ఫలితం మాత్రం శూన్యమన్నది ఈ కథ యొక్క సారాంశం. ఈ కథను అంపశయ్య మీదున్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కథ ఇది. కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కడదాకా జాగరూకతతో ఉండాలి. సామ్యవాదం, సమానత్వం వంటివన్నీ కాలం విషయంలో నిక్కచ్చిగా అమలవుతాయి. కానీ ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి పొందటం ఎవరి వల్ల కానంతటి శక్తి స్వరూపిణి కాలం ఒక్కటే. ఈ కారణంతోనే ప్రతి క్షణాన్ని ఒడిసిపట్టినంతగా సద్వినియోగం చేసుకోవాలి. మార్పు లక్ష్యంగా ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం అన్న లక్ష్యంతో ముందుకు నడవాలి. ఎవరి కోసమో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలం అనేది ఆగదు. ఇలా భవిష్యత్తు గురించి ఆలోచించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం అలవాటు చేసుకుంటే జీవిత లక్ష్యాలు నెరవేరుతాయి. ఇందుకు ఆధ్యాత్మిక చింతన, యోగ సాధన ఎంతగానో ఉపకరిస్తాయి. కాలం చాలా గొప్పది. కాలంతో పోటీ పడేవారే ఈ ప్రపంచంలో విజేతలుగా నిలుస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తికి విజయమైతే లభించదు. నలుగురితో పాటు నారాయణ అని పెద్దలు చెప్పిన సామెతో కాకుండా నలుగురిలో ఒకటిలా ఉండాలంటే కాలంతో పోటీ పడి కష్టపడితేనే, లేదంటే ఒక సామాన్య వ్యక్తిగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా యువత ఒకటి గుర్తుంచుకోవాలి, క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ లాగా, చెస్లో విశ్వ విజేత విశ్వనాథ్ ఆనంద్ లాగా, పరుగుల రాణి పిటి ఉషాలా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రముఖులు ఉన్నారు. తమకు కాలాన్ని అనుకూలంగా విభజించుకుని కష్టపడిన వారే విజేతగా నిలిచారు. అందుకే కాలం అనేది ఒక విలువైనది. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అండ్ షుడ్ బి యూజ్డ్ వైజ్లీ అన్నారు పెద్దలు. కాలం చాలా విలువైనది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.

0: మీరు ఇంతవరకు కాలం అనంత ప్రవాహం ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు, ఈ అంశం గురించి శ్రీ పి అరుణ గారు అందించే ప్రసంగం.
1: ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు. మనం కొత్తగా ప్లాస్టిక్ను వాడకుండా ఉండాలంటే చేయవలసిన పనులు ఏంటో ముందుగా చూద్దాం. గుడ్డ బ్యాగులు పట్టుకొని మార్కెట్కు వెళ్ళడం, ప్లాస్టిక్ సీసాల్లోని నీటిని తాగకుండా నిరాకరించడం, ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం మానివేయడం. ముందుగా మనం ఏ పనిని అయినా సరే చేయాలి అంటే ప్రారంభించడం అనేది ముఖ్యం. అందుకోసం మనం ముందుగా కొత్తగా ముందు రోజులలో కొత్తగా మనం ప్లాస్టిక్ను వాడకుండా ఉండాలంటే ముందుగా ఆ పనులు చేస్తే మంచిది. అలాగే మరి ఈ ప్లాస్టిక్ వలన జీవానికి జనానికి ఏ విధంగా నష్టం కలుగుతుందంటే, సాగరంలో కలుస్తున్న ప్లాస్టిక్ సాగర్ జలాలు వేడెక్కినప్పుడు కరుగుతుంది. ఈ క్రమంలో ప్రమాదకర రసాయనాలు విడుదల అవుతున్నాయి. వీటి వలన చేపలు సాగర జీవాలన్నీ కలుషితం అవుతున్నాయి. సాగర జలాలలో తేలియాడుతున్న ప్లాస్టిక్ వస్తువులను సీళ్ళు, తాబేళ్ళు వంటి జీవులు మింగి ప్రాణాలకు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాయి. అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు సాగర గర్భంలో చేరి అడుగుకు వెళ్ళి మొత్తం అక్కడి పర్యావరణాన్నే మార్చివేస్తున్నాయి. మరి ఈ ప్లాస్టిక్ అనేది పుడుతూనే వ్యర్థం మరియు అనర్థం. అది ఎలాగంటే, ప్లాస్టిక్ వినియోగంలో ఉదాసీన వైఖరి వలన పర్యావరణ పరంగానే కాదు ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతోంది. అది ఎలాగా అంటే, ప్లాస్టిక్ను సీసాలు, డబ్బాలు, ప్లేట్లు, గ్లాసులు, ప్యాకెట్లు, సంచులు ఇలా రకరకాల రూపాల్లో వాడుతున్నారు. కానీ వీటన్నింటినీ కొద్ది నిమిషాలు మాత్రమే వాడి వెంటనే పారేస్తున్నారు. ఇలా వినియోగంలోనికి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అది వ్యర్థం రూపానికి మారిపోతుంది. దాన్ని మళ్ళీ వినియోగంలోనికి తెచ్చే ప్రయత్నాలే ఉండటం లేదు. విచ్చలవిడిగా పారేస్తున్న ప్లాస్టిక్ వస్తువులు సంచులన్నీ పట్టణాల్లో మురుగు ప్రవాహానికి అవరోధంగా తయారవుతున్నాయి. సముద్రాల్లోకి తోసేస్తున్న కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువుల వల్ల మొత్తం జీవకోటికే ముప్పు పొంచి ఉంది. అది ఎలాగంటే, నిమిషానికి దాదాపు 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి ఇది 2 రెట్లు, 2050 నాటికి 4 రెట్లు అవుతుంది. దానర్థం 2025 నాటికి సముద్రంలోని ప్రతి టన్ను చేపలకు 3 టన్నుల ప్లాస్టిక్ ఉంటుంది. అంటే 2050 నాటికి అయితే సముద్ర జలాల్లో చేపల కంటే కూడా ప్లాస్టిక్కే ఎక్కువగా ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. అలాగే ఈ విషయాలు మీకు తెలుసా, ఏటా ప్రపంచవ్యాప్తంగా 500 బిలియన్ల ప్లాస్టిక్ బ్యాగులు వాడుతున్నారు. గత శతాబ్దంలో కంటే గడిచిన 10 ఏళ్లలో ఎక్కువ ప్లాస్టిక్ తయారైంది. అలాగే ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసే కన్నా కూడా తయారు చేయాలంటే తక్కువ ఖర్చు అవుతుందంట. అందువల్లనే ఈ ప్లాస్టిక్ రీసైకిల్ చేయకుండా ఈ ఫ్యాక్టరీలు అనేవి ఆ ముడి సరుకుల కన్నా కొత్తగా తయారు చేయడం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని ఆ విధంగా వాళ్ళు రీసైకిల్ చేయకుండా ఎక్కువ దీనికే కొత్తగా తయారు చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. సముద్రంలో ఏటా 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కలుస్తోంది.

నిమిషం ఓ లారీ ప్లాస్టిక్తో నిండుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి దాదాపు 10 లక్షల ప్లాస్టిక్ బాటిళ్ళు కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్లో 14% మాత్రమే రీసైకిల్ అవుతోంది. కోకోకోలా, నెస్లే, యూనిలివర్ వంటి 40 పైగా కంపెనీలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తామని గత నెలలో కూడా హామీ ఇచ్చాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తే పర్యావరణానికి మేలుతో పాటు భారత్ వంటి దేశాల్లో వేలాది ఉద్యోగాలు వస్తాయని ప్లాస్టిక్ సొల్యూషన్ మేనేజ్మెంట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ప్లాస్టిక్కి బ్రేకప్ ఎలా చెప్పాలో చూద్దాం. మరి మనం ఇంతకుముందు పూర్వకాలంలో భోజనాలు ఎలా చేసేవాళ్ళం? అరిటాకులు అన్నం తిని ఎన్నాళ్ళైంది? 25 ఏళ్ల క్రితం వరకు పండగొచ్చినా పబ్బమొచ్చినా ఓ లేత అరటి ఆకులో వేడివేడి అన్నం వంటకాలు వడ్డించేవారు. ఆ అరటాకులోని ఔషధీయ గుణాలు కలగలిసి అన్నం అమృతంలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళినా ప్లాస్టిక్ ప్లేట్లలోనే భోజనాలు, ఉల్లిపొర కాగితంలా ఉండే ప్లాస్టిక్ కప్పులో గులాబ్జామ్ పాకం తుస్సుమని మీద పడకుండా జాగ్రత్తగా తినాలి. ఎవరు తోసేస్తారో అన్న భయంతో ప్లాస్టిక్ గ్లాసులోని నీళ్లను గబగబా తాగేయాలి. సాయంత్రానికైతే ఫంక్షన్ హాల్ నుంచి ట్రక్కు నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్తుంటే నిట్టూర్చాలి. ఇలా ఇంతవరకు మనం ప్లాస్టిక్ని ప్రేమించింది చాలు, ఇకనైనా ప్లాస్టిక్కి బ్రేకప్ చెప్దాము. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని అందరం కలిసి నినదిద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్దాము. అలాగే మనం నిత్య జీవితంలో 12 అరటిపండ్లు కొని కవర్ ఇవ్వకపోయినట్లయితే కస్సుమంటాం. అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా 50 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ కవర్ని కొనుక్కుంటాం. ఇక ప్రయాణాల్లో, రెస్టారెంట్లో కొనే డిస్పోజబుల్ వాటర్ బాటిళ్లకు లెక్కే లేదు. అలాగే పాలు, నీళ్లు, కిరాణా, మందులు, చివరకు గుళ్ళో ప్రసాదాలకు కూడా పాలిథీన్ క్యారీ బ్యాగులు ఉండాల్సిందే. రోజులో గంట కూడా ప్లాస్టిక్ లేకుండా ఉండలేని పరిస్థితి. ఈ రోజుల్లో 250 గ్రాముల సెల్ఫోను, 350 గ్రాముల పవర్ బ్యాంకును జోబిలో పెట్టుకొని మనం మోస్తూనే ఉన్నారు కదా. మరి అలాంటిది 30 గ్రాముల పేపర్ సంచి లేదా గుడ్డ సంచిని మనం ఎందుకు మోయలేకపోతున్నాము? ఒకసారి ఆలోచించండి. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిలు ఎలా శిథిలమవుతుందో చూద్దాం. ప్రపంచంలో ఎన్నో రకాల ప్లాస్టిక్లు ఉన్నాయి. అయితే ఓ చిన్న ప్లాస్టిక్ బాటిలు జీవశైథిల్యం చెందాలి అంటే సగటున 450 ఏళ్ళు పడుతుంది. కొన్ని బాటిళ్ళు పూర్తిగా భూమిలో శిథిలం అవ్వడానికి 1000 ఏళ్ళు కూడా పట్టవచ్చు. పీఈటీతో తయారైన బాటిళ్ళు ఎప్పటికీ భూమిలో శిథిలం కావు. ప్లాస్టిక్ బాటిల్ తయారీకి ఏటా 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఖర్చు అవుతుంది. వాటిని రవాణా చేయటానికి అంతకన్నా ఎక్కువ ఆయిల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని వస్తువులు ఏవైతే మన పరిసరాల్లోనికి వాటి అవసరం తీరిపోయినాక బయట పారవేయటము కానీ అలాగే చెత్త కుండీలో పడవేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. మరి అటువంటివి భూమిలో కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం. ఉదాహరణకి పేపర్ టవల్ 2 నుంచి 4 వారాలు, అరటి తొక్క 3 నుంచి 4 వారాలు, వార్తాపత్రిక 1.5 నెల, యాపిల్ కోర్ 2 నెలలు, కమలా తొక్కలు 6 నెలలు, పాల కవర్లు 5 సంవత్సరాలు, బూట్లు 25 నుంచి 40 సంవత్సరాలు, అల్యూమినియం క్యాన్ 200 నుంచి 500 సంవత్సరాలు, పేపర్ బ్యాగ్ 1 నెల, ప్లాస్టిక్ బాటిల్ 450 సంవత్సరాలు, ప్లాస్టిక్ కవర్ 200 నుంచి 1000 సంవత్సరాలు. ఇవన్నీ చూశాక మనకేమర్థం అవుతుంది? ప్లాస్టిక్ బ్యాగ్ కన్నా

0: ప్లాస్టిక్ కవరు శిథిలం అవ్వడానికి చాలా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కదా. కాబట్టి మనం దాన్ని తగ్గించుకొని మనం పేపర్ బ్యాగ్ని అలాగే పేపర్ కప్స్ కానీ వాడటం మంచిది. అలాగే మన పొరుగు రాష్ట్రాల్లో మరి ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి వాళ్ళు ఎటువంటి పనులు చేశారో చూద్దాము. కర్ణాటకలో కంచాల బ్యాంక్, మనం ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంక్, ఆర్గాన్ బ్యాంకుల గురించి కూడా మనకు తెలుసు. అయితే ప్లేట్ బ్యాంక్ గురించి మీకు తెలుసా? బెంగుళూరులో ట్రెండింగ్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. నగరానికి చెందిన అనేక సంస్థలు, పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకు స్టీల్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, గిన్నెలను ఉచితంగా అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు అతి తక్కువ ఫీజుతో ఫంక్షన్లకు కావాల్సిన స్టీలు పాత్రలు ఇస్తున్నాయి. మరి మనము ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం కోసం ఇంకేం చేయొచ్చో చూద్దాం. డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా ఎవరికి వారు నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను దూరం పెట్టాలి. ముందుగా ప్లాస్టిక్ స్ట్రాలను వదిలిపెట్టాలి. అలాగే సరుకుల కోసం మార్కెట్కు వెళ్ళినప్పుడు కాటన్ బ్యాగులను ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. అలాగే బిర్యానీ పార్సిల్ అడిగితే కనీసం 5 ప్లాస్టిక్ కవర్లు విప్పవలసి ఉంటుంది. అలా కాకుండా ఇంటి నుండి క్యారియర్ తీసుకెళ్ళి అందులో నింపమని చెప్పండి. వేడివేడి కూరలను ఆ ప్లాస్టిక్ కవర్లలో నింపటం వల్ల ఆ ప్లాస్టిక్ అందులో కరిగి మనకి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా చికెన్, మటన్ దుకాణాల వద్దకు వెళ్ళినప్పుడు కూడా బాక్సులు తీసుకెళ్లడం మంచిది. అలాగే పిల్లలకు క్లాత్ డైపర్స్ ఉపయోగించడం మేలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అలాగే డిస్పోజబుల్ చాప్స్టిక్స్, స్పూన్లు, ఫోర్కులు ఉపయోగించకుండా ఉంటేనే మేలు. చివరగా మనం జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున అందరూ గనక ఒక మీరు సైతం ఓ సెల్ఫీ అనేటువంటి ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది. అది ఎలాగా అంటే అందరూ ఆ రోజున మీ ముఖంపై ఓ ప్లాస్టిక్ కవర్తో కప్పుకోండి. ఏం జరుగుతుంది? ఊపిరి ఆడదు. మనం ముందు తరాలను కూడా అలాగే ఊపిరి ఆడకుండా చేస్తున్నామని వివరిస్తూ ఓ సెల్ఫీ పోస్ట్ చేయండి. ప్లాస్టిక్ భూతానికి ఇదే పరిష్కారం కాకపోవచ్చు, కానీ కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గిస్తుంది. రండి, ప్లాస్టిక్ లేని భూమిని తయారు చేసుకుందాం. వాడదాం వాడదాం, గుడ్డ సంచినే వాడదాం.
1: మీరు ఇంతవరకు ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు ఈ అంశం గురించి శ్రీ పి అరుణ గారు అందించిన ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చివరిగా లలిత గీతాలు.

0: మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ వీరితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం.

0: ప్రస్తుత సమాజం, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఆంక్షలు కఠిన చర్యలు ఉన్నప్పటికీ ఇవి విస్తృతంగా లభ్యమవుతూనే ఉన్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను తెలియచేసేందుకు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప గారు. నమస్తే సార్.
1: నమస్తే.
0: వెల్కమ్ టు ద ప్రోగ్రామ్స్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
0: సార్, చట్టాలు, కఠినమైన శిక్షలు ఇన్ని రకాలుగా అమల్లో ఉన్నా కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతంగా పెరిగిపోతోంది అనేది వాస్తవం. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మన రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎలా ఉందండి?
1: ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా ప్రభావం వల్ల, సినిమా ప్రభావం వల్ల, మరియు కొన్ని వేరియస్ అదర్ మీన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ డ్రగ్స్ వాడకం అనేది ఇటీవల కాలంలోనే విపరీతంగా పెరిగినట్టు మాకు కూడా ఉన్న సమాచారం ఉంది. ఒక ఎత్తు ఈజీ అవైలబిలిటీ, డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా సులభంగా దొరుకుతున్నది. కొన్ని కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఇంకా కొన్ని ఫాన్ షాపులు, సో ఇలాగా ఎక్కడ ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబిలిటీ ఉందో దాని వాడకం కూడా అలాగే పెరుగుతున్నట్ట సమాచారం. అంటే ముఖ్యంగా ఇది ఒక ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్లు మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వడము, సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని చోట్ల డిస్కషన్ జరగడము, కొన్ని ప్లాట్ఫార్మ్లు సులభంగా దీన్ని దొరకడము, పేమెంట్ మెథడ్ కూడా ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు మనము దీన్ని పర్చేజ్ చేస్తే ఈజీగా మన డోర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కొన్ని మనకి ఉదాహరణలతో సహా దొరికినాయి. సో కాబట్టి ఒకటి మాదక ద్రవ్యము ఈజీగా దొరకడము, తర్వాత దాన్ని వాడకం గురించి ఫ్రెండ్స్ మధ్యలో సమాచారం సేకరించి దాన్ని మౌత్ టు మౌత్ ట్రాన్స్ఫర్ అవ్వడము, మూడోది ఏమంటే పేమెంట్ కూడా ఇటీవల కాలంలో ఈజీ మెథడ్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయడం, ఇలాంటివి రావడం వల్ల నేటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో, తర్వాత కొన్ని ప్రెజర్స్తో, కొన్ని ఎగ్జామ్ సమయంలో సో మానసిక ప్రెజర్ ఏం పడుతుందో దాన్ని తగ్గించుకోవడానికి మొదటిగా ఒక తక్కువ ప్రమాణంలో డ్రగ్స్, నిద్ర లేని సమయంలో అలాంటి డ్రగ్స్ తీసుకుని, సో దే ట్రై టు హ్యావ్ ఎ ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్స్. సో ఓవర్ ద ఇయర్స్ దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో తక్కువ ప్రమాణంతో మొదలు పెట్టిన వాళ్ళు తదుపరి రోజులు రోజుకి ఇలాగ మానేసలాయి, ఫైనల్గా దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్స్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ పరిస్థితి ఇంకా చేతు దాటిపోలేదు. ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి 25 మంది పోలీసులతో స్కూల్స్ మరియు కాలేజెస్ దగ్గర, ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో, డ్రగ్స్ పెడ్లర్స్ అని కొంతమంది ఉంటారంటే ఎక్కడ సోర్స్ ఒకటి చోట్ల ఉంటే దాన్ని పెడ్లర్స్ ద్వారా తీసుకువచ్చి ఫైనల్గా అమ్మి కన్జంప్షన్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. సో పెడ్లర్స్ నుంచి మధ్యవర్తుల ద్వారా సరఫరా ఏమవుతుందో దాని మీద మనము సిటీలు కంప్లీట్గా నిఘా పెట్టి చాలా మంది వరకు అరెస్ట్ చేసే కొద్దీ సరఫరా అనేది ఇటీవల కాలంలో తగ్గిన ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్స్, కొన్ని డార్క్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మనకి సమాచారం లభించింది.
0: ఓకే సార్, యాక్చువల్గా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనగానే ఎక్కడో మాఫియా, గ్యాంగ్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ప్రతి స్కూల్లోనూ, పాఠశాలలు, కళాశాలల రేంజ్లో కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతవరకు ఎలా వస్తున్నాయి? అలాగే ఇవి రాకుండా ఉండడానికి మీ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటండి?
1: డ్రగ్స్ ముఖ్యంగా ఇక్కడ 2 రకాలుగా డ్రగ్స్ వాడకం మేము గుర్తించాము. ఒకటి గాంజా అనేది ఏముందో, డ్రై గాంజా అని, ఇది మన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోనే ఈజీగా దొరుకుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం నగరానికి అసలుకి కల్టివేషన్ అనేది లేకపోయినా మన నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ ఏజెన్సీ ఏరియాలో దీన్ని కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన నేబరింగ్ ఒరిస్సా, కోరాపుట్ అండ్ మల్కనగిరి జిల్లాలు కూడా గాంజా అటునుంచి మన సిటీకి ఎక్కువ సరఫరా అవుతుంటుంది. తదుపరి అది డ్రై గాంజా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్ ద్వారా 5 గ్రామ్స్ 10 గ్రామ్ ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం, ఇది గాంజా. రెండోది ఏమంటే దీన్నే గాంజాని హసిస్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి హసిస్ ఆయిల్, హ్యాష్ ఆయిల్ అని చెప్తాము. సో దాన్ని వాడకం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు మనం గుర్తించాము. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన అంటే సింథటిక్ డ్రగ్స్, ఎల్ఎస్డి అని ఉంటుంది, ఎండిఎంఏ అని ఉంటుంది, కొకేన్, హెరాయిన్ ఇలాంటి కొన్ని, ఆ తర్వాత పెంటోజేషన్ ట్యాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్స్, ఇలాంటి సింథటిక్ కేటగిరీ డ్రగ్స్ కూడా ఇప్పుడు ఒక కొత్త

तो मैंने दिस न्यू मेनेस फॉर अस इज सिंथेटिक ड्रग्स. सो ओकवైతో గాంజా, రెండోది హాషిష్ ఆయిల్, తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ. సో ఇవన్నీ కలిపి యువత, ముఖ్యంగా మీరు చెప్పినట్టు కాలేజ్ వాతావరణంలోనే దీని గురించి రెగ్యులర్గా ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్తో. సో దీన్ని వాడితే మనకి టెన్షన్ ఉండదు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. సో తర్వాత ఈ బేసికలీ ఇది హెలూసినేషన్ డ్రగ్స్ అని చెప్తాము. సో ఆ ఒక మత్తు పదార్థం తీసుకోవడం వల్ల ఒక విధమైన ఆహ్లాదకర ఒక పరిస్థితిలో వాళ్ళు తేలుతుంటారు. సో సడన్గా ఒక బాడీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దట్.

0: వ్యాక్సినేషన్ డ్రగ్స్ అని చెప్తాం. సో ఆ ఒక మత్తు పదార్థం తీసుకోవడం వల్ల ఒక విధమైన ఆహ్లాదకర ఒక పరిస్థితిలో వాళ్ళు తేలుతుంటారు. సో సడన్గా ఒక బాడీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్. సో ఈ విశాఖపట్నం సిటీలో ఇలాంటి ప్రస్తుత పరిస్థితిలో మనము ప్రతి ఒక్క స్కూల్ మీద కాలేజ్ మీద నిఘా పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్తో ఇప్పుడు జూన్ 26వ తేదీ నుంచి మనము 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ ది గాంజా మెనేస్, ముఖ్యంగా డ్రగ్స్ వాడకము సిటీలో ఎలా నియంత్రించాలనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే రోజు మనము మొదలు పెడుతున్నాము 100 డేస్ యాక్షన్ ప్లాన్. దీని భాగంగా 25 అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, తర్వాత మనకి రైల్వేస్, ఆర్పిఎఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో ఇలాగ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో మన విశాఖపట్నం సిటీలో వీఆర్ లాంచింగ్ అన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ ది గాంజా మెనేస్. సో దాని భాగంగా ఈ ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది కండక్ట్ చేసినాము. త్వరలోనే ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న గాంజా మెనేస్ ఏముందో దాన్ని కంప్లీట్గా అరికట్టాలని గౌరవనీయ హోంమంత్రి వర్యాలు ఇటీవల కాలంలోనే మన అందరితో మీటింగ్కి తీసుకొని కూడా వంగలపూడి అనిత గారు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని భాగంగా మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది.
1: ఓకే, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనే కాకుండా కేవలం పాఠశాలలో కళాశాలలో ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే కాకుండా ఓవరాల్గా అసలు మాదక ద్రవ్యాలు అరికట్టడానికి పోలీసు శాఖ ప్రత్యేకంగా తీసుకునే చర్యలు ఏంటండి?
0: ప్రత్యేక ప్రణాళిక భాగంగా మొదటిగా మనకి కేసులో పట్టుబడిన నిందితులు ఎవరున్నారో వాళ్ళ మీద స్పెషల్ విశేష నిఘా అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ అయినా రిలీజ్ అయిన తర్వాత ఇంకోసారి మరి అలాంటి కృత్యాలు చేయకుండా సర్విలెన్స్ ఆన్ ఎక్సపెండర్స్, రెండో కేటగిరీ అంటే పెడ్లర్స్ అని మనం ఏం చెప్పినాము, ఇప్పుడు ఏజెంట్స్ నుంచి గాంజా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు లేదు, సో వాళ్ళు ఒక మధ్యవర్తులు ఇస్తే మధ్యవర్తుల ద్వారా సిటీలో ఉన్న పెడ్లర్స్కి వస్తుంది. సో ఈ పెడ్లర్స్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి దీన్ని సేకరిస్తున్నారు, వీళ్ళందరి మీద విశేషమైన నిఘా సిటీలు పెట్టడం జరిగింది. మూడోది స్టోరేజ్ పాయింట్స్. మన విశాఖపట్నం సిటీ అనే కొద్ది ఏమవుతుందంటే మంచి రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బై రోడ్ కనెక్టివిటీ, దాని తర్వాత సీ రూట్స్, సో రకరకాల రూట్స్ ద్వారా మనకి కనెక్టివిటీ మంచిగా ఉన్న ఒక నగరం ఇది కాబట్టి. సో ఇక్కడ ఎయిర్ రూట్ వీఆర్ బీన్ ఇన్ కోఆర్డినేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత పోర్ట్ ద్వారా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో కస్టమ్స్ అధికారులతో కంటైనర్స్ స్కానింగ్, తర్వాత బై రోడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో అదనపంగా చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాకుండా సీ రూట్లు వస్తున్న దానికి మరైన్ పోలీస్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో సో అన్ని రూట్స్ను ప్లగ్ చేసే ప్రయత్నం జరిగితే ఈ పెడ్లర్స్ ఏమున్నారో, విశాఖపట్నం సిటీలోనే వాస్తవ్యం ఉంది, ఇక్కడనే పంచుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి సిటీలో, ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మాకు ఇల్లు రెంట్ కావాలని అడిగి విశాఖ సిటీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఓనర్కి తెలియకుండానే ఆ ఇల్లు మొత్తం అంతా స్టోరేజ్ చేసి దగ్గర దగ్గర 200-300 కేజీ ఈ మధ్యలో మనము రెంటెడ్ హౌసెస్లో సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీజ్ చేసిన గాంజాయి తదుపరి మనకు తెలిసింది ఏమంటే వేరే ప్రాంతానికి సరఫరా చేయడానికి ఒక ఇంటర్మీడియట్ స్టోరేజ్ పాయింట్గా విశాఖపట్నం సిటీను అద్దెకిల్లు తీసుకుని వాడుతున్నట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. సో అన్ని రకాల మనము నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎవరెవరు ఇలాగా ఇల్లు అద్దెకి తీసుకొస్తున్నారు, దేని పర్పోజ్ కోసం వాడుతున్నారు, వాళ్ళు ఎవరు, సో ఇలాంటి అన్ని కార్యకలాపాల మీద నిఘా పెట్టడం జరిగింది.
1: సార్, అసలు ఈ మాదక ద్రవ్యాలు వినియోగించే వారికి విక్రయించే వారికి మీరు ఎటువంటి శిక్షలు అమలు చేస్తున్నారండి?
0: ముఖ్యంగా నిందితులు పట్టుబడిన వాళ్ళకి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అది 2 రకాలు ఉంటాయి, కమర్షియల్ క్వాంటిటీ మరియు స్మాలర్ క్వాంటిటీ. అంటే అప్ టు 2 కేజీ వరకు పట్టుబడితే నిందితులకి 10 సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 కేజీ అండ్ అబో, 20 కేజీ అండ్ అబోని కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ గంజా అని చెప్తాము. దాంట్లో పట్టుబడితే 20 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, మరి 2 లక్షల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. ఇది అటు చాలా కఠినమైన శిక్షలు పడతాయి. NDPS యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్, సో దాంట్లో అతి కఠిన చర్యలు ఉంటాయి. దీంట్లో ట్రాన్స్పోర్టర్స్ మీదనే కూడా చర్యలు ఉంటాయి. గాంజాయి కల్టివేషన్ అంటే ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళు సోర్స్ అని చెప్తాము, వాళ్ళ మీద మధ్యవర్తులు, తర్వాత కన్జంప్షన్, అందరి మీద కూడా దీంట్లో అతి కఠిన చర్యలు తీసుకోవడానికి NDPS చట్టం కింద అవకాశం ఉంటుంది.
1: ఓకే, కన్జంప్షన్ చేసే వాళ్ళకి ఇప్పుడు వినియోగదారుడికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు?
0: కన్జంప్షన్ ముఖ్యంగా మనము వాళ్ళని ఒక సింపతి ఫ్యాక్టర్తో చూస్తాము. ఏ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు దీనికి బానిసలు అయ్యారన్నారో దాన్ని స్టడీ చేసి డీ అడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి, వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళు స్టేజ్ చూస్తాము. ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడా, తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ద్వారా ఈయనకి ఎంతవరకు సరిపోతుందని. మన విశాఖ సిటీలో ఇలాంటి ఒక 3 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డీ అడిక్షన్ సెంటర్స్కి ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో, KGH హాస్పిటల్స్ ఒక డీ అడిక్షన్ సెంటర్ ఉంది, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అని ఒకటి PM పాళెంలో సెంటర్లో నడుస్తుంది. సీడ్ ఆర్గనైజేషన్ గణేష్ నగర్. సో మూడు డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కింగ్ జార్జ్ హాస్పిటల్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్స్. సో ఈ పెడ్లర్స్

0: తర్వాత ఈ వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొడితే, ఈ గాంజా సేవించే వాళ్ళు ఎవరు ఉన్నారు, ద కన్సంప్షన్ పార్ట్ ఆఫ్ వ్యూ మనం తీసుకొడితే, ముఖ్యంగా మనకి దొరికే వాళ్ళంతా స్టూడెంట్స్, సో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్కి పంపిస్తున్నాం వాళ్ళు. సో మళ్ళీ డి అడిక్షన్ సెంటర్ నుంచి వాళ్ళు గుణముఖ పొందిన తర్వాత, వన్స్ దే రికవర్ ఫ్రమ్ ద డి అడిక్షన్ సెంటర్స్, కంటిన్యూస్ మళ్ళీ వాళ్ళు ఇలాంటి దానికి మళ్ళీ బానిస లేకుండా, దే షుడ్ నాట్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అని వాళ్ళ మీద నిఘా పెట్టి, తదుపరి పేరెంట్స్ కూడా కొన్నిసారి ఇన్ఫర్మేషన్, కొన్నిసారి పేరెంట్స్ తెలియకుండా ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ, ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నంలో హాస్టల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంటుంది. సో కాబట్టి లిమిట్ దాటిపోయారంటే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్కి ఇలాంటి పిల్లల్ని అప్పచెప్పడం జరుగుతుంది.
1: ఓకే సార్, ఇప్పుడు ఇదే చర్యలు ఒకవేళ ప్రముఖులు పట్టుబడ్డారనుకోండి, ఒక వినియోగించే వాళ్ళు కావచ్చు, విక్రయించే వాళ్ళు కావచ్చు, వారి విషయంలో కూడా ఇంతే కఠినమైన చర్యలు తీసుకుంటారు?
0: ఖచ్చితంగా, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. సో ఎంత ప్రముఖులైనా ఎవరైనా, ముఖ్యంగా ఇటీవల కాలంలో సిటీలో ఉన్న పబ్స్ మీద కూడా నిఘా పెట్టినాము. సమయం అవధి మీరిన తర్వాత మద్య సరఫరా చేస్తున్న క్రమంలో కూడా కొన్ని పబ్స్ లో డ్రగ్స్ వాడకం జరుగుతుందని మనకు సమాచారం వస్తే, మనం ఒక 10-12 పబ్స్ రేడ్ చేసి అవన్నీ ఇప్పుడు సీసీటీవీ పరిశీలిస్తున్నాము. సో దాంట్లో కూడా కొంతమంది మీరు చెప్పినట్టు ప్రముఖులు, ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మెన్ వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం వస్తే వెంటనే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చట్టం ముందు అందరూ సమానారు కాబట్టి, సో ఎవర్ హీస్ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ.
1: సార్, ఇప్పుడు కొత్తగా స్టేషన్స్ లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రారంభిస్తున్నారు, దీని బాధ్యత ఏంటంటే అవి ఏ చర్యలు చేపడుతుంది?
0: సిటీలో కొత్తగా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది మనము ఒక 50 మంది పోలీసులతో దీన్ని మొదలు పెట్టబోతున్నాము. సో ముఖ్యమైన చర్యల్లో దీని భాగంగా ముఖ్యంగా ఏమంటే, సిటీలో ఉన్న కొన్ని హాట్ స్పాట్స్ ని గుర్తించాము, ఏ ఏరియాలో ఈ గాంజాయి సరఫరా మరియు వాడకం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మనకి దొరికిన కొన్ని అరీలువ ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్టు, కంచర్పాళెం మెట్టు అలాంటి ప్రాంతంలో, గాజువాక, సో ఇలాంటి ఒక హాట్స్పాట్స్ కొన్ని గుర్తించాము సిటీలో. ఆ హాట్స్పాట్స్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ముఖ్యంగా అక్కడ ఉన్న స్కూల్స్, కాలేజెస్ దగ్గర పాన్ షాప్స్, హోటల్స్ ఎవరైనా లూజ్గా అమ్ముతున్నారా చిన్న చిన్న ప్యాకెట్లు. ఇటీవల కాలంలో మనకి వచ్చిన సమాచారం ఏమంటే, కొన్ని కుక్కీస్, బిస్కెట్స్, చాక్లెట్స్లు కూడా గాంజా కలిపి సరఫరా చేస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. సో అలాంటి సివిల్ డ్రెస్లు వెళ్ళి ముందస్తు సమాచారం సేకరించి మూలాలు ఎక్కడే ఉన్నాయి దాన్ని, వీ వాంట్ రూట్ అవుట్ ద కంప్లీట్ ద మెనెస్ ఫ్రమ్ ది సిటీ. సో దానికోసమే ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది 50 మంది పోలీసులతో మొదలు పెట్టినాము. మొదటి చర్యలే వీళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ ని, వీ వాంట్ మేక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సేఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ డ్రగ్ మెనెస్. సో దాని మీద దృష్టి పెట్టినాము. దాని తదుపరి ఇప్పుడు స్కూల్లో దొరికిందంటే మూలాల వరకు వెళ్తాం, ఎవరు సరఫరా చేసినారు, ఆ వ్యక్తికి ఎవరికి ఇచ్చినారు. సో ఈ ఫాలో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, అంటే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఒరిసాలో ఉన్నా లేదో ఏజెన్సీలో ఉన్నా, సిటీకి ఏ మార్గం ముఖ్యంగా వచ్చింది, రోడ్ ముఖ్యం వస్తే చెక్ పోస్టుల ద్వారా ఎలా వచ్చింది, తర్వాత ట్రైన్ ద్వారా వస్తే ఏ ట్రైన్ ద్వారా వచ్చింది. సో అన్ని వీఆర్ జస్ట్ మ్యాపింగ్ ఆల్ దోస్ హాట్స్పాట్స్ ఇన్ ద సిటీ, రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వీఆర్ మ్యాపింగ్, ద పర్సన్స్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఎండ్ టు ఎండ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఎవ్రీథింగ్ మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, పట్టుబడిన వ్యక్తిన మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, ఎవరు డబ్బులు వేస్తున్నారు. కొన్ని ఏరియాలు ఇప్పుడు ఏజెన్సీలు ఇక్కడ ఉన్న మధ్యవర్తులు ఏజెన్సీ వ్యక్తులకి సీడ్స్ సప్లై చేసి, తర్వాత గాంజాయి కల్టివేషన్ సరిపోయే విధంగా అన్ని డబ్బులు కూడా ముందుగానే ఇచ్చి తర్వాత వీళ్ళే దాన్ని పర్చేజ్ చేస్తున్నారు. సో అలాంటి ఒక మధ్యవర్తులు తమిళనాడు నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండి ఈ వ్యవహారం అన్న నడుస్తున్నట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. సో కాబట్టి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ కొలెక్టింగ్ నౌ. సో వేరే వేరే డిపార్ట్మెంట్ దగ్గర, కొన్ని కస్టమ్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని హాస్పిటల్ కేజీఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, తర్వాత రైల్వే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. సో ఇవన్నీ సమాచారం క్రోడీకరించి ఒక యూనిఫైడ్ ఫోర్స్, దట్ ఈస్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మనము మొదలు పెడుతున్నాం.
1: సార్, ఇప్పుడు పేపర్ల ద్వారా మేము చదువుతూ ఉంటాం, లేకపోతే న్యూస్లో వింటూ ఉంటాం, కొన్ని వందల కేజీల హెరాయిన్ పట్టుబడింది, గంజా పట్టుబడింది అని. సో ఇలా స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వినియోగంలోకి రాకుండా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారండి?
0: ఒక్కసారి స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత శాంపుల్ తీసి ఫోరెన్సిక్కి పంపిస్తాము. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు ఇక్కడ ట్రయల్ నడుస్తున్నప్పుడే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని గాంజాయిని డిస్ట్రక్షన్ చేస్తాం. సో ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్ పెట్టిన అక్కడి నుంచి ఇంకో చోట్ల అది వెళ్ళొచ్చిన సమాచారము, తర్వాత సమ్ పిల్ ప్రేజ్ జరిగిన అవకాశం కూడా ఉంది కాబట్టి, సో ఇది ఏది జరగకుండా డిస్ట్రక్షన్స్ ఆఫ్ గాంజాయి కమిటీ ఉంటుంది, గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ అని ఉంటాయి. రూరల్ ఏరియాలో అయితే డిఐజీ గారి ఆధ్వర్యంలో అదొక గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ఉంటుంది. సిటీకి వచ్చే కొద్దీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పరిధిలో ఆయనకున్న అధికారం వినియోగించుకొని గాంజా డిస్ట్రక్షన్స్ మేము రెగ్యులర్గా ఎవ్రీ 2-3 మంత్స్ సిటీలో నమోదైన కేసులో ఉన్న గాంజాయాలన్నీ శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకుని, సో గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ద్వారా పెట్టి రెగ్యులర్గా మేము గాంజాని డిస్ట్రక్షన్

0: చేస్తుంటాము. సో ఎక్కడ కూడా స్టాక్ మళ్ళీ మార్కెట్కి రాకుండా, పిల్ ప్రైజ్ రాకుండా చూసుకుంటాం.
1: సార్, ఇప్పుడు గంజా వరకు అయితే మీరు కాల్ చేయడమో ఏదో చేసి డిస్ట్రక్ట్ చేస్తారు, మరి ఈ సింథటిక్ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి వాటిని ఏం చేస్తూ ఉంటారు?
0: సేమ్ ప్రొసీజర్, ఆల్ ద డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చే మత్తు పదార్థాలన్నీ సేమ్ ప్రొసీజర్ పాలు. కొన్ని టాబ్లెట్స్ దొరుకుతుంటాయి మనకి, కెటమిన్ ఇంజెక్షన్, పెంటజోసిన్ ఇంజెక్షన్స్, ఎండీఎంఏ పిల్స్, ఎల్ఎస్డి స్ట్రిప్స్, సో సింథటిక్ డ్రగ్స్, కొకేన్ పౌడర్స్ ఉంటాయి. సో ఏ దొరికినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారంగా దానికి డిస్ట్రక్షన్స్ ప్రొసీజర్ ఉంటుంది. కోర్ట్ పర్మిషన్ ద్వారా ప్రతి ఒక్క మాదక ద్రవ్యాన్ని కూడా అదే మాదిరిగా డిస్ట్రాక్ చేయడం జరుగుతుంది.
1: ఓకే, అసలు ఈ మాదక ద్రవ్యాల ప్లేసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయండి?
0: మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ ఏఎస్ఆర్ డిస్టిక్లో ఒక 8 మండలాలు కొండ ప్రాంతంలో, అది నిర్మానుస ప్రాంతం అని ఉంటాయి. మీరు ఏజెన్సీ ఏరియా వెళ్తే అక్కడ సరైన రవాణా వ్యవస్థ ఉండదు. తర్వాత కొన్ని మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి ఏరియాలో ఈ గాంజాయి కల్టివేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న ప్రాంతంలో, ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం ముంచింగ్పుట్టు, పెద్దవేలు, హుకుంపేట అలాంటి కొన్ని ఏరియాలో కల్టివేషన్ జరుగుతున్నట్టు. తదుపరి కోరాపుట్, మల్కాన్గిరి, ఒడిశా స్టేట్లు కూడా గాంజాయి సాగు మరియు రవాణా ఎక్కువ జరుగుతున్నట్టు మనకి సమాచారం.
1: ఇప్పుడు మీరు చెప్పారు ఒడిశా లాంటి ప్లేసెస్ లో, సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నాయని, అవి మరి మన రాష్ట్రంలోకి రాకుండా ఈ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎటువంటి భద్రతా చర్యలు చేపడతారండి?
0: అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టు మన విశాఖపట్నం జిల్లాలో 5 చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా మనము ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్, డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్, నేబరింగ్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్, ఆ స్టేట్లో ఉన్న ఉన్నతాధికారులు, మన రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు మనము రెగ్యులర్గా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టుకుని రవాణా మార్గాలు ఏమున్నాయో, సో దాంట్లో కంబైన్డ్ చెక్ పోస్ట్ రన్ చేయడము, ఆంధ్ర పోలీస్ మరియు ఒరిస్సా పోలీసుల సహకారంతో చెక్ పోస్టులు రన్ చేయడము, తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం. మన దగ్గర పట్టుబడిన ముద్దాయి ఒరిస్సా వాళ్ళు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర మనకి కావాల్సిన పెండింగ్ వారెంట్స్ ఉంటాయి, వారెంట్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం. ఏదైనా గాంజాకి సంబంధించింది ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా నేబరింగ్ స్టేట్ పోలీస్, ఒడిశా మరియు కొన్నిసారి ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకి వస్తున్న సమాచారం ఉంటుంది. సో ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ పోలీసులతో రెగ్యులర్గా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ని రన్ చేస్తూ ఈ ఒక్క సమస్యలకు వేర్ మేకింగ్ అండ్ ఆల్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ దిస్.
1: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధన అంటే అదొక చాలా పెద్ద మ్యాసివ్ ప్రాసెస్. మరి ఈ మ్యాసివ్ ప్రాసెస్ లో పోలీసు శాఖ ఇంకా వేరే వేరే ఏ శాఖలతో సమన్వయం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుందండి?
0: డెఫినెట్లీ ఇది ఒక మెనెస్ మరియు అతిపెద్ద సమస్య కాబట్టి పోలీసులో డిపార్ట్మెంట్తో మ్యాక్సిమం మన డిపార్ట్మెంట్ ముందుండి ఇవన్నీ చేస్తుంది, కానీ ఇది అదర్ డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం. మీరు చెప్పినట్టు రైల్వే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నదంతా అక్కడ ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ పోలీసులు ఉంటారు. సో ఆ రెండు డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆర్టీసీ ద్వారా, పార్సల్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో అప్పుడు రవాణా సంస్థ, రోడ్డు రవాణా సంస్థ సహకారం చాలా ముఖ్యమైన ఉంటుంది. తర్వాత కంటైనర్ ద్వారా, పోర్ట్ ద్వారా, సీ రూట్ ద్వారా ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే అక్కడ మనకి కోస్ట్ గార్డ్ సహకారము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సో వాళ్ళ సహకారం చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ఈ అమ్మేవాళ్ళు ఏమంటారు, పెడ్లర్స్ గురించి మనకి రెగ్యులర్గా సమాచారం రావాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సో ఇలాగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారము మేము తీసుకొని, అఫ్కోర్స్ వీఆర్ లీడింగ్ దిస్ డ్రగ్ ఎరడికేషన్, పోలీసు ముందు ఉండి, సో మిగతా డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఒక 100-day యాక్షన్ ప్లాన్ని మనం మొదలు పెడుతున్నాం.
1: సరి, కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అంటూ చెప్పి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అదేవిధంగా మన పోలీస్ శాఖ రాష్ట్రంలో కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతోందండి?
0: ఈ నెల 26వ తేదీ ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే అనేది మనము ఏం ప్లాన్ చేసుకున్నాము. నషా ముక్త భారత్ భాగంగా మన విశాఖపట్నం సిటీ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటి నుంచే మనం మొదలుపెట్టినాము. మనకున్న పోలీస్ 22 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓస్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్స్ స్కూలు కాలేజీకి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని ఏరియాలో ర్యాలీస్, తర్వాత మార్నింగ్ వాక్స్, అవగాహన సదస్సు పెద్ద ఎత్తున పెడుతూ ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టినాము. 26వ తేదీ మిగతా జిల్లా పోలీసుల సహకారంతో విశాఖపట్నం సిటీలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అవగాహన సదస్సు, వీ వాంట్ టు రీచ్ ఇన్ ఎ బిగ్ వే, సో ఆల్ ద సిటిజన్స్ ఇన్ ద సిటీ, వీ వాంట్ మేక్ దెమ్ అవేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. సో 26వ తేదీ ఖచ్చితంగా మనము పెద్ద ఎత్తున కార్యక్రమం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం.
1: సార్, ఇందాక రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి చెప్పారు, టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉంటాయా? లేదు, మేము ఎక్కడైనా అబ్జర్వ్ చేసాం పలానా చోట మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోంది, విక్రయం జరుగుతోంది అని, అది పోలీసులకు మేము ఇన్ఫార్మ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద వేస్ అండి?
0: ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్

0: బ్యూరో అని ఒక సపరేట్ వింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులో దీనికోసమే పనిచేస్తుంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వీ కాల్ సెబ్ పోలీస్. సో 1450, 1450 ఈజ్ అ టోల్ ఫ్రీ నంబర్. సో ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధించిన ఏం సమాచారం ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వచ్చు. మీ ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. సో యూ విల్ నాట్ బి సైటెడ్ యాజ్ అన్ ఇదర్ విట్నెస్ ఆర్ ఎనీ ఫర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. మీరు సమాచారం ఇచ్చారని మీ మీద ఎటువంటి కోర్టులు వచ్చి సాక్ష్యాలు చెప్పాల్సింది కానీ ఎటువంటి అవసరం ఉండదు. మీ ఫోన్ నంబర్ కూడా మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఎవరికైనా డ్రగ్స్ వాడకం కానీ, డ్రగ్స్ సరఫరా, ఏదైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సెబ్ టోల్ ఫ్రీ నంబర్ 1450కి సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ఓకే సార్, ఉజ్వల భవిష్యత్తు ఉండే ప్రస్తుత యువత ఈ మాదక ద్రవ్యాల వల్ల నిర్వీర్యం అయిపోతుంది కదా, వాళ్ళకి మీరిచ్చే సూచనలు సలహాలు?
0: వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పినారమ్మా మీరు. ముఖ్యంగా యువత ఉజ్వల భవిష్యత్ని వెరీ యంగ్ ఏజ్లోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 16-18 ఇయర్స్, ఇంటర్ చదువుతున్న సమయంలోనే, డిగ్రీ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి, సో దే ఆర్ నాట్ రియలైజింగ్ దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. క్షణిక సుఖ కోసం ఆ రోజు ఏదో ఒక చిన్న డ్రగ్స్ తీసుకొడితే ఒకరోజు మొత్తం ఎంజాయ్ మత్తులో ఉన్నట్టు భావిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే డ్రగ్ అడిక్ట్ అయిపోతే, సో ఫ్యూచర్లో మీకు ఒక నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, దీనివల్ల మజల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, ఆరోగ్యం క్షీణించి మీరు కంప్లీట్గా నడవలేని పరిస్థితికి రీచ్ అయిపోతారు. సో ఆరోగ్యమే మీకు బాగలేదంటే ఫ్యూచర్లో మీ మీద నమ్మకం ఉన్న మీ పేరెంట్స్, మీరు మంచి ఉద్యోగం సాధిస్తారని ఆశతో ఎన్నో ఎన్నో మంచి కాలేజెస్లో మీకు లక్ష లక్షల ఫీజుని చెల్లించి మిమ్మల్ని మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఉంటారు. కానీ మీరు డ్రగ్స్కి బానిసం అవడం వల్ల మీ బంగారు భవిష్యత్తు ఎటువంటి ప్రయోజనం లేకుండా మీరు కంప్లీట్గా యూ విల్ బికమ్ ఎన్ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మళ్ళీ మీ పేరెంట్స్కి మీరు ఏమి చేయాలి హెల్ప్ చేయకుండా వాళ్లే మిమ్మల్ని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించే ఒక వ్యవస్థ పరిస్థితికి మీరు వెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి డ్రగ్స్ వాడకము క్షణిక సుఖం కోసం ఫ్రెండ్స్ ద్వారా తక్కువ దీంట్లో మొదలు పెట్టి తర్వాత కంప్లీట్ మీరు డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. స్టార్టింగ్ లోనే అలాంటి సమాచారం ఏమైనా మీకు వస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని మేము చెప్తున్నాం.
1: అలాగే ఈ డ్రగ్ అడిక్ట్ అయిపోయి రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళు మామూలుగా మన సమాజంలో కలిసిపోయేలా బయటకు వస్తారు, వారి పట్ల తల్లిదండ్రులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ సమాజం ఎలా ప్రవర్తించాలండి?
0: ఖచ్చితంగా ఇది ఒక స్టిగ్మా టైప్ తయారైపోతున్నారు. సో సమాజంలో మీరు డ్రగ్స్ కోసం డ్రగ్స్కి బానిసలు అయినారు లేదంటే మీరు డ్రగ్స్ సెంటర్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాజంలో తెలిసిపోతే మిమ్మల్ని ఒక వేరే విధంగా చూస్తుంటారు. సో అందుకే యువతకు మేము ఏం చెప్తున్నామంటే మొదటిగా మనం అటువైపు వెళ్ళకూడదు, ఏదైనా హవెవర్ అట్రాక్టివ్ ఇట్ మేబీ. సో ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఇట్ గివ్స్ ఎ ప్లెజర్ ఫర్ వన్ డే, వీ షుడ్ నాట్ గో టువర్డ్స్ దట్ సైడ్. మనం అంతా ఇటువైపు ఎడ్యుకేషన్ వైపు ఉండాలి. ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్స్లో కూడా మనం సమాచారం గౌప్యంగా ఉంచుతున్నాము, బయట ఎవరు ఉంటున్నారు, ఎవరు ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారని ఎక్కడ కూడా మనం బయట చెప్పాము. ఆయన సమాజంలో ప్రవృత్తి మారిపోతుంది. మీరు ఒకసారి డి అడిక్షన్ సెంటర్కి పోయి బయట వచ్చిన తర్వాత కొంచెం బిహేవియర్ల చేంజెస్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి సామాన్య వ్యక్తికి మనం వీ కెన్ ఈజీలీ మేకౌట్, సో బిహేవియర్ల చేంజెస్ అనేది. సో అందుకే ఇలాంటి ఒక డ్రగ్ అడిక్షన్ వెళ్లకుండా సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ కంప్లీట్లీ అన్ ఎడ్యుకేషన్.
1: సార్, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండే మీ టైం ఎంత అమూల్యమైందో మాకు తెలుసు. అటువంటి అమూల్యమైన టైంని ఒక మంచి టాపిక్ గురించి సమాజంలో, ప్రజల్లో, యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ మేడం. ఏఆర్ న్యూస్ విశాఖపట్నం ఒక మంచి కార్యక్రమాన్ని, ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ డే సందర్భంగా మంచి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఏఆర్ న్యూస్ ద్వారా ప్రసారపరిస్తే మంచిది ఉంటుందని మేము ఆశిస్తున్నాం.
1: నమస్తే సార్.

0: ఇంతవరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. అద్నాన్ స్వామి నిత్యామీనన్ పాడిన కృష్ణ చైతన్య సాహిత్యం చిత్రం ఇష్క్.

0: చిత్రగీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
1: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం, నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
2: నమస్కారం అండి.
1: నగేష్ బాబు గారు,

0: మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ విక్రయాలు కానీ నిల్వలు కానీ వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల్ యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
0: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
1: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
1: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ను కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరకు కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేలు 1 ఫీమేలు. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
0: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
1: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేటు, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
1: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్, ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ చూపించారు బై ప్రొవైడింగ్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా

0: కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావటం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు, మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఅడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో, కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డిఅడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఈయన ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు, దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది, వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని

0: మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది. దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాలు ఈగిల్ టీం ఎస్పీ శ్రీకే నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడకేంద్రం. మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు, నేరం కూడా. ఈ అంశం గురించి శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు.
1: 1987 డిసెంబర్ నెల 7వ తేదీన ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయింపబడింది. సమాజ శ్రేయస్సే జయంగా, సమాజ పురోగతి ఆశయంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగరహిత సమాజం స్థాపించడంగాను అన్ని దేశాల వారు ప్రజలందరూ కలిసికట్టుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగ రహిత సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము జూన్ 26వ తేదీని ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ డేగా గుర్తించబడింది. ఈ దిశగా అడుగు వేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, సామాజిక సేవా సంస్థలు, ప్రభుత్వాలు కలిసి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై చిత్తశుద్ధితో సరైన అవగాహన కల్పించడం ద్వారా ప్రజల ముందున్న ఒక క్లిష్టమైన సమస్యను అధిగమించాలని, ఈ ఉద్దేశంతో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మన దేశ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్యగా

ఉత్పన్నమైంది. అంతర్జాతీయ దినోత్సవంగా ఒక ప్రత్యేకమైన రోజును లేదా తేదీని గుర్తించడం వలన రాజకీయపరంగా కూడా అన్ని దేశాలు ఆయా దేశ ప్రతినిధులు కలిసి సమస్య పరిష్కారం దిశగా పనిచేయటానికి అందుకు కావలసిన వనరుల సమీకరణ, మానవీయత అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందించటానికి సదరు కార్యక్రమాలను ప్రభుత్వ సంస్థలు, సివిల్ సొసైటీలు, విద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలు నిర్వహించటానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకి పెరగటం గమనిస్తున్నాము. మొదట సరదాగానో లేదా ఏమిటో తెలుసుకుందామనే ఉత్సుకతతోనూ, అంటే క్యూరియాసిటీతోటి గాని, స్నేహితుల ప్రభావంతోనో, లేదా ఏదో ఒక సంబరాలు జరుపుకునే సందర్భంలోనో, లేదంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం కోసం, నొప్పులనో బాధలనో భరించటం కోసం అలవాటు చేసుకుని ఆ మత్తు నుండి బయట పడలేక జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. మత్తుమందుల వినియోగం పెద్దల్లోనే కాదు, వర్గాల్లో వచ్చి చేరుతున్న మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ముఖ్యంగా యువత జీవితాలను చిత్తు చేస్తున్నాయి. ఈ జాడ్యం పాఠశాలలకు కూడా ప్రాకటం, చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను విక్రయం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడాను మనకి విపరీతమైనటువంటి ఆందోళనను కలిగిస్తున్నాయి. చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపకపోతే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలైన అలవాటు చివరకు బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం చివరకు హీనమైన నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనుకాడటం లేదు. తద్వారా స్నేహితులు, బాంధవ్యాలు మరిచి ఒంటరిగా కుంగిపోయి కొందరు, నేరగాళ్లుగా మారి సమాజానికి భారమై మరికొందరు ఉండటాన్ని చూస్తున్నాం. చివరకు ఆత్మహత్యలు కూడా దారితీయవచ్చని వైద్య నిపుణులు చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితులను గమనించి భారత ప్రభుత్వం వారు మత్తు పదార్థాల వినియోగం సంబంధిత అంశాల గురించి ఒక నిర్దిష్టమైన, కట్టుదిట్టమైన, కఠినమైన చట్టాన్ని తీసుకురాదలిచి యాక్ట్ నంబర్ 61/1985 అనే చట్టం ద్వారా 16/9/1985 తేదీన నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అనే చట్టాన్ని తీసుకురావటం జరిగింది. గతంలో అమల్లో ఉన్న ఒపిఎం యాక్ట్ 1928 మరియు డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930 చట్టాలు కాలానుగుణంగా లేకపోవటం ఈ కొత్త చట్టం ఆ స్థానంలో తీసుకురావటం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మత్తు పదార్థాల వినియోగం మరియు సరఫరాను నియంత్రించటం, నేరస్తులను కఠినంగా శిక్షించటం, అంతటా వ్యాపించి ఉన్న చీకటి వ్యాపారం, మాఫియా అనే తీవ్రమైన సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవటం, ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, విచారణ లేదా పరిశోధనా సంస్థలు ప్రవేశపెట్టే సాక్ష్యాలకు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వటం, భారతీయ సాక్ష్య చట్టంలోని ప్రత్యేకమైన నియమావళి ప్రకారం ఇతర క్రిమినల్ చట్టాలకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని సమాజ శ్రేయస్సు కొరకు ప్రభుత్వం తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. ఈ చట్టాన్ని పరిశీలించితే 8 అధ్యాయాలుగా విభజించారు. మొత్తం 83 సెక్షన్లుగా రూపొందించారు. చాప్టర్ 1లో నిర్వచనాలు, చాప్టర్ 2లో మత్తు పదార్థాల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మరియు ఒక జాతీయ నిధిని ఏర్పాటు చేయడం, చాప్టర్ 3లో మత్తు పదార్థాలు ఏ సందర్భాల్లో ఏ వ్యక్తులు వినియోగించవచ్చు వాటి నియంత్రణ గురించి చెప్పడం జరిగింది. చాప్టర్ 4లో నేరస్తులకు విధించే శిక్షలు, అంటే గతంలో గరిష్టంగా 4 సంవత్సరాల శిక్షాకాలం ఉంటే ప్రస్తుతం తీసుకువచ్చిన చట్టంలో 20 సంవత్సరాల వరకు శిక్షాకాలం మరియు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించటం, తిరిగి 2వసారం నేరం చేసినటువంటి వ్యక్తికి మరణశిక్ష కూడా విధించేటువంటి అధికారాలు ఈ చట్టంలో పొందపరచడం జరిగింది. చాప్టర్ 5లో అధికారులు అవలంబించవలసిన విధి విధానాలు, నేరస్తుల ఆస్తులను, వారి ఆదాయాలను కూడా జప్తు చేయడం అనే అంశాలు పొందపరిచారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం నియంత్రించకపోతే మనుషులు మానవ మేధస్సును కోల్పోతారు, ప్రజా మరియు మానవ సంబంధాలు దెబ్బతీస్తుంది, సమాజంలో ఏకాకిని చేస్తుంది, అకాల మరణానికి కూడా దారితీస్తుంది. ఇంత 15 చట్టం వచ్చినప్పటికీ మత్తు పదార్థాల దుర్వినియోగం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు

0: రాజ్యాల నుండి అనేక దారుల్లో మన దేశంలోకి మత్తు పదార్థాలను చేరవేయడం, మాఫియా ధనాకాంక్షతో కొంతమంది వ్యాపారుల ప్రవర్తన, అంతకంటే ముఖ్యంగా ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం గురించి, దుర్వినియోగం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం కారణాలు. మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఒక ప్రభుత్వం, న్యాయస్థానాల బాధ్యతే కాదు, మనందరి బాధ్యత కూడా. సరైన అవగాహన కోసం మనందరం కలిసి మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం, యువతను కాపాడుకోవటం మన బాధ్యత.
1: మీరింతవరకు మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు నేరం కూడా శ్రీ సోమకృష్ణమూర్తి గారి ప్రసంగం విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో విజయ్ యేసుదాస్ పాడిన సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, గురుకిరణ్ సంగీతం, చిత్రం మహారథి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట నర్తనశాల. ఈ చిత్రానికి పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల గీతం, సంగీతం సుశల దక్షిణామూర్తి.
1: ఎంతమా

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వేటూరి సుందరమూర్తి గీత రచనలో వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట వినబోతున్నారు చిత్రం అమరదీపం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే బందరు త్రివేణి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం. ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కండక్ట్ చేసిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో విన్ అయ్యి వన్డే ఆర్జేగా ఈ రోజు మనతో త్రివేణి ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నావు త్రివేణి, ఇలాంటి మంచి ఆపర్చునిటీ వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? మరి
1: నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు అంటే. నార్మల్ గా అందరితో ఫ్రీగా మాట్లాడలేను, సో అందుకే నేను ఫస్ట్ చేయగలనా లేదా మాట్లాడగలనా లేదా అని కొంచెం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా అమ్మ ఎంకరేజ్ చేసింది అనమాట, ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు, ఎలా అయినా ఏదో ఒకటి మాట్లాడే నువ్వు వెళ్ళు అని పంపించింది. అందులోనే నేను చాలా ఆపర్చునిటీస్ నా చిన్న చిన్న భయాల వల్ల వదిలేసుకున్నాను. ఇంక ఇలాంటి ఆపర్చునిటీస్ అయినా కూడా వదలకూడదు, ఇలాంటి వాటి వల్లే మనం ఇంకా లైఫ్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో బాగుంది, ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను నేను.
0: ఓకే, మంచి ఆపర్చునిటీ అనమాట. సో మరి త్రివేణి, నువ్వు ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు?
1: నేను ప్రెజెంట్ అయితే బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను కేబిఎన్ కాలేజ్లో.

0: మరి కాలేజ్ అంటే మనకి ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా. సో నీకు నచ్చిన ఒక మెమరబుల్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటావా మరి?
1: మెమరబుల్ మూమెంట్ అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మా సివిక్స్ సారు మాట్లాడే వాళ్ళందరినీ ప్లేసెస్ మారుస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి కొంతమందిని మార్చారు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ని మార్చే నా పక్కన వేశారు. ఆయన కూడా అమ్మాయి మాట్లాడుతూనే ఉంది కంటిన్యూస్గా, నేను వింటూ ఉన్నాను. సార్ ఏమో సడన్గా త్రివేణి లేక అన్నారు. నేనేమో మాట్లాడడం చూసేశారేమో అనుకుని, సార్ నేనేం మాట్లాడలేదు సార్ అని నేను కన్విన్స్ చేయడానికి చూస్తున్నాను. ఎందుకు అంత కంగారు పడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అని కాదు, నేను నిన్ను క్వశ్చన్ అడగడానికి లేపాను. పుచ్చకాయల దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నావు అన్నారు. అబ్బాయిలందరూ నవ్వేశారు.
0: ఒక ఫన్నీ మూమెంట్ అనమాట. అయితే అండ్ త్రివేణి, నువ్వు ఇలా అకాడమిక్స్ తో పాటు ఇలా కాంపిటీషన్స్ కానీ కాలేజ్ లో ఏమన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసావా మరి?
1: నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. నేను డిగ్రీలో జాయిన్ అయినప్పటి నుండి ఏ రైటింగ్ కాంపిటీషన్ వచ్చినా కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే మనం మాట్లాడే దానికన్నా మన పేపర్తో మన చేతితో మన ఫీలింగ్స్ని రాస్తే ఇంకా డీప్గా ఆ ఫీలింగ్స్ రాయొచ్చు. అంటే నాకు ఎలా అనిపించింది అంటే నేను నా పేపరు మాత్రమే ఉంది అని ఇంకా ఎక్కువ ఇమాజిన్ చేసుకుని అక్కడ ఎలా జరుగుతుందో అలా అందంగా రాసుకోవచ్చు. సో నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ స్టోరీ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ వీటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను.
0: అమేజింగ్ త్రివేణి. అండ్ నువ్వు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతావు?
1: నేనైతే మా చెల్లి డ్రాయింగ్ బాగా వేస్తుంది. సో నేను కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు పిల్లలతో ఆడుకోవడం ఇష్టం. నాకు అలవాటైన పిల్లల్ని ఇంకా మా ఇంట్లో పిల్లలు అన్నట్టే చూసుకుంటాను, అది అలవాటు అయితేనే. ఇంకా నాకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం, నిద్ర ఎక్కువ పోతాను నేను.
0: అవునా, ఓకే. అయితే సరదాగా ఇప్పుడు ఒక ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎలాగో కంప్యూటర్ స్టూడెంట్ కనుక నీ లైఫ్ లో కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ ఉంటే ఏ మూమెంట్ ని అండో చేయాలని అనుకుంటావు?
1: నా లైఫ్ లో ఏ మూమెంట్ ని అండో చేయాలనుకుంటున్నానంటే, నేను 10th లో మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళం. మేడం ఏమో మా టీం అందరినీ బయట కూర్చోబెట్టి మమ్మల్ని వదిలేసేవాళ్ళు అనమాట, మీ సమ్స్ మీరు చేసేసుకోండి అని. నేనేమో ఆ టైం మొత్తం వేస్ట్ చేసేసి ఫ్రెండ్స్తో ముచ్చట్లాడుతూ మనకేంట్లే మ్యాథ్స్ వచ్చేసిద్దిలే అన్నది మాతో అంటే నెగ్లెక్ట్ చేసేసాను. మొత్తానికి అదే దెబ్బ కొట్టింది. మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి. మేబీ అందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి ఉంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చేవేమో. ఇప్పుడు దీనివల్ల నేనేం తెలుసుకున్నానంటే, దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, మనకు వచ్చిలే అన్న నెగ్లిజెన్సీతో ఉండకూడదని నేను ఆ రోజు నుండి తెలుసుకున్నాను.
0: అంటే నువ్వు దీనివల్ల దేన్ని ఇగ్నోర్ చేయకూడదని నేర్చుకున్నావు అన్నమాట. సరే త్రివేణి, ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ నీకు సూపర్ పవర్ సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ వస్తే ఏ పవర్ ని సెలెక్ట్ చేసుకుంటావు?
1: ఇది సిల్లీగా ఉండొచ్చు కానీ నాకు ఎప్పటి నుండో ఉంది. రోబో మూవీలో బుక్ ఇలా ఇలా తిప్పగానే అందులో ఉన్న నాలెడ్జ్ మొత్తం బ్రెయిన్ లోకి వెళ్ళిపోద్ది కదా, అలా ఉంటే బాగుండని.
0: అవును, నిజంగా అలాంటి సూపర్ పవర్స్ ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా. సరే త్రివేణి, ఇప్పుడు దాకా ఎన్నో ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం. నీ ఫేవరెట్ మూవీ నుంచి ఒక సాంగ్ మా కోసం చెప్పగలవా మరి?
1: నాకు కొత్త బంగారు లోకంలో నిజంగా నేనేనా అన్న సాంగ్ అంటే ఇష్టం.

0: చక్కని పాటను విన్నాం కదా త్రివేణి, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీ గ్రో అవుతున్న కొద్దీ సోషల్ మీడియా కూడా మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియా రియల్లీ హెల్ప్ఫుల్లా లేక కొన్నిసార్లు ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుందా? నీ ఒపీనియన్ ఏంటి త్రివేణి దీని మీద?
1: మనం సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేస్తే దాని అంత బెస్ట్ టీచర్ వేరేది ఉండదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంటే మన సొసైటీలో ఏమేమి ఇష్యూస్ జరుగుతున్నాయి, వేటి మీద డిబేట్ జరుగుతుంది, అంటే ఏది మంచి ఏది చెడు అవేర్నెస్ మనకు వస్తుంది. అంటే ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము, కొన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. కొంతమంది అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఒక మంచిగా పాజిటివ్ జరిగిందనుకో, అరే వాళ్ళ ఉండాలి అలా మనం కూడా ఉండాలి అనుకుంటాం. అదే నెగిటివిటీ ఉంటే మనం అలా చేయకూడదు అని మన అమ్మ నాన్న చెప్తారు, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండు అలా అని. దానివల్ల కూడా మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్లే ఆబ్వియస్లీ ఉంటుంది. అంటే మొబైల్ని మనం అవసరం లేని దానికన్నా కూడా ఎక్కువ చూసేసి దానికి ఎడిక్ట్ అయిపోతున్నాం. నార్మల్గా గేమ్స్ కానీ మనకి ఏమి నాలెడ్జ్ రాకపోయినా గంటల తరబడి మన టైం అంతా వేస్ట్ చేసుకున్నాం. అదేదో మన కెరీర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ టైంని మనం చాలా సాధించవచ్చేమో.

0: ఇంకా అంటే ఇప్పుడు ఉన్న సొసైటీ ఎలా ఉందంటే మనుషులు మనుషులతో మాట్లాడమే మానేశారు. మన హ్యాపీనెస్ కానీ సాడ్ కానీ ఇమోజీస్ రూపంలో స్టేటస్ రూపంలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఆన్లైన్లోనే దీవించేస్తున్నారు. లేకపోతే అంటే మన లైఫ్ మొత్తాన్ని ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. దానివల్ల ఉన్న రిలేషన్, మంచి రిలేషన్ని కూడా పోగొట్టుకుంటున్నాము. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఫోన్ని ఎంతవరకు చూడాలో, మనకి ఏదైతే కావాలో అంతవరకే చూడాలి. ఓవర్ యూజ్ చేయడం వల్ల మనల్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాము. అంటే మన స్క్రీన్ టైం చూడడం వల్ల మన ఐస్ పాడైపోవడం, మనకి పర్సనల్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ మన బాడీని మనమే రిస్క్లో పెడుతున్నాము. ఇంకా నేచర్లో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మన మెంటల్ హెల్త్ బాగుంటుంది. మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం.
1: నైస్ పర్స్పెక్టివ్ త్రివేణి. ఫైనల్గా ఈ సోషల్ మీడియాకి పాజిటివ్ సైడ్ అండ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మనం ఎలా యూజ్ చేస్తున్నాము ఈ సోషల్ మీడియా అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం కరెక్ట్ వేలో ఉంటే ఇది మనకి ఎంతో బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు దాకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు సరదాగా ఒక టంగ్ ట్విస్టర్ని ట్రై చేద్దాం, ఓకేనా మరి? సో టంగ్ ట్విస్టర్ ఏంటంటే, తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు తలచాడు. సో ట్రై చేయదు నువ్వు.
0: తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు తలచాడు. తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు తలచాడు.
1: ఓకే, పర్వాలేదు త్రివేణి, నైస్ ట్రై. సరే త్రివేణి, ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎలాగో కంప్యూటర్ స్టూడెంట్ కనుక క్విక్గా ఆన్సర్ చేస్తావు అని అనుకుంటున్నా. క్వశ్చన్ ఏంటంటే, 1 GB ఫొటోస్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుందా, లేదా 1 GB వీడియోస్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుందా?
0: రెండు ఒకేలా ఆక్యుపై చేస్తే రెండు 1 GBయే కదా.
1: నైస్ అబ్జర్వేషన్ త్రివేణి. ఈరోజు మన ప్రోగ్రామ్ ఫన్ క్వశ్చన్స్తో టంగ్ ట్విస్టర్తో చాలా సరదాగా సాగింది. అండ్ ఫ్యూచర్లో నువ్వు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ త్రివేణి.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఇలా మాట్లాడతాను అనుకోలేదు, కానీ చాలా ఫ్రీగా మాట్లాడేశాను. ఇప్పుడు నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోగలనా అనే ఫీలింగ్ వచ్చింది. నా లైఫ్లో ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాను దానికి. థ్యాంక్ యూ ఆకాశవాణి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.

చెప్పకుండా వచ్చే అనుభూతిని నీ గుండె చప్పుడు నీకు ముందే చెప్తుంది. ప్రేమ, ప్రేమ ఒకరోజు నిన్ను పలకరిస్తుంది. ప్రేమ ఆగి చూస్తుంది. ప్రేమ తడబడుతుంది. ప్రేమ నవ్వుతుంది. తలుపు మూసినా చప్పుడవ్వని వీడుకోలేదు. వేచి ఒకవేళ ప్రేమ మళ్ళీ వస్తే దూరంగా ఆగి చూస్తే దగ్గరగా ప్రేమతో పిలుపుని అది చాలు. ప్రేమ నీ సొంతం, నీ హృదయం.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్త ప్రసారం వింటారు.
3: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं लवलीन निगम. प्रधानमंत्री नरेंद्र मोदी कल से 29 तारीख तक सेशल्स के राजकीय दौरे पर रहेंगे. वे सेशल्स के राष्ट्रीय दिवस के स्वर्ण जयंती समारोह में विशिष्ट अतिथि के रूप में भाग लेंगे. प्रधानमंत्री ने इससे पहले 2015 में सेशल्स का दौरा किया था. भारतीय रक्षा बलों का एक दल और नौसेना के 2 जहाज भी समारोह में शामिल होंगे. प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉ. पैट्रिक हरमिनी से द्विपक्षीय सहयोग के विभिन्न पहलुओं की समीक्षा करेंगे. प्रधानमंत्री मोदी ने कल नीदरलैंड्स की महारानी मैक्सिमा से मुलाकात की. बैठक के दौरान भारत की डिजिटल सार्वजनिक अवसंरचना आधारित क्रांति से अधिक सुलभ और किफायती बन रही वित्तीय सेवाओं पर चर्चा की गई. सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि उन्हें नीदरलैंड्स की महारानी मैक्सिमा से मिलकर प्रसन्नता हुई. प्रधानमंत्री ने कहा कि भारत विश्व स्तर पर साझेदार देशों के साथ अपने अनुभव साझा करने के लिए प्रतिबद्ध है. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने लंदन में ब्रिटेन के व्यापार और उद्योग मंत्री पीटर कार्ल से बातचीत की है. श्री गोयल ने सोशल मीडिया पोस्ट में

మీరింతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరికొద్ది దక్షిణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశీ

మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్ధికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్స్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందే మాతర గీత రచయిత బంకించంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందే మాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది.

రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్ట్రేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ధి భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్ధరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్ధరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి జే బాలార్క ఆలపించిన భక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరింతవరకు శ్రీమతి జె బాలార్క ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. అజ్ఞాతవాస చిత్రానికి నిరంజనారమణన్ పాడిన లలిత చిత్రగీతం వినండి.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:02 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి, పలువురికి గాయాలు. ఇక వివరాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన సందేశంలో వారు స్పందిస్తూ, మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. శాంతి, సామరస్యం, సోదరభావంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా నార్పాల మండలం బొందలవాడ గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 109 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పందిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా 70% మేర తగ్గిందన్నారు. రాష్ట సంపద అయిన ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అంతర్రాష్ట సమన్వయంతో అక్రమ రవాణా వ్యవస్థలను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పోలీస్ ఈగల్ ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్, వికసిత్ భారత్కి పెహచాన్ అనే నినాదంతో అనంతపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ,
1: ఏం చేసినా కూడా ఈరోజు క్రైమ్

0: ఏ స్థాయిలో ఉన్నవైనా అనవసరం, డ్రగ్స్ లో కనుక దొరికితే స్ట్రైట్ అవే 6 నెలలు పైబడి జైల్లోనే ఉండే పరిస్థితి, ఈ రోజుల్లోని ఆఖరికి కన్విక్షన్ పడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లే. ఈ రోజు ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా చాలా మందికి ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి, ఎక్కడ ఊరవతలకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది, అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే అంత అంత స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి.
1: అలాగే విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట్ర స్థాయి ఈగల్ బృందం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో వాక్తాన్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ మాట్లాడుతూ,
2: ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వసూలులోని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మచ్చరపురం సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
1: మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన వాక్థాన్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాదక ద్రవ్య వ్యతిరేక చికిత్స వార్డును సందర్శించారు. యువతలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రజల్లో మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని తెలియజేసే విధంగా ఈ రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మత్తు పానీయాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. సో ప్రతి కుటుంబం కూడా ఒక సెల్ఫ్ పోలీసింగ్ గా ఉండాలి. ఏమి జరుగుతున్నప్పుడు కూడా వారే అరికట్టేలాగా అయితే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం గానీ, లేదంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం గానీ, పిల్లల్ని మందలించడం గానీ, ఇవన్నీ కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పొదలి వెళ్తున్న వాహనం వేగంగా వచ్చి రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వాహనంలో మొత్తం 13 ప్రయాణిస్తుండగా 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఐఎంఎస్ 2.0 విధానం ద్వారా రైతులకు రాయితీ ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిణామంలో ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 1552251 ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి సూచించారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ ఈరోజు ప్రారంభమైంది. 5 పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షాహిద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్, కసుమూరులోని దర్గాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. అమృత్ 2.0 పథకం కింద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కింద నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు పారిశుద్ధ్యం

0: వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. భారతీయ స్వాతంత్ర కాంక్షను, దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో రగిలింపజేసిన వందే మాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ జయంతి ఈరోజు. 1828 జూన్ 26వ తేదీన జన్మించిన ఈ బెంగాలీ కవి వందే మాతరం గీత రచన ద్వారా భారత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల్లోని వందే మాతరం గీతం స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. స్వరాజ్య సంగ్రామంలో వందే మాతర గీతంతో భారతావాణి మొత్తాన్ని ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ 1894 ఏప్రిల్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్ట్రంలో 16 వ్యసనముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలుగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి, 4 గాయాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: నాన్నా, నాకు 3,000 ఇవ్వండి.
3: ఎందుకురా?
2: నా పాకెట్ మనీ.
3: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
2: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో,
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలో ఉన్న ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: విజయవాడ బ్రాంచ్.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, ఈ అంశం గురించి శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం వింటారు.
1: భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది కాలక్రమేణా అనేక మార్పులకు లోనైంది. పూర్వం అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం నుండి నేడు మనం చూస్తున్న చిన్న కుటుంబాల వరకు ఈ ప్రయాణం ఎంతో కీలకమైనది. ఆ మార్పులు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలోనూ ఎన్నో వ్యత్యాసాలను తీసుకొచ్చాయి. గతంలో తాతలు, తండ్రులు, చిన్నాన్నలు అందరూ కలిసి ఒకే గృహంలో ఉండేవారు. కానీ నేడు భార్యాభర్తలు, వారి పిల్లలు మాత్రమే ఉండే చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 70-75% కుటుంబాలు చిన్న కుటుంబాలేలని అంచనా. ఒకప్పుడు మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగాల్లో చేరడం, ఆర్థికంగా స్వతంత్రులుగా మారడంతో కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులే కాకుండా బాధ్యతల పంపిణీలో కూడా మార్పులు వచ్చాయి. తల్లి పిల్లలతో గడిపే విలువైన సమయం చాలా తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వలస వెళ్లడం జరిగింది. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోయి ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి ప్రపంచంలో వారు గడుపుతున్నారు. కుటుంబ వ్యవస్థ మారడం వల్ల వ్యక్తిగత ఎదుగుదల, స్వేచ్ఛ పెరిగినప్పటికీ పిల్లలకు తాతయ్య, నాయనమ్మల ప్రేమ, కథలు మరియు సాంప్రదాయాలు దూరమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా పిల్లలు చిన్నతనం నుండే మొండిగా ప్రవర్తించడం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. తద్వారా తల్లిదండ్రులు సమాజంలో అందరిలాగా తమ పిల్లలు మారాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటారు. పిల్లలు మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు వారిని అడ్డుకోకుండా ముందుగా వారేం చెప్పాలనుకుంటున్నారో వినాలి. పిల్లలకు తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వడం వల్ల తాము విస్మరించబడడం లేదనే నమ్మకం వారిలో కలుగుతుంది. ప్రతిరోజు తల్లిదండ్రులు, పిల్లలు రోజువారీ కార్యక్రమాలను నిర్ణీత కాలంలో చేసే విధంగా ఒక కాల నిర్ణయ పట్టికను రూపొందించుకోవాలి. వారి యొక్క వయస్సు ఆధారంగా వారికి ఇష్టమైన ఆట లేదంటే వ్యాపకం తల్లిదండ్రులు పాత్రధారులు కావాలి. ప్రతి విషయంలోనూ వారి సలహాలను అడుగుతూ, పాటిస్తూ వారి యొక్క అభ్యర్థనలను నెరవేరుస్తున్నామని వారికి తెలియజేయాలి. వయస్సులో చిన్నపిల్లలైతే ఆహారం తీసుకునే విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వారికి నచ్చిన ఆహారాన్ని ఆకర్షణీయంగా వారి ముందుంచాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే వచ్చే లాభాలను వారికి సున్నితంగా వివరించాలి. ఆహారం అత్యంత ఇష్టంగా తినే విధంగా చేయడం తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత. మానసికంగా పిల్లలు సక్రమంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి రోజువారీ వారు చేసే పనులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల విలువైన సమయాన్ని పిల్లలతో గడిపినట్లయితే పిల్లలు కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. అరవడం లేదా కొట్టడం విషయాల్లో ఎలా ప్రవర్తించాలి? పిల్లలపై కోపంతో అరవడం లేదా శారీరక శిక్షలు వేయడం వల్ల వారు మరింత మొండిగా తయారవుతారు. కోపానికి బదులుగా శాంతంగా ఉండడం వల్ల సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. కోపం వస్తున్నట్లు అనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగాలి. యూనిసెఫ్ సూచించినట్లుగా 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇది తల్లిదండ్రుల యొక్క మెదడును శాంతపరిచి వారు కొట్టకుండా లేదా అరవకుండా ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తోంది. ఒకవేళ వారు నియంత్రణ కోల్పోతున్నారని అనిపిస్తే ఆ గది నుండి బయటకు వచ్చేయాలి. పిల్లల రక్షణకు లోటు లేదని నిర్ధారించుకోవాలి. కాసేపు ప్రశాంతంగా ఉండడానికి వేరే గదికి వెళ్ళాలి. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నప్పుడే పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడానికి

ప్రయత్నించాలి. వారు ఆకలితో ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు, లేదా కేవలం తల్లిదండ్రుల యొక్క శ్రద్ధను కోరుతూ ఉండవచ్చు. వారు చిన్నపిల్లలని, వారి యొక్క భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో వారికి ఇంకా తెలియదని గుర్తించాలి. నిలబడి అరిచే బదులు వారి హైటుకు తగ్గట్లుగా మోకాళ్ళపై కూర్చొని మాట్లాడడం వల్ల, నిదానంగా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సహకార భావం పెరుగుతుంది, సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి, చదువులో ఆసక్తి పెరుగుతుంది, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నియంతలా కాకుండా స్నేహితుడిలా ఉండాలి. పిల్లలపై ఎప్పుడూ ఆదేశాలు జారీ చేయకుండా వారితో స్నేహంగా ఉండి వారి మనసులోని భావాలను పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. పిల్లలను దండించడం వల్ల వారు మరింత మొండిగా తిరుగుబాటు ధోరణితో తయారవుతారు. బదులుగా శాంతంగా కూర్చోబెట్టి వారు చేసే తప్పు వల్ల కలిగే నష్టాలను వివరించాలి. నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పే బదులు వారికి ఆప్షన్లు ఇవ్వాలి. ఉదాహరణకు, ముందు హోంవర్క్ చేస్తావా లేదా స్నానం చేస్తావా అని అడగడం వల్ల వారు తాము నిర్ణయం తీసుకున్నామనే సంతృప్తితో మొండితనం తగ్గిస్తారు. పిల్లలు అడిగిందల్లా వెంటనే కొనివ్వడం వల్ల వారికి ఏదీ సులభంగా దొరుకుతుందనే భావం ఏర్పడి దొరకనప్పుడు మొండిగా మారుతారు. అవసరమైన వాటికే అవును అని, అనవసరమైన వాటికి కారణం వివరిస్తూ వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల మధ్య గొడవలు లేదా ఆఫీసు ఒత్తిడిని పిల్లలపై చూపడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురై మొండివారిగా తయారవుతారు. ఇంట్లో అందరికీ వర్తించే కొన్ని సాధారణ నియమాలను ఏర్పాటు చేయాలి. తల్లి ఒకలా, తండ్రి ఒకలా కాకుండా ఇద్దరూ ఒకే మాటపై ఉంటే పిల్లలు గందరగోళానికి గురవ్వరు. పిల్లలు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించడం సహజం, కానీ తల్లిదండ్రులు సరైన పద్ధతులు అనుసరిస్తే ఆ మొండితనం తగ్గి పిల్లలు సానుకూలంగా ప్రవర్తిస్తారు. ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తమ భావాలను వ్యక్తపరచలేకపోవడం వల్ల పిల్లలు మొండిగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు చాలా కఠినమైన నియమాలు పెట్టినప్పుడు పిల్లలు ప్రతిఘటనగా మొండితనం చూపుతారు. ప్రేమ, శ్రద్ధ, సమయం లేకపోవడం వల్ల పిల్లలు దృష్టి ఆకర్షించడానికి మొండిగా పెరుగుతుంది. ఇతర పిల్లల ప్రవర్తనను అనుకరించడం వల్ల కూడా మొండితనం పెరుగుతుంది. నియమాలు లేకుండా పెంచితే పిల్లలు తమకు నచ్చినట్లు ప్రవర్తించి తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు. పిల్లలతో కోపంతో కాకుండా ఆప్యాయతతో మాట్లాడితే వారు తల్లిదండ్రుల మాట వింటారు. ఉదాహరణకు, నువ్వు ఇలా చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పడం ద్వారా పిల్లలు సానుకూలంగా స్పందిస్తారు. పిల్లలు వెంటనే మారిపోవాలని ఆశించకుండా ఓర్పుతో మార్గనిర్దేశం చేయాలి. మొండితనం ఒక్కరోజులో పోదు, క్రమంగా తగ్గుతుంది. పిల్లలు చిన్న విజయాలు సాధించినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా బాగా చేశావు అనే మాట పిల్లలకు గొప్ప ప్రేరణ. ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పాలి. నియమాలు స్పష్టంగా ఉంటే పిల్లలు గందరగోళానికి గురికారు. తల్లిదండ్రులు తమ ప్రవర్తనతోనే పిల్లలు ఆదర్శంగా నిలవాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు సహనం చూపితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. శిక్షించకుండా తప్పు చేసినప్పుడు దాని ఫలితాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పిల్లలకు పెరుగుతుంది. పిల్లలతో ఆడడం, మాట్లాడడం ద్వారా వారితో అనుబంధం పెరుగుతుంది. తల్లిదండ్రులు సమయం కేటాయిస్తే పిల్లలు మొండితనం తగ్గిస్తారు. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం ఉంటే పిల్లలు సహజంగానే సానుకూలంగా మారుతారు. మొండిగా వ్యవహరించే పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం అనేది నేటి కాలంలో ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం నియంత్రణ మాత్రమే సరిపోదు. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మార్పు తీసుకురావాలి. పిల్లలు మొబైల్ ఎందుకు కోరుకుంటున్నారు? 1, బోర్ కొట్టడం వల్ల. 2, తల్లిదండ్రులు బిజీగా ఉండి వారికి సమయం ఇవ్వలేకపోవడం వల్ల. 3, సోషల్ మీడియా లేదా గేమ్స్లో ఉండే డోపమైన్కి అలవాటు పడడం వల్ల. ఇది క్రమంగా వారిని మొబైల్ ఎడిక్షన్ వైపు నడిపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల కంటే వారు చేసే పనులనే ఎక్కువగా అనుకరిస్తారు. వారు చేతిలో ఫోన్ పెట్టుకొని ఫోన్ వద్దు అని పిల్లలకు చెప్తే అది ఏమాత్రం ప్రభావం చూపదు. ఆఫీసు పని అయిపోయాక ఇంట్లో కనీసం 2 నుండి 3 గంటలు ఫోన్ పక్కన పెట్టాలి. భోజనం చేసి

0: పెట్టేటప్పుడు ఎవరూ ఫోన్ చూడకూడదనే నియమాన్ని తల్లిదండ్రుల నుండే ప్రారంభించాలి. పిల్లలతో మొండిగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడి ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాలను, కంటిచూపు దెబ్బతినడం, ఏకాగ్రత తగ్గడం వంటి వాటి గురించి కథల రూపంలో వివరించాలి. రోజుకి కేవలం 1 గంట మాత్రమే ఫోన్ చూడవచ్చని, అది కూడా హోంవర్క్ పూర్తయ్యాక అని ఒక ఒప్పందం చేసుకోవాలి. పిల్లలకు ఫోన్ ఎందుకు అవసరం అవుతుందంటే వారికి మరో ఆసక్తికరమైన పని లేనప్పుడు. సాయంత్రం వేళల్లో వారిని స్నేహితులతో ఆడుకోనివ్వాలి. పెయింటింగ్, మట్టి బొమ్మలు చేయడం లేదా చిన్న చిన్న ఇంటి పనుల్లో వారిని భాగస్వామ్యం చేయాలి. రాత్రి పడుకునే ముందు కథల పుస్తకాలు చదివి వినిపించే అలవాటు చేయాలి. ఇది వారి ఊహాశక్తిని పెంచుతుంది. పిల్లలు ఫోన్ కోసం లేదా వీడియో గేముల కోసం ఏడుస్తున్నప్పుడు లేదా గొడవ చేస్తున్నప్పుడు విసుగు చెంది ఫోన్ ఇచ్చేస్తుంటారు. ఇది అతిపెద్ద తప్పు. తల్లిదండ్రులు పిల్లలు ఎంత ఏడ్చినా నిర్ణయం మార్చుకోకూడదు. వారి ప్రతిరోజు విషయాల్లోని గురించి, బయట ప్రకృతిని గురించి చూపిస్తూ వివరించాలి. తల్లిదండ్రుల ఆప్యాయత, సమయం, మార్గనిర్దేశం పిల్లల భవిష్యత్తును నిర్మించే శక్తివంతమైన సాధనాలు.
1: మీరింతవరకు పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం జరుపుకుంటారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం, దానివల్ల సమాజం అలాగే దేశ భద్రతపై ఏర్పడే ప్రతికూల ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఈ దినోత్సవాన్ని 1989 జూన్ 26 నుండి ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు. నేటి కాలంలో ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవడం ఎక్కువైపోయింది. ఎక్కువగా యువత వీటి బారిన పడటం ఆందోళనకర విషయం అనే చెప్పాలి. డ్రగ్స్ వినియోగం శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా విద్య, ఉపాధి, కుటుంబ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, ఈ మాదక ద్రవ్యాల రవాణా, వీటిని వాడటం అనేక రకాల నేరాలకు కూడా దారితీస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోవడం, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి యువత ఈ మత్తుకు అలవాటు పడేందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. నేటి కాలంలో యువత మాత్రమే కాకుండా చిన్నపిల్లలు కూడా వీటికి అలవాటు పడుతున్నారు. ఈ మత్తు పదార్థాలు మన దేశంలోకి రాకుండా ప్రభుత్వాలు ఎంత కట్టడి చేస్తున్నా ఏదో ఒక విధంగా ఇవి వస్తూనే ఉన్నాయి. ఈ మత్తుకు ఆడ మగ అనే తేడా లేకుండా బానిసలవుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే ఈ మత్తు వారి ఆరోగ్యాన్నే కాకుండా జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయి. ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్సీబీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పనిచేస్తోంది. ఇది నిరంతరం పనిచేస్తూ అక్రమ రవాణా మూఠాలను పట్టుకుంటారు. ఎన్డీపీఎస్ చట్టం ద్వారా అక్రమ రవాణాదారులకు కఠినమైన జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తారు. డిఆర్ఐ, కస్టమ్స్ మరియు స్థానిక పోలీసు శాఖల సమన్వయంతో విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద భారీగా డ్రగ్స్ పట్టుకోవడం, వాటిని కాల్చివేయడం జరుగుతోంది. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక సెమినార్లు నిర్వహించి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల కోసం మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా క్విజ్ కూడా నిర్వహిస్తున్నారు. డ్రగ్స్కు బానిసలైన వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారి జీవితం సాధారణ స్థితికి వచ్చేలా చేస్తున్నారు. అలాగే వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నారు. ఈగిల్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వంటి విభాగాలను బలోపేతం చేసి మాదక ద్రవ్యాల రవాణాను సమర్థవంతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పోలీసు శాఖ జూన్ 17 నుండి జూన్ 26 వరకు నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, వీధి నాటకాలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి సరఫరాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగిల్, ఎలైట్ యాంటీ నార్కో

నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న వారిపై, అలాగే వినియోగిస్తున్న వారిపై అనుమానం కనుక కలిగినట్లయితే 1972 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచిస్తున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పరిగణించి వారికి వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఇందులో భాగంగా విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్, అలాగే ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలు ఆ క్షణంలో ఆనందాన్ని కలగజేసినా తర్వాత జీవితాంతం బాధను మిగులుస్తాయి. ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా వ్యసనరహిత సమాజ నిర్మాణానికి మనందరం కలిసి కృషి చేద్దాం. మీరింతవరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవం గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు కొన్ని చిట్కాలు. చాలామందికి సాయంత్రం స్నాక్స్ కింద పకోడీలు కానివ్వండి, బజ్జీలు, సమోసాలు, పుణుకులు, ఇంకా మరికొన్ని ఆయిల్ ఫుడ్స్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఈ ఆయిల్ ఫుడ్స్ తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటాయో, తిన్న తర్వాత వచ్చే కొన్ని సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఏవైనా సమస్యలు కలిగినా కూడా తినాలి అనే కోరికను తగ్గించుకోవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే తిన్న తర్వాత ఈ చిన్న చిన్న చిట్కాలు కనుక పాటించినట్లయితే కడుపు ఉబ్బరం, అలాగే అనీజీగా ఉండటం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే ఈ నూనె సరుకులు తిన్న తర్వాత కొంచెం బరువుగా అనిపిస్తుందో వారు విశ్రాంతి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు నూనె సరుకులు తిన్న తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అటూ ఇటూ నెమ్మదిగా తిరుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఆయిల్ ఫుడ్స్ తీసుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలట. ఇలా తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. నీటిని కనుక తక్కువగా తాగినట్లయితే చిన్న ప్రేగు ఆహారంలో ఉన్న నీటి శాతాన్ని జీర్ణక్రియకు ఉపయోగించడం వల్ల మలబద్ధకానికి దారితీస్తుంది. అందువల్ల ఆయిల్ ఫుడ్స్ తిన్నాక గోరువెచ్చని నీటిని తాగడం, వీలైతే ఒక చెంచా వాము వేసుకుని కనుక తాగినట్లయితే జీర్ణక్రియ మరింత మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ఇక మరొక చిట్కా, ఆయిల్ ఫుడ్ తిన్నాక పీచు ఎక్కువగా ఉన్న పళ్లను తీసుకోవడం చాలా మంచిది. ఇలా పళ్లను తీసుకోవడం వల్ల మన శరీర భాగాలు వివిధ పనులు నిర్వహించడానికి కావలసినటువంటి విటమిన్లు, ఖనిజాలను ఈ పండ్లు అందిస్తాయి. ఆయిల్ ఫుడ్స్ తిన్న తర్వాత గ్రీన్ టీ కనుక తాగినట్లయితే ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ గ్రీన్ టీలో ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక అలాగే ఆయిల్ ఫుడ్స్ తిన్నాక కడుపు ఉబ్బరంగా కనుక ఉన్నట్లయితే జీలకర్రను పెరుగులో కలిపి తీసుకుంటే ఉబ్బరం సమస్య తగ్గుతుంది. అలాగే ఇది సరైన పేగు కదలికకు కూడా సహాయపడుతుంది. విన్నారు కదండి, ఆయిల్ ఫుడ్స్ తిన్నాక ఏదైనా కడుపు ఉబ్బరంగా కానీ అనీజీగా కానీ ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటిస్తారని ఆశిద్దాం. మీరింతవరకు చిట్కాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

ಆಕಾಶವಾಣಿ ವಿಜಯ ವಡಕೇಂದ್ರ ಲಲಿತ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ. కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. ముందుగా కేబీకే మోహన్ రాజు పాడిన బోయి భీమన్న లలిత గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
5: తర్వాత మల్లిక్ పాడిన నండూరి రామ్మోహన్ రావు లలిత గీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. నషాముక్త భారత్ స్వప్నాలను సాకారం చేద్దాం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం. యువతే దేశ భవిత, వికసిత్ భారత్లో కీలకం మీ పాత్ర.

లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 పాటు అనక 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో కొన్ని హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా ఓం శాంతి ఓం చిత్రానికి కేకే పాడిన గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: టీన్ టైం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాడే వినబోయే పాట ప్రొఫెసర్ చిత్రానికి లతా మంగేష్కర్ పాడిన పాట

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.
3: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బాంబే చిత్రానికి కేఎస్ చిత్ర పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు తెలిసిన నెంబరే వాట్సాప్ నెంబర్ 0866-24-888-12. ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ఆన్సర్స్ చేయటానికి, క్వశ్చన్స్ వేయటానికి నేను రెడీగా ఉన్నాను. అయితే ఇవాళ ముందుగానే పెన్ను పేపర్ తీసుకోండి, మీకోసం ఒక ప్రశ్న అడుగుతున్నాను. అయితే లెక్కల ప్రశ్న అయితే మాత్రం కాదు, కొంచెం నోట్ చేసుకుంటారని. ఓకేనా? యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏమిటంటే, కాలువ, నది, ఏరు, సరస్సు. ఓకేనా? కాలువ, నది, ఏరు, సరస్సు వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఇవన్నీ నీటికి సంబంధించినవే, అయితే చెప్పండి వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? కాలువ, నది, నది, ఏరు, సరస్సు వీటిలో భిన్నంగా ఉన్నది, కెనాల్, రివర్, స్ట్రీమ్, లేక్ వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది చెప్పండి. 0866-24-888-12 ఈ నెంబర్కి. ఇలాగ మీకోసం ఒక పాట, ఇది కథ కాదు చిత్రానికి ఎస్ జానకి బృందం పాడిన పాట.

పాట విన్నారు కదా, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, కాలువ, నది, ఏరు, సరస్సు వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. తెలిస్తే ఆన్సర్ రాయండి, మీకు కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్ని నీటికి సంబంధించిందే ఈ ప్రశ్నలో. చూద్దాం, మనకి పంపించారు ముందుగా వీరు ఎవరంటే, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి పంపించారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనండి. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల జిల్లా నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. అయితే మీ సొంతగా మీరు ఆలోచించి మాత్రమే రాయండి, ఎవరిని అడగద్దు, ఇక్కడ షేర్ చేయొద్దు. చూద్దాం, తర్వాత చల్లపల్లి నుంచి శివ దుర్గా పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ పంపించారు, వీరు రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, హే తర్వాత మానస సమృత, ఓకేనా, చీరాల నుంచి రైట్ ఆన్సర్. హే తర్వాత పెడన జోగానేంద్రకాల నుంచి అప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్ని. హే నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాశారు, కొంచెం టైపింగ్లో మిస్టేక్ ఉన్న, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఓకే, రాసి పంపించారు, కాకపోతే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అని. ఇక రాసి పంపించారు, మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, మిడతల రామూర్తి వరవకొండ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పంపించారు మనకి బృందావనం పద్మశ్రీ శ్యామ్, వీరంతా కలిసి పంపించారు హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ రాశారు. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. నెక్స్ట్ పంపించారు మనకి గురజాల వేణుబాబు కైకలూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారంటే మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, బతిన్ రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు.

రెండు ఆన్సర్లు రాశారు, ఏది తీసుకోమంటారు ఆన్సర్గా మీరే తెలియజేయండి, ఏదో ఒకటి రాసి పంపించండి, అది రైట్ ఆర్ రాంగ్, ఏదో ఒకటి. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి పంపించారు దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వారంతా కలిసి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పూజారి ధనంజయ అనంతపురం పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు అనుకుంటున్నాను అని రాశారు ఆన్సర్ని. ఓకేనండి, కరెక్ట్గానే అనుకున్నారు. నెక్స్ట్ చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను కదా. తర్వాత కుంచి రామూర్తి కుంచువానపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్ల గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చెన్నకేశ్వరరావు అత్తిల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు. ఓకే, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు కానీ ఇక్కడ మాత్రం రాంగ్ ఆన్సర్, అది ఎక్స్ప్లెయిన్ చేశారు.

తర్వాత కుంచి రామ్మూర్తి కుంచువాన్ పేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందకాయపల్ల గ్రామం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చెన్నకేశ్వరరావు అత్తిల నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, ఓకే. కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు కానీ ఇక్కడ మాత్రం రాంగ్ ఆన్సర్, అది ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అని. తర్వాత జి భూమేష్, ధనలక్ష్మి వీరు చిత్తూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత లతా సుహాస్, హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి, ఓకే. వీరు తెలంగాణ సికింద్రాబాద్ నుంచి పంపించారు, రాసి పంపించారు కానీ మీరు ఏం రాశారు ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్గానే కనిపిస్తుంది నాకు మరి అది. తర్వాత చూద్దాం చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ రాశారు, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ అది. ఇక తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరెవరంటే మళ్ళీ మనకి పంపించారు నెల్లూరు జిల్లా దగర్ధర్తి మండలం నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం మనకి పంపించారు వీరెవరంటే సుదర్శనం శ్రీ కుమార్ పెరుమాన్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఇంకా మనకి పంపించారు దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ వీరు ఇనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్, ఓకేనండి. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ దస్తగిరి సంధ్య యాస్మిన్ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాజ్యలక్ష్మి రామకృష్ణ చిన్నామిరన్ నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం శరణ్య ప్రతీక్ ఆదోర్ నుంచి రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఇక నెక్స్ట్ పంపించారు కేదర్ వీరేష్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఈ తర్వాత చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాసి పంపించారు అనుకుంటున్నాం అంటున్నారు, రైట్ ఆన్సర్ రాశారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఈ తర్వాత చూద్దాం నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాశారు, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, ఓకే, రాశారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ చేశారు, మ్యాథ్స్ టీచర్ అంటున్నారు వీరు, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చూద్దాం రాసి పంపించారు పండ లలితాదేవి బాపట్ల నుంచి రాశారు, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం వీరు వరిగంట బదరి విశాల నెల్లూరు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరంటే బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక పంపించారు మనకి ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక చూద్దాం సోదామణి వసుంధర ఇనుమడుగు నుంచి రాశారు, తుమ్మా పద్మావతి వారు కూడా రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ పంపించారు రైట్ ఆన్సర్, కాకపోతే వీళ్ళ స్పెల్లింగ్లో కొంచెం మిస్టేక్ ఉంది వారి పేరులో, ఓకే, అయినా రైట్ ఆన్సరే. తర్వాత వీరు కడప నుంచి వినయ్ శ్రీదేవి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి, ట్రై చేయండి. తర్వాత హాయ్ అంటున్నారు, రైట్ ఆన్సర్ రాశారు, పేరు ఊరు మాత్రం అయితే రాయలేదు. నెక్స్ట్ చూద్దాం గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత మనకి పంపించారు గణపరూప మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం చిలకనారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్వీటీ

నుంచి ఓకే ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత మీరు ఎవరంటే క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఓకేనండి, నేను క్వశ్చన్ చెప్తాను, ఆన్సర్ కూడా చెప్పేస్తాను. ఓకేనా? కాలువ, నది, ఏరు, సరస్సు వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. భిన్నంగా ఉన్నది సరస్సు, మిగతావి నిరంతరం ప్రవహించే నీటి వనరులు. సరస్సు ఒక చోట నిశ్చలంగా ఉండే నీటి నిల్వ. ఓకేనా అండి? కంగ్రాచులేషన్స్ అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా, రాయండి. చిన్న లెక్కే అది, కాకపోతే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 1 మినిట్ లోపు మీరు ఆన్సర్ కనుక్కుంటారు. ఏంటంటే 72 x 96, 72 x 96 అంటే 6927. ఓకేనా? 72 x 96 అంటే 6927. 58 x 87 అంటే 7885. అయితే ఇచ్చుకున్నారు కదా. 72 x 96 అంటే 6927. అదే 58 x 87 అంటే 7885. అయితే 79 x 86 ఎంత? ఓకేనా? ప్రశ్న అర్థమైంది కదా. 79 x 86 ఎంత అవుతుంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసేలోగా మీకు పాఠం వినిపిస్తాను. ఆన్సర్ తొందరగా చేసి పంపించండి. రెండవ ప్రశ్న మరొకసారి. 72 x 96 అంటే 6927. 58 x 87 అంటే 7885. అయితే 79 x 86 ఎంత అవుతుంది? అది అర్థమైంది కదా. ఇలా ఒక పాట వయసు పిలిచిన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, 72 x 96 అంటే 6,927, 88 x 87 అంటే 7,885 అయితే 79 x 86 ఎంత అని అడిగారు లెక్కలో. అయితే ఎవరెవరు కరెక్ట్గా రాశారో, ఎవరికి అర్థమైంది లెక్క అని చూద్దాం. చాలా సింపుల్ మ్యాథ్స్ ఇది, 1 మినిట్ లోపే మీరు కనుక్కొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? శ్యామ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గణపవర కుమలేశ్వరరావు శాంభవి పులూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి రాశారు. ఒకవేళ మీకు ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో చెప్పండి. మీ అంతటా మీరు చేసి ఉంటే ఈ ఆన్సర్ ఈజీగా కనుక్కుంటారు. ఒకవేళ ఎక్కడైనా సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఏమంటారు? ఓకే, తర్వాత చూద్దాం. నెల్లూరు జిల్లా ఎనిమడుగు నుంచి చెబ్రల్ రామకృష్ణయ్య సుభాష్ని రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాణ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు చల్లపల్లి నుంచి శివ దుర్గ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. భానుప్రకాష్ వావిల్లా అక్కడి నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే ఆర్ఎన్ విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు జిల్లా లక్కవరం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామశ్రీ శ్రీనివాస్ పంపించారు. ఓకే, రాశారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది అది. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు వీరెవరంటే వరగంట బదరి విశాల నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రమణి పెద్దనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు మనకి బతిన్ రవికుమార్ శ్రీకాకుళం నుంచి. ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత దంపూర్ బలరాం రెడ్డి శివనమ్మ వీరు ఇనమ్మడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, వీరెవరంటే వినయ్ శ్రీదేవి కడప నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే నెల్లూరు జిల్లా నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఈజీగానే ఉంది కదా ప్రశ్న. తర్వాత జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక ఎవరంటే ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. గంగలూరు నుంచి రామకృష్ణ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. వీరెవరంటే గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు నుంచి పంపించారు. ఓకే, వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత చూద్దాం, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వర్మ పంపించారు రైట్ ఆన్సర్ని, కాదు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత శశికళ అండ్ బుజ్జి ఆదోర్ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత పూజారి ధనంజయ పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్.

సార్ మేడల రామూర్తి వీరకొండ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. సోదామణి వసుంధర పద్మావతి ఇనుమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ ని. తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్గా చేశారు. తర్వాత రామకృష్ణ రాజలక్ష్మి చిన్న అమీరాన్ నుంచి రాసి పంపించారు. ఓకేనండి, రాశారు రైట్ ఆన్సరే రాసి పంపించారు. ఓకే, వెరీ గుడ్. లాజికల్ క్వశ్చన్స్ కూడా అడగండి అంటున్నారు, చూద్దాం, ట్రై చేద్దాం. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు సారంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ మళ్ళీ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణంబాయి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం చెబ్రోల్ రామకృష్ణయ్య ఇనుమడుగు నుంచి నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నేను అడిగిన ప్రశ్న 72 x 96 అంటే 6927, 58 x 87 అంటే 7885 అయితే 79 x 86 ఎంత అవుతుందని అడిగాను. రాసి పంపించారు, ఇంకొకరు రాశారు పంపించారు, చూద్దాం. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాశారు, కాకపోతే కొంచెం లాస్ట్లో డిఫరెంట్గా అంకె వేశారు. ఓకేనండి, వెరీ గుడ్, ట్రై చేసినందుకు. కారంచేడు మండలం తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి రాశారు కానీ ఆన్సర్ అయితే ఏమీ రాసి పంపించలేదు. ఇక తర్వాత చూద్దాం. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం పట లలితాదేవి శ్రీధరబాబు రాసి పంపించారు. మీరు రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, వెరీ గుడ్ అండి, బాగుంది, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. తర్వాత పాలెం పోలయ్య రాశారు, ఎక్కడ నుంచి అయితే రాయలేదు మరి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పంపించారు మనకి వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి పేరు ఊరు ఒకటే రాశారు, ఆన్సర్ అయితే రాసి పంపించలేదు విజయశేఖర్ గారు. తర్వాత పంపించారు, కొంతమంది టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేసి పంపించండి. ఆళ్ళగడ్డ నుంచి వీరమ్మ రాసి పంపించారు, కొంచెం అంకెలు అటు ఇటు మార్చారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారండి. తర్వాత

0: మనకి పంపించారు. వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్. వీరు హైదరాబాద్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం మనకి ఎవరు పంపించారంటే, పాలెం పోలే ఎనమడగ నెల్లూరు నుంచి వీరు రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, ఇంకా టైప్ చేస్తున్నారు. ఓకే, నేను ఆన్సర్ చెప్పేస్తాను. 72 x 96 అంటే 6927, 58 x 87 అంటే 7885 అయితే, 79 x 86 అయితే ఎంత అని అడిగాను. ఓకేనా, ఆన్సర్ ఎంత అంటే 6897. ఓకేనా, క్వశ్చన్లోనే ఆన్సర్ కనిపిస్తుంది. ముందు రెండు క్వశ్చన్లు ఇచ్చారు, రెండు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా వచ్చాయి అనేది. తర్వాత అది నెక్స్ట్ మూడో దాంట్లో మీరు ఈజీగా కనుక్కునేటట్టుగానే ఉంది కదా ఆన్సర్. ఓకే, ఇక్కడ వీరు ఒకరు పంపించారు, అల్లగడ్డ నుంచి వీరమ్మ. కాకపోతే అంకెలు ఇప్పుడు కూడా అటు ఇటు వేశారు. ఓకే అండి, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీరు ట్రై చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్, నేను ఆన్సర్ కూడా చెప్పేశాను. ఇక మూడో ప్రశ్నకి మీరందరూ రెడీగా ఉండండి, చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్

0: ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మరి రెండో ప్రశ్నకి ఆన్సర్ నేను చెప్పేశాను. తర్వాత కడప నుంచి ప్రవీణ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి, మూడో ప్రశ్నలు చాలా చాలా ఈజీనే, మీరందరు ఈజీగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, నితిన్ వయస్సు 4 ఏళ్ళు ఉన్నప్పుడు అతని తమ్ముడు మిథున్ వయస్సు అందులో సగం ఉంది, ఓకేనా? అయితే నితిన్ వయస్సు 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయస్సు ఎంత? అర్థమైంది కదా ప్రశ్న. నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు తమ్ముడు వయసు అందులో సగం ఉంది, అయితే నితిన్ వయసు 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయసు ఎంత? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి వెంటనే ఆన్సర్ చేసి పంపించండి 0866 24 888 12 నెంబర్కి. ప్రశ్న మరోసారి అడగమంటారా? అర్థమైందా? నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు అతని తమ్ముడు మిథున్ వయసు అందులో సగం ఉంది, అయితే నితిన్ వయసు 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయసు ఎంత ఉంటుంది? అది ప్రశ్న. ఇలాగ మీకోసం పాట, మౌన గీతం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మిస్ జానకి పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ నేను అడిగాను ప్రశ్న. నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు, తన తమ్ముడు మిథున్ వయస్సు అందులో సగం ఉంది, అయితే నితిన్కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయసు ఎంత అని అడిగాను. ఆన్సర్స్ ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు చూద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. హనుమంతు ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. నారాయణ్ విఎన్ మూర్తి శ్రీదేవి ఫ్యామిలీ మెంబర్స్ లక్కవరం ఏలూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ప్రశ్న ఈజీగానే ఉంది కదా, కొంచెం అర్థం చేసుకుని రాసి పంపించండి. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్న అమీరన్ నుంచి రాశారు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. చల్లపల్లి నుంచి శివ దుర్గా రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పివై విజయశేఖర్ రాశారు నంద్యాల నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గురజాల వేణుబాబు కైకలూరు నుంచి రైట్ ఆన్సర్. ఒకవేళ చెప్పండి ఆన్సర్ మీకు ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వరగంటి బద్రి విషయాల నెల్లూరు నుంచి రాశారు. ఓకే రాశారు కానీ ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మల్లేశ్వరరావు శాంభవి వీరు ఉప్పులూరు గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, కూరపాటి కరుణ జనార్దన్ రావు వీరు ఒంగోలు నుంచి రాసి పంపించారు. ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. వైష్ణవి వావిల్ల వీరు రాశారు. ఓకే కాకపోతే రెండో ప్రశ్నకి ఆన్సర్ ఇప్పుడు రాసి పంపించారు. ఓకేనండి రైట్ ఆన్సరే. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, కాళ శ్రీనివాసరావు కోదాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కాట్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, గనగళ్ళు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. వైసిహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి రాసి పంపించారు సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ని. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రెండు ఆన్సర్లు రాసి పంపించారు. ఎందుకని చూడండి రైట్ ఆన్సర్ ఏంటి తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్. అనురాధ అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మేం ప్రతాప్ పేట జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. పండా లలితాదేవి

శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు. ఓకే, వెరీ గుడ్, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, పూజారి ధనంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేస్తున్నారు, ఇంకా టైప్ చేస్తున్నారు, చూద్దాం. పాలెంపోలే ఎనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత దంపూర్ బలరాం రెడ్డి శుగుణమ్మ రాశారు, ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రైట్ ఆన్సర్ రాశారు. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ని. మెల్లగా చెప్పండి అన్నారు, నేను చాలా స్లోగానే చెప్పాను. ఓకే, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పౌల్ శ్రీదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ని. పెద్ద బాబుకి వయసు 2 సంవత్సరాలు, చిన్నబాబు వయస్సు 2 ఇయర్స్ లెస్, చిన్నబాబు వయసు అని రాశారు. ఓకే ఓకే ఓకే, రైట్, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఫస్ట్ వరగంటి బదరి విషయాల నెల్లూరు నుంచి. ఓకే అండి, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. తర్వాత చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాసి పంపించారు వీరు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా నుంచి చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్ని. సోదామణి వసుంధర పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరన్నా రాసి పంపిస్తారా? 0866-248-8812 ఈ నెంబర్కి నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ని త్వరగా రాసి పంపించండి. ఓకేనా?

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మళ్ళీ మనకి పంపించారు పీవై విజయ్ శేఖర్, నంద్యాల నుంచి రాసి పంపించారు. కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. నేను క్వశ్చన్లో క్లారిటీగా నేను చెప్పాను, కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తున్న ఆన్సర్. ఓకేనండి, ఒకవేళ మీకు తెలియపోతే నేను చెప్పేస్తాను ఆన్సర్. తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పంపించారు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామెశ్రీ శ్రీనివాస్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హాయ్ చెప్పారు, మరి రైట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఇక తర్వాత చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుభాని. నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు, తమ్ముడు మిథున్ వయస్సు అందులో సగం ఉంది, అయితే నితిన్కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయస్సు ఎంత, అది ప్రశ్న. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలి ఫాతిమా పంపించారు జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ తీశారు. ఓకేనండి, అయితే నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. నితిన్ వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు, తమ్ముడు మిథున్ వయసు అందులో సగం ఉంది, అయితే నితిన్కి 18 ఏళ్ళు ఉన్నప్పుడు మిథున్ వయసు ఎంత అని అడిగాను. మనకి పంపించారు పాలెం పోలయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి. ఓకే, మరైతే ఆన్సర్ అయితే పంపించలేదు. తమ్ముడికి వయసు ఎంత అని అడిగాను, తమ్ముడు వయసు ఎంత, మిథున్ వయసు ఎంత అని అడిగితే 16 సంవత్సరాలు. ఓకేనా, అర్థమైందా? అన్న వయసు 4 ఏళ్ళు ఉన్నప్పుడు అందులో సగం అంటే 2, నా అన్నకి 4 ఏళ్ళు ఉంటే తమ్ముడికి 2 ఏళ్ళు ఉన్నాయి, అన్నకి 18 ఏళ్ళు వచ్చినప్పుడు తమ్ముడు వయసు ఎంత ఉంటుందంటే 16 ఏళ్ళు ఉంటాయి. ఓకేనా, రైట్. అన్ని పెన్ను పేపర్ క్వశ్చన్స్ ఏనా అని అడుగుతున్నారు వీరు, ఎవరు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. ఓకే చూద్దాం, నెక్స్ట్ ఇంకొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలి ఫాతిమా చెప్పారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చెబ్రోల్ రామకృష్ణయ్య నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకేనండి, ఇక 4వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అయితే పెన్ను పేపర్ అయితే ఏం తీసుకోకర్లేదు, కొంచెం అయితే ప్రశ్న రాసుకుంటాను అంటే. ఓకే, ఏంటంటే పత్తి పంట, ఓకేనా, పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంట నాశిస్తాయి? పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి, ఇది ప్రశ్న. ఓకేనా, ప్రశ్న అర్థమైందా? పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల

తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి? ఇది నాలుగో ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866284888 నెంబర్కి. ఈలోగా మీకోసం ఒక పాట ప్లే చేస్తాను. ప్రతి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి? మీకు తెలిసింది రాసి పంపించండి. చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. ఇలా ఒక పాట విందాం. అనంతపురం 1980 చిత్రానికి బెల్లిరాజు దీప పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి అని అడిగాను. మనకి రాసి పంపించారు, మొదటిగా భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమార్ని ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి ఓకే రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చల్లపల్లి నుంచి శివ దుర్గా రాశారు, ఓకే. కాకపోతే దాని కరెక్ట్ ఒక దశ ఉన్నది, దశ తెలిస్తే రాసి పంపించండి, మీరు రాసింది రైటే. ఇక కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాశారు, రైట్ ఆన్సరే. కాకపోతే పర్టికులర్ పేరు ఉంది, తెలిస్తే రాసి పంపించండి. రాసి పంపించారు వీరు ఆర్ఎన్ విఎన్ మూర్తి, శ్రీదేవి లక్కవరం మేలూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ పంపించారు హైదరాబాద్ నుంచి, ఓకే రైట్ ఆన్సరే. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేని పాలెం నుంచి రాసి పంపించారు, ఓకే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్, రెండు ఆన్సర్లు చేశారు మీరు, రెండోది రైట్ ఆన్సర్. ఓకే తర్వాత చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, హనుమంత్ ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గణపవర్ మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే మనకి రాసి పంపించారు, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గురజాల వేణుబాబు కైకలూరు నుంచి రాశారు, ఓకే. తర్వాత చూద్దాం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంతశ్రీ శ్రీనివాస్ రాశారు, ఓకే ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు వీరు, ఓకే రైట్. అన్ని దశల్లోనే రాశారు, కాకపోతే పర్టికులర్గా ఒక దశలో వస్తాయి, అదేంటో తెలిస్తే రాయండి, లేకపోతే ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఇక రాసి పంపించారు మనకి వీరెవరంటే, శ్రీను నెల్లూరు నుంచి వేవెళ్ళ నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, ఓకే రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాసి పంపించారు, పంట పెరిగే దశలో అని రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత రాసి పంపించారు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, ఓకే రాశారు. తర్వాత పంపించారంటే ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు, ఇందాక పంపించారు కదా మీరు. తర్వాత చూద్దాం, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి రాసి పంపించారు, ఓకే రాశారు. కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంది, అయినా రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు, ఓకేనండి. ఇక తర్వాత ఓకే వీరెవరు రాశారంటే, గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, ఓకేనండి రైట్ ఆన్సర్. ఇక తర్వాత రాసి పంపించారు మనకి వీరెవరంటే, బి శివకుమార్ ముదిరాజ్ నంద్యాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రాసి పంపించారు, ఓకే తొలి దశలో అని రాశారు. ఇక తర్వాత చూద్దాం, సోదామణి వసుంధర ఇనమడుగు నుంచి రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సరే. ఇక తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. ఇంకెవరైనా పంపిస్తారా, టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేసి పంపించండి. మనకి పంపించారు వీరు ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి అని రాసి అడిగాను నేను. మనకి రాసి పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి గట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. మూడో ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు వీరు, ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఓకేనండి. నాలుగో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి సతీష్ గారు. తర్వాత మనకి పంపించారు, నెల్లూరు జిల్లా దగ్గర్ధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాసి

విషరు రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, ఇంకా టైప్ చేస్తున్నారు. పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి? అంటే తెలియదు నాకు, రాసి పంపించారు పూజారి ధనంజయ సిండికేట్ దగ్గర నుంచి. ఓకే అండి, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పేశారు మీకు తెలియదని. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను, వినండి. తర్వాత కూరపాటి కరుణ జనార్దన్ రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు, కాకపోతే ఆన్సర్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఓకే అండి, తర్వాత చూద్దాం. సులోచన కరీంనగర్ నుంచి రాశారు. ఓకే, తర్వాత పాలెం పోలయ్య నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. వీరు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ పంపించారు, ధన్యవాదాలు అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చెబ్రల్ రామకృష్ణయ్య నెల్లూరు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత మళ్ళీ పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్. ఓకే అండి, రైట్ ఆన్సరే. తర్వాత ఎవరన్నా పంపిస్తారో నేను ఆన్సరు చెప్పేస్తాను. ఏంటంటే, పత్తి పంట ఏ దశలో ఉన్నప్పుడు వివిధ రకాల తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి? అంటే కాయ దశలో ఉన్నప్పుడు తెగుళ్ళు ఆశిస్తాయి. ఓకే అండి, మీరు రాసిన రైట్ ఆన్సరే. కాకపోతే కాయ దశలో ఉన్నప్పుడు ఎక్కువ తెగుళ్ళు చీడపీడలు పంటను ఆశిస్తాయి, ఇది ఆన్సర్. ఓకేనండి, చాలామంది రాసి కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీకోసం ఒక పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఈనాటి యోలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మూడు ముళ్ళు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

తర్వాత విందాం. మున్నా చిత్రానికి నరేష్ అయ్యర్, క్రిష్ హరిచరణ్ బృందం పాడిన కందికొండ గీతం.

ఫిలిం గీతాల్లో తర్వాత విందాం. ఇద్దరు చిత్రానికి ఆశా భోస్లే పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి.

తర్వాత ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విందాం. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

బొబ్బిలి యుద్ధం చిత్రానికి పి సుశీల బృందం పాడిన ఆ పాటతో చిత్ర తరంగిణి కార్యక్రమం సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరికీ రిలేట్ అయ్యే టాపిక్, అదే ఎక్స్పెక్టేషన్స్. అసలు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక పెద్ద వర్డ్ ఏం కాదు. మనం ఒక మనిషిని ఇష్టపడితే ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు కదా, వేర్ దెర్ ఇస్ ఎ లవ్ దెర్ ఇస్ ఎ ఎక్స్పెక్టేషన్ అండ్ వేర్ దెర్ ఇస్ ఎ ట్రస్ట్ దెర్ ఇస్ ఎ హోప్ అని. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చోట డిసప్పాయింట్మెంట్ కూడా అంతే ఇదిగా ఉంటుంది. ఇంకా చాలా బాధ పెట్టే విషయం ఏంటంటే మనల్ని హర్ట్ చేసేది పీపుల్ కాదు, పీపుల్ గురించి మన మైండ్లో క్రియేట్ చేసుకున్న ఆ స్టోరీసే మనల్ని ఇంకా ఎక్కువగా హర్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకా మనం చాలా ఫ్రీక్వెంట్గా వినే మాట చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. అవును, మనలో చాలామంది మనసులో అనుకునే మాట ఇది, నేను బాధలో ఉన్నానని తనే గుర్తించాలి, నేను కాల్ చేశాను కాబట్టి వాళ్ళు కూడా కాల్ చేయాలి, నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి, నేను ఎంత కేర్ చేస్తున్నానో వాళ్ళు కూడా అంతే కేర్ చేయాలి అని. కానీ మనమే మన మనసులో ఒక ఇన్విజిబుల్ అగ్రిమెంట్ అనేది రాసుకుంటాం, వాళ్ళకు చెప్పం కానీ వాళ్ళు చేయకపోతే మాత్రం బాధపడతాం. ఇంకా నిజం చెప్పాలంటే మన అమ్మ కానీ నాన్న కానీ ఫోన్ చేసినప్పుడు తర్వాత మాట్లాడతామని చెప్పి ఫోన్ పెట్టేస్తాం. అదే మనకిష్టమైన వ్యక్తి మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే మనసులో

0: ఎన్నో క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఏమైంది, మారిపోయారా, నేను వాళ్ళకి ఇంపార్టెంటా కాదా అని మనమే ఒక స్టోరీని రాసేసుకుంటాం. అంతేకాని వాళ్ళు కూడా బిజీగా ఉన్నారేమో, మేబీ ఏదైనా ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారేమో అని అస్సలు ఆలోచించాం. ఆ సిచ్యువేషన్లో మనకి కనిపించేది ఒక్కటే, ఎందుకు వాళ్ళు మనకి రిప్లై ఇవ్వట్లేదు అని. అందుకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఎలా మన ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అవుతున్నామో అలానే అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్తో వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అందుకే ఒకరు లేట్ రిప్లై ఇచ్చారు అంటే వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారని కాదు. కొన్నిసార్లు పీపుల్ ఆర్ టైర్డ్ నాట్ చేంజ్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా సోషల్ మీడియాతో కంపారిజన్. సోషల్ మీడియాలో చూస్తుంటాం అందరి లైఫ్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. హ్యాపీ కపుల్ ఫొటోస్, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని పోస్ట్ చేయడం, బర్త్డే సర్ప్రైజెస్, ట్రిప్స్, లాప్స్ ఇలా చాలా ఉంటాయి. కానీ ఆ ఫోటో వెనక ఏం జరుగుతుందో మనకేమీ తెలీదు. లైఫ్లో ఫిల్టర్స్ని పెట్టుకోవచ్చు, కానీ ఫీలింగ్స్కి ఫిల్టర్ అనేదే ఉండదు. అందుకే కంపారిజన్ క్రియేట్ చేసే ఈ అన్నెసెసరీ ఎక్స్పెక్టేషన్స్ని అస్సలు నమ్మకూడదు. మనం ఇంకో మాట కూడా చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం, నువ్వు మారిపోయావు. అవును, ఈ డైలాగ్ చాలా కామన్, చాలా అంటే చాలా. కానీ నిజమేంటంటే మనుషులు మారడం కాదు, వాళ్ళ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, టైం మారుతుంది, లైఫ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఉండే టైం, చిన్నప్పుడు ఉండే ఫ్రీడమ్ ఒక అడల్ట్ ఏజ్ వచ్చాక అస్సలు ఉండదు. వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకంటూ ఫేస్ చేయాల్సిన స్ట్రగుల్స్ ఉంటాయి. అందుకే నువ్వు మారిపోయావు అనే మాట అనే ముందు ఈ మాటలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకా ముఖ్యంగా చాలా మంది ఒక పెద్ద తప్పే చేస్తూ ఉంటారు, వాళ్ళ హ్యాపీనెస్ ని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంటే నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నువ్వు మాట్లాడితే నేను బాగుంటాను, నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటే నేను చాలా స్పెషల్గా ఫీల్ అవుతాను అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అలా చేయడం వల్ల హ్యాపీనెస్ అనే రిమోట్ని వాళ్ళ కంట్రోల్లో ఇస్తున్నామని వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతారో మన పీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, యువర్ హ్యాపీనెస్ షుడ్ బి యువర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ సమ్వన్ ఎల్స్ డ్యూటీ అని. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు, రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, అలానే లవ్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కాదు. కానీ మనలాగా ఆలోచించాలి, మనలాగా కేర్ చేయాలి, మనలాగానే గుర్తుపెట్టుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. బికాస్ పీపుల్ ఆర్ డిఫరెంట్, లవ్ లాంగ్వేజెస్ ఆర్ డిఫరెంట్, ఈవెన్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. సరైతే మీకు అర్థమయ్యేలా ఒక చిన్న స్టోరీగా చెప్తాను. ఒక చెట్టుకి రోజు నీళ్లు పోసిన వెంటనే ఫ్రూట్స్ రావు కదా, సీజన్ వచ్చినప్పుడే ఫ్రూట్స్ వస్తాయి. అలానే మన కైండ్నెస్కి కూడా ఇమీడియట్ రిటర్న్ అనేది రావాలని రూల్ లేదు. సమ్ పీపుల్ అప్రిషియేట్ లేట్, బట్ సమ్ పీపుల్ నెవర్ డూ. అలా అని మనం ఎప్పుడు మన కైండ్నెస్ని, మన మంచితనాన్ని వదులుకోకూడదు. సో డియర్ లిజనర్స్, లైఫ్లో రిలేషన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ రిలేషన్స్ని డిస్ట్రాయ్ చేసేది హేట్ మాత్రమే కాదు, ఒక అన్స్పోకెన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా. ఎందుకంటే మనల్ని బాగా బాధ పెట్టేది మనకి వాళ్ళకి ఉన్న దూరం కాదు, వాళ్ళ గురించి మన మైండ్లో ఉన్న ఆలోచనలు, ఇంకా వాళ్ళ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్సే. సో ఈ రోజు నుంచి కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం, ఇంకొంచెం ఎక్కువగా అర్థం చేసుకుందాం. బికాస్ పీస్ ఆఫ్ మైండ్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ కాబట్టి. సో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.
1: 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్స్లో భాగంగా కండక్ట్ చేసిన కాంపిటీషన్లో విన్ అయ్యి ఈరోజు మనతో పూజిత ఉన్నారు. హాయ్ పూజిత, వెల్కమ్ టు ఆకాశవాణి.
2: హాయ్ మ్యామ్.
1: సో పూజిత, ఎలా ఫీల్ అవుతున్నావు ఇలా ఆకాశవాణి స్టూడియోకి రావడం, అండ్ మన రేడియో అట్మాస్ఫియర్ అంతా నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ నేను వచ్చేటప్పుడు ఇక్కడికి కొంచెం టెన్షన్ గా వచ్చాను, ఎందుకంటే కొంచెం కొత్త కాబట్టి. సో ఇంకా అలా లోపలికి రాగానే చుట్టూ ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్ గా, చాలా సైలెంట్ గా, చాలా బాగుంది. ఫస్ట్ నాకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చక్కగా మొక్కలు, చుట్టూతా మొక్కలు ఉంది, చాలా మంచి గాలి వస్తుంది, అండ్ చాలా లోపల క్లీన్ అండ్ క్లీన్ గా ఉంది స్టేడియం మాత్రం.
1: అవునా, మరి ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు కూర్చుని మాట్లాడుతున్నావు కదా, ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది నీకు?
2: కొంచెం టెన్షన్ గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. కొంచెం ఎగ్జైట్ గా కూడా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం. కొంచెం ఇంట్రెస్ట్ గా కూడా ఉంది, ఇంకా ఎలా మాట్లాడతానో తెలియదు, కానీ చాలా బాగా నచ్చింది నాకు.
1: అవునా, సరే పూజిత, మరి కాంపిటీషన్స్ లో విన్ అయ్యావు కదా, ఏ కాంపిటీషన్ లో విన్ అయ్యావు?
2: తెలుగు కాంపిటీషన్ లో ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ లో విన్ అయ్యాను మ్యామ్.
1: అవునా, గ్రేట్ పూజిత. మరి అండ్ ఇప్పుడు ఈ ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ లో విన్ అయ్యావు కదా, సో దీనికి ప్రిపరేషన్ లో ఆకాశవాణి గురించి ఎన్నో కొన్ని విషయాలను తెలుసుకుంటావు కదా, నువ్వే విషయాలను తెలుసుకున్నావు?
2: అంటే నాకు తెలిసిందైతే ఆకాశవాణి 1936 లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు, కానీ 1956 నుంచి ఆకాశవాణికి అధికంగా పేరు వచ్చింది అనమాట. సో అప్పుడేంటంటే ఆ జనరేషన్ లో ఎక్కువగా మనకి టెక్నాలజీ అనేది లేదు, లైక్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్ అనేది ఎక్కువగా ఉండేది కాదు, టీవీ కూడా ఎక్కువగా ఉండేది కాదు. ప్రజలకి

0: ఇట్లాంటివి ఎన్నో అందించింది మన ఆకాశవాణి రేడియో. అప్పట్లో ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు కానీ ఇట్లాంటి అన్నీ ఒక ఏకైక స్వరంగా ప్రజలకు అందచేసింది ఈ ఆకాశవాణి రేడియో.
1: సో చాలా మంచి విషయాలను తెలుసుకున్నావు పూజిత. మరి నువ్వు ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు?
0: నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ బిఎస్సి బయోటెక్నాలజీ చదువుతున్నాను మ్యామ్.
1: అవునా? మరి బయోటెక్నాలజీనే చూస్ చేసుకోవడానికి ఏదైనా డిఫరెంట్ రీజన్ ఉందా?
0: నార్మల్గా అయితే కాలేజ్కి ఓపెన్ డిగ్రీ కోసం జాయిన్ అవుదాం, బీఏ జాయిన్ అవుదాం అని అయితే వెళ్ళాను. ఎందుకంటే ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ పార్ట్ టైం వర్క్ చేసి ఇంట్లో కొంచెం హెల్ప్ చేయొచ్చు అని అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేట్ రివర్స్ అయింది. నేను ఇంటర్ బైపీసీ తీసుకున్నాను. సో బైపీసీ తీసుకొని బీఏ చేయడం ఏంటి? మళ్ళీ ఫస్ట్ నుంచి ఏబిసిడీలు నేర్చుకుంటావా? మన కాలేజీలో బయోటెక్నాలజీ అని సైన్స్ గ్రూప్ ఒకటి ఉంది, అదైతే మంచి ఫ్యూచర్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి నన్ను దాంట్లో తోసేశారు. సో ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నాను కాలేజ్కి.
1: అవునా? మరి నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే ఇలా బయోటెక్నాలజీ అనుకోకుండా ఈ ఆపర్చునిటీ వచ్చిందన్నావు కదా, నీ ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు మరి?
0: అంటే మ్యామ్, ఫ్యూచర్ గోల్ అంటే అది ఇది అని అంత పెద్దగా ఏం లేదు. బట్ ఏంటంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో ఒక జాబ్ చేసి మా మమ్మీని కొంచెం మంచిగా చూసుకోవాలి. అండ్ అలాగే నీడీ పీపుల్కి కూడా ఎంతో కొంత నా వంతు దేశం కోసం కృషి చేయాలి అని అనుకుంటున్నాను మ్యామ్.
1: గుడ్ థాట్ పూజిత. మరి ఇలాగా అకాడమిక్స్ ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఫ్రీ టైంలో ఏం చేయడానికి ఇష్టపడతావు?
0: ఫ్రీ టైంలో ప్రజెంట్ నేనైతే ఒక పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను, అంటే ల్యాబ్ టెక్నీషియన్గా అంతకుముందు చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే వేరే షాప్లో బ్లడ్ ఆర్ట్స్కి బ్లడ్ శాంపుల్ తీయడానికి పార్ట్ టైం వర్క్లా వెళ్తున్నాను మ్యామ్. ఒకవైపు కాలేజ్కి వెళ్తూ ఒకవైపు పార్ట్ టైంకి వెళ్తున్నాను మమ్మీకి హెల్ప్ చేయడం కోసం.
1: మరి నువ్వు ల్యాబ్ టెస్ట్ అన్నావు కదా, సో ఎలాంటి టెస్ట్ అవి?
0: అంతకుముందు నేను నేర్చుకున్న టెస్ట్లు అయితే అంత పెద్దవి ఏం కాదు, జస్ట్ లైక్ షుగర్స్ చెక్ చేయడం, బీపీస్ చెక్ చేయడం అలాంటివి, డీసీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అలాంటివి చూడటం, రెండు రిపోర్ట్స్ తీయడం కంప్యూటర్ నుంచి అలాంటివి నేర్చుకున్నాను.
1: అంటే నువ్వు చదువుకుంటూ ఎలాగో పార్ట్ టైం వర్క్ చేస్తూ నీ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేస్తూ ఉన్నావు అన్నమాట.
0: ఎస్ మ్యామ్.
1: అవును. సరే ఇప్పుడు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి కాలేజ్ వరకు చూస్తే మనం ఎప్పుడు ఫ్రెండ్స్తోనే ఉంటాం కదా, సో ఫ్రెండ్స్తో ఉన్నామంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాము, ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. సో నీకు అలాంటి మెమరబుల్ మూమెంట్ ఏదన్నా ఉందా?
0: నా మెమరబుల్ మూమెంట్ అంటే లైక్ 9th లో నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి కుస్మ, తనతో ఎక్కువగా ఉండేదాన్ని. బట్ ఆఫ్టర్ 10th ఏంటంటే ఇంటర్ విడిగా అయిపోయాం. సో తనతో గడిపిన మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంటర్లో గాయత్రి నా బెస్ట్ ఫ్రెండ్, తనతో అయితే ఇంకా చెప్పలేని మూమెంట్స్. కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, కాలేజీలో బాగా అల్లరి చేయడం, టీచర్స్ వాళ్ళతో తిట్టించుకోవడం, ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్. ఒకటేంటంటే మా కాలేజీలో ఒకరోజు బాగా రైన్ పడింది, అప్పుడంతా కరెంట్ పోయింది. సో మేమందరం క్లాసుల్లో నుంచి బయటకు వచ్చేసాం, క్లాసెస్ అంతా చీకటిగా ఉన్నాయని. మేడం వాళ్ళు తడవద్దు వెళ్ళొద్దు అని చెప్పినా మేము వినకుండా నేను నా ఫ్రెండ్ వెళ్ళి వర్షంలో బాగా తెరచేసి వాళ్ళతో తిట్లు తినేసాం. అదైతే మెమరబుల్ మూమెంట్, ఎందుకంటే కాలేజీలోనే వర్షం పడుతూ ఉండగానే తడిసినా కానీ ఇద్దరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది ఎప్పటికీ నాకు గుర్తుండిద్ది.
1: అవును, అసలు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అంటేనే ఎన్నో మెమరీస్ ఉంటాయి మనకి. సరే ఇలా ఈ మెమరీస్ ఇవన్నీ పక్కన పెడుతూ ఉంటే ఇలా నీకు టైం దొరికినప్పుడు ఏం చేయడానికి ఇష్టపడతావు?
0: నేను టైం దొరికినప్పుడు సోషల్ మీడియా ఎక్కువ చూస్తాను, అండ్ ఇంకా డ్రాయింగ్ చేస్తాను, సింగింగ్ కూడా చేస్తాను. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం.
1: సింగింగ్ అంటే నీకు చాలా ఇష్టం అన్నావు కదా, మరి నీకు నచ్చిన పాట ఏదన్నా ఉందా?
0: ఉంది మ్యామ్, జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ, ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం.
1: అవును, ఆ పాట చాలా బాగుంటుంది. మరి మా కోసం ఆ పాటలో 2 లైన్స్ పాడగలవా?
0: ఓకే మ్యామ్. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్క

0: పూజిత, నీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ వినేశాం కదా మరి. ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు ఎన్నో విషయాలను చెప్పావు, నీ ఎక్స్పీరియన్స్ కానీ ఫన్నీ మూమెంట్స్ కానీ. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అదే విలేజ్ లైఫ్ వర్సెస్ సిటీ లైఫ్. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్, అండ్ యూత్ ఎక్కువగా ఏ కల్చర్ని ఫాలో అవ్వాలనుకుంటున్నావు?
1: అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో విలేజ్ లైఫ్ అనేది బెటర్, ఎందుకంటే విలేజ్ లైఫ్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఇటువైపు మన సిటీ లైఫ్కి వస్తే అంత బిజీ బిజీగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మనకి పీస్ఫుల్గా ఉండదు, నాయిసీగా ఉంటుంది, ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది, ఎక్కువ వెహికల్స్ ద్వారా పొల్యూషన్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. అటువైపు నుంచి చూసుకుంటే విలేజ్లో వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఇంకా అక్కడ మంచి ఫుడ్ కూడా మనకి దొరుకుతుంది, ఎందుకంటే అక్కడే పంట పొలాలు అంతా వాళ్ళే పండించుకొని వాళ్ళే హెల్తీగా తింటారు. ఇక్కడ మన సిటీ లైఫ్కి వస్తే అంత హెల్తీ ఫుడ్ అనేది మనకి అంత అందుబాటులో ఉండదు. ఇంకా అటు విలేజ్ లైఫ్ చూసుకుంటే ఎక్కువ జాబ్ నీడ్స్ అనే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండవు, కానీ వాళ్ళకున్న జాబ్స్లోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే పంట పొలాలు పండించుకోవడం కానీ, ట్రాక్టర్స్ కానీ, గేదెలు కానీ, ఇట్లా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మన సిటీకి వచ్చేస్తే మనకి ఉన్న జాబ్లో మనం ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవ్వలేం, మెంటల్ హెల్త్ కూడా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అవుతాం, ప్రెజర్గా ఫీల్ అవుతాం, మన వర్క్లో మనం అంతా హ్యాపీగా ఫీల్ అవ్వలేం. కానీ అక్కడ ఉమ్మడి కుటుంబాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే విలేజ్ అంటేనే పెద్ద పెద్ద కుటుంబాలు, అందరూ ఒకే ఇంట్లో ఉంటూ చక్కగా హాయిగా గొడవలు వచ్చినా కలిసి ఉండడం, వాళ్ళు మెమొరీస్ అన్నీ షేర్ చేసుకోవడం, ఒకేలా ఉండడం ఉంటారు, ప్రేమ అనురాగాలు ఇలాంటివన్నీ విలేజ్ లైఫ్లోనే ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మన సిటీ లైఫ్కి వచ్చేస్తే ఎక్కువగా ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు కిడ్స్, వీళ్ళు ఉంటేనే బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఇంకా మా పేరెంట్స్ని ఎక్కడ చూసుకుంటామని మన పేరెంట్స్ని ఏంటంటే వృద్ధాశ్రమంలో వేసేయడం, అలాంటివి మన సిటీ లైఫ్లో ఎక్కువ జరుగుతాయి. కానీ విలేజ్లో అలా ఉండదు, అందరు కలిసే ఉంటారు. ఇంకా విలేజ్లో వచ్చేసి విలేజ్లో పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల అందరు ఈక్వల్గా ఉంటారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది మనం వేరే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అని చెప్పి. ఇంకా సో పిల్లలు అలా ఎక్కువగా ఆడుకోవడం వల్ల వాళ్ళ ఫిజికల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ టెన్షన్ అండ్ స్ట్రెస్లా ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఇంకా విలేజ్ లైఫ్లో వచ్చేస్తే హాస్పిటల్స్ అలాంటివి ఏమీ ఉండవు. సో ఇక్కడ సిటీ లైఫ్కి వచ్చేస్తే హాస్పిటల్స్ అనేవి ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. విలేజ్ కూడా కొంచెం డెవలప్ అయ్యి హాస్పిటల్స్ అలాంటివి గవర్నమెంట్ ఇంకా కొంచెం డెవలప్ చేస్తే అది కూడా బెటర్. ఇంకా సిటీ లైఫ్లోకి వచ్చేస్తే టెక్నాలజీ అనేది మనకి ఎక్కువగా అప్డేట్ అవుతూ ఉంటాం, విలేజ్ వాళ్ళకి ఆ టెక్నాలజీ అనేది ఎక్కువగా అప్డేటెడ్గా వాళ్ళు ఉండరు. ఇటు సిటీకి వచ్చేస్తే మనం ఎక్కువగా టెక్నాలజీలో అప్డేట్గా ఉంటాం, బట్ విలేజీలో అంత టెక్నాలజీ అప్డేటెడ్గా ఉండరు వాళ్ళు. సో వాళ్ళు కూడా కొంచెం అప్డేట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మన సిటీకి వచ్చేస్తే మనం ఎక్కువగా అంత హెల్దీగా ఉండం, చిన్న జ్వరం వచ్చినా కానీ మనం దాన్ని తీసుకోలేం. కానీ విలేజ్ లైఫ్ అలా విలేజ్ లైఫ్లో అలా ఉండదు అనమాట, ఎందుకంటే చిన్న దెబ్బ తగిలినా తగ్గిపోయిద్దిలే అని చెప్పి మళ్ళీ ఆడేసుకుంటూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన సిటీ లైఫ్కి వచ్చేస్తే అందరూ యూత్కి నేను చెప్పేది ఏంటంటే మన హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మన హెల్త్ అంటే మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, మన ఇమ్యూనిటీ పవర్ కానీ, ఎక్కువగా మన హెల్త్ గురించి మనం ఆలోచించుకోవాలి. మన గురించి మనం ఆలోచించకపోతే పక్కన వాళ్ళు అసలు ఆలోచించరు కదా. ఫస్ట్ ఏంటంటే మన సెల్ఫ్ గురించి మనం ఆలోచించుకోవాలి, మన హెల్త్ గురించి చక్కగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, సోషల్ మీడియా చూడడం తగ్గించాలి. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల యూత్ అనేది చాలా పాడవుతున్నారు, వాళ్ళ ఐస్ దెబ్బతింటాయి, ఇంకా హెల్తీగా కూడా చక్కగా చదువుకోలేరు, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో కొంచెం హెల్త్ గురించి ఆలోచిస్తూ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ సోషల్ మీడియా యూజ్ చేయడం తగ్గిస్తూ అలాగే మనం పొల్యూషన్ కూడా తగ్గించుకోవాలి, ఎందుకంటే ఇక్కడ బర్డ్స్ అనేవి అసలు అంతరించిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ అట్లాంటివి అంతరించిపోవడానికి కారణం ఎక్కువగా పొల్యూషన్. సో మనం పొల్యూషన్ కూడా తగ్గించుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చూసే జంతువులు, రేపు మనం తరాల వాళ్ళు, ఫ్యూచర్ కిడ్స్ కూడా వాళ్ళు బుక్స్లో కాకుండా రియల్గా చూడడానికి కూడా వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉన్నట్టుంటుంది. సో ఇటు అటు విలేజ్ బెటర్ అని చెప్పలేం, సిటీ బెటర్ అని చెప్పలేం, ఎందుకంటే రెండిట్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో విలేజ్లో ఉంటే ఏంటంటే వాళ్ళు కొంచెం టెక్నాలజీ అప్డేటెడ్గా ఉంటూ, సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా తగ్గించుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్.
0: బాగా చెప్పావు పూజిత, ఈ విలేజ్ లైఫ్లో సిటీ లైఫ్లో ఉండే బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ గురించి. సరే మరి ఇప్పుడు ఒక మంచి పాటను విందామా?

0: సరే పూజిత, నువ్వు బయోటెక్నాలజీ చదువుతున్నా అన్నావు కదా, సో ఇమ్యూనిటీ గురించి నీకు ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది. సో యూత్కి అసలు ఇమ్యూనిటీ ఎంత ఇంపార్టెంట్ నీ మాటల్లో చెప్పగలవా?
1: ఎస్ మ్యామ్, ఇమ్యూనిటీ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడం. సో మన ప్రతి ఒక్కల బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్గా ఉండాలి అంటే ఎక్కువగా వెజిటేబుల్స్, లీఫీ ఆకుకూరలు, పళ్ళు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ప్రజెంట్ నడుస్తున్న ఈ జనరేషన్లో ఏంటంటే జంక్ ఫుడ్కి ఎక్కువగా యూత్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే పిజ్జా, బర్గర్స్, పానీపూరి, రోడ్ సైడ్ చేసేవి ఇట్లాంటివి చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్కి అనేది ఎక్కువగా హెల్ప్ఫుల్గా ఉండాలి.

0: సో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఖరాబ్ అయిపోతే ఆటోమేటిక్గా మన బాడీ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో మనం హెల్తీగా ఉండాలి అంటే, సో మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే మన బాడీ కూడా హెల్త్ కూడా పాడైపోతుంది. హెల్తీగా ఉండాలి అంటే ఎక్కువగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. మార్నింగ్ లెగడం, సన్ రైజ్కి విటమిన్ డి అందుతుంది మనకి సన్ నుంచి. ఇట్లాంటి విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ బి ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మన టేస్ట్ బర్డ్స్ ఏంటంటే 10 డేస్కి ఒకసారి చచ్చిపోయి మళ్ళీ పుడతాయి. సో ఫస్ట్ 10 డేస్ మనకి తినడానికి కొంచెం కష్టమే. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, కాకరకాయ ఇట్లాంటివి తినడం కష్టమే. కానీ ఆఫ్టర్ 10 డేస్ ఏంటంటే మనం దానికి అలవాటు పడిపోతాం. ఇప్పుడు యూత్ కూడా అంతే కదా, పానీపూరికి అలవాటు పడ్డా వాళ్ళు ఇంకా అదే తినాలనిపిస్తుంది. సో అట్లాగే మనం కొంచెం కష్టమైన హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన హెల్తీగా ఉంటాం. మన హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటే సొసైటీ కూడా ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది, మన దేశం ఇంకా అభివృద్ధిలోకి నడుస్తుంది.
1: చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పావు పూజిత. ఇన్ని విషయాలను
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారాలు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 105వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. డ్రగ్స్పై పోరాటం అంటే యువత భవిష్యత్ను

0: ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందిస్తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ముహర్రం త్యాగానికి, సత్యానికి గుర్తుగా నిలుస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముహర్రం పండుగ సందర్భంగా ఈరోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ,
1: కర్బలా మైదానంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కోసం వారి త్యాగాల్ని స్మరించుకుంటూ, మరి నేటి సమాజంలో కూడా వాళ్ళ త్యాగాలను మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ మొహరం కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళకి చెస్ట్ బీటింగ్ చేసుకుని రక్త తర్పణ ద్వారా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. ఇది దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అవైలబిలిటీగా ఉంచడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీస్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ చెప్పారు. ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ మాట్లాడుతూ, గతంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం గంజాయి రవాణాకు అనుకూలంగా పేరు పొందిందని, నేడు ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి పిలుపునిస్తూ,
2: గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి డ్రగ్స్ కి అలవాటు పడకుండా యువతిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. దగ్గర దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కి మీరు కింగ్స్, క్వీన్స్. మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని

0: రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారిలతో కలిసి మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తున్నదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ జిల్లా అంతటా కొనసాగుతోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, 21st జూలై పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. వాతావరణం. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానంలలో కొన్ని చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెంకటరావు తెలియజేస్తూ,
2: ఉపరితల ఆవర్తనం సగసముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల, రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ పి శ్యామ్ నవీన్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్య వార్తాః. గృహమంత్రి అమిత్ షాహ మాదక ద్రవ్యానాం విరుద్ధం సంయుక్త సంఘర్షస్య ఆహ్వానం కృతవాన్. తేన ప్రతిపాదితం యత్ మాదక ద్రవ్యానాం విభీషికా రాష్ట్రీయ సురక్షాయాః యూనాం భవిష్యస్య కృతే చ సంకటం జనయతి. అయోధ్యాయాః రామమందిర దాన రాశి స్థేయ ప్రకరణే అష్టౌ జనాః నిగడితాః. పెక్ సిలికా సంధౌ కృత్రిమ బుద్ధిమత్తా ఆపూర్తి శృంఖలాయై భారతేన సహ చతుస్త్రింశ దేశానాం హస్తాక్షరం జాతం. मुहर्रम पर्वणि प्रधानमन्त्रिणा हजरत इमाम हुसैनस्य त्यागाः सन्

0: भारतेन सह अन्यैः चतुस्त्रिंशत् देशैः कृत्रिम बुद्धिमत्ता प्रविधीनां विकासाय विश्वसनीय दृढ़ आपूर्ति श्रृंखलायाः निर्माणार्थं अमेरिका नेतृत्वे एकस्मिन् महत्वपूर्ण प्रस्तावे हस्ताक्षरं विहितम्। आर्थिक विषयानाम् अमेरिका उपसचिवः जैकब हेलबर्गः अवोचत् यत् एआई अवसरे संयुक्त विवरणम् इत्यस्य अन्तर्गतं प्रतिभागी देशाः एआई युगे विकासानुकूलं नवीनतानुकूलं च नियामक दृष्टिकोणं प्रति सहमतिं प्रदर्शितवन्तः। प्रतिनिधिभिः सह संवादे श्री हेलबर्गः प्रत्यपादयत् यत् अमेरिका भारतेन सह स्वस्य सहभागितां सुदृढीकर्तुं सोत्साहम् अग्रे आयाति। अस्मिन् शिखर सम्मेलने भारतस्य प्रतिनिधित्वं इलेक्ट्रॉनिक सूचना प्रौद्योगिकी मन्त्रालयस्य सचिवेन एस कृष्णन महोदयेन अथ च भारतीय उद्योग क्षेत्रस्य प्रतिनिधिभिः कृतम्। अद्य देशस्य विभिन्न भागेषु आशुरा ए मुहर्रम पूर्ण श्रद्धया गांभीर्येण च आचर्यते। अयम् दिवसः पैगंबर मोहम्मदस्य दौहित्रस्य हजरत इमाम हुसैनस्य वीरगतिं संस्मरति। हजरत इमाम हुसैनः कर्बला युद्धे सत्यस्य सदाचारस्य न्यायस्य च रक्षणार्थं स्वप्राणाहुतिम् अयच्छत्। अस्मिन्नवसरे देशे स्थाने स्थाने ताजिया यात्राः निष्कास्यन्ते। प्रधानमंत्री नरेंद्र मोदी अद्य हजरत इमाम हुसैनस्य त्यागं संस्मृतवान्। सामाजिक अंतर्जालीय माध्यमेन प्रेषिते संदेशे तेनोदीरितं यत् हजरत इमाम हुसैनस्य जीवनं सत्यस्य न्यायस्य च पथि दृढ़तया स्थातुं अद्यापि जनान् प्रेरयति। अत्रावधेयं यत् राष्ट्रीय राजधान्यां देहल्यां जामा मस्जिद निजामुद्दीन ओखला महरौली इत्यादिषु विभिन्न प्रमुख स्थानेषु मोहर्रम यात्राः आयोज्यन्ते। भारतस्य विदेश मंत्री डॉ एस जयशंकरः अस्य मासस्य चतुर्विंशति पञ्चविंशति दिनांकयोः दक्षिण कोरिया देशस्य आधिकारिक यात्रां विहितवान्। स्वयात्रावधौ डॉ जयशंकरः द्विपक्षीय संबंधान् सुदृढीकर्तुं दक्षिण कोरियायाः विदेश मंत्रिणा चो ह्यून इत्यनेन सह विस्तृतां उच्चस्तरीय चर्चां विहितवान्। उभाभ्याम नेतृभ्याम अनेक प्रमुखाणां क्षेत्राणां सहयोगस्य समीक्षा कृता यत्र व्यापार निवेशौ वित्तीय सहयोगः रक्षा सुरक्षा प्रविधयः नवाचाराः संस्कृतिः शिक्षा तथा च परस्पर जनसंपर्कः सम्मिलिताः सन्ति। ताभ्यां क्षेत्रीय वैश्विक परिदृश्यानां विषये अपि विचाराणां विनिमयीकरणं कृतं तथा च बहुपक्षीय मंचेषु सहकार्यं वर्धयितुं उपायानां विषये मंत्रणा कृता। विदेश मंत्रालयानुसारं द्वाभ्यां मंत्रिभ्यां भारत दक्षिण कोरिया संबंधेषु नूतन गतिशीलतायाः स्वागतं कृतं। सहैव भारत दक्षिण कोरिया विशेष रणनीतिक संधिम इतोपि अग्रे नेतुं अविरतं संपर्के स्थातुं सहमतिः प्रकटीकृता। भारतस्य रौनक चौहानेन अद्य फुटलन नगरे यूएस ओपन बैडमिंटन प्रतियोगितायां चीनी ताइपे इत्यस्य पुरुष एकलस्य क्रीडकं चाउ टियेन चेन इत्येतं एकविंशति सप्तदश षड्विंशति चतुर्विंशति अंकैः पराभूय प्रागुपान्त्य चक्रीय द्वन्द्वे पदार्पणं कृतम्। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఏ పూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ కార్యక్రమంలో 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో పక్షవాతం కారణాలు చికిత్స ఈ అంశం గురించి న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం రేవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యం గురించి చింతగుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై విరీష కమల్ గారితో పరిచయం. అనంతరం జానపద గేయాలు ఉంటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో శాతవాహన రాజుల గురించిన వివరాలు. అనంతరం సూర్య నమస్కారం ప్రాముఖ్యత గురించి

శ్రీ ఆకుల మౌళి గారితో పరిచయం చివరి భాగం వింటారు. పరిచయకర్త కుమారి మౌనిక రెంఠల. అనంతరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కుమారి అంకిత్ సుధాన గారితో పరిచయం. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం చేసేవాడి కేంద్రం నుంచి 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 ఈరోజు రాత్రి పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం, 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర వింటారు. 10:30 మధుర గీతాలు. ఇక 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారం గురించి తెలుసుకుందాం. రేపుదయం 6:00 దేశభక్తి గీతం ముందుగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భగవంతుని శరణాగతి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం, 6:35 చేను ముచ్చట్ల కార్యక్రమంలో మొక్కజొన్న సాగు వివరాలు, 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విషయవాడ నుంచి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 రేపు ఉదయం ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన కాలకూరి నారాయణరావు గారు గురించిన వివరాలు. అనంతరం మార్కాపురం పరిసర ప్రాంతాల చారిత్రక విశేషాల గురించి టిఎస్ఎంవి ప్రసాద్ గారితో పరిచయం. అనంతరం 7:45 బావల హరి మృదుమధుర గీతావంజరి కార్యక్రమంలో విజయ నిర్మల వర్ధంతి సందర్భంగా వివరాలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి, 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో త్యాగయ్య ప్రజాహిత బోధ గురించి శ్రీ భారతీ గారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు వింటారు. 10:00 తిరిగి 12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు ఉన్నారు కదా,

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో పక్షవాతం కారణాలు చికిత్స ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ ఎం రేవంత్ రెడ్డి గారితో పరిచయం విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఈ రోజుల్లో చాలా మందిలో ఒక వయసుతో పని లేకుండా చిన్నవాళ్ళైతేనేమి పెద్దవాళ్ళైతేనేమి పక్షవాతానికి గురి అవుతూ ఉన్నారు.

0: వారు ఎందుకు ఈ రకమైనటువంటి నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు, దానికి కారణాలు ఏమిటి, ఎలా నివారించుకోవచ్చు, చికిత్స చేసుకోవచ్చు అనే విషయాలు మనం తెలియజేయడానికి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ప్రధానంగా చెప్పండి, అసలు ఈ పక్షవాతం అనేది ఎలా కనిపెడతారంటారు?
1: మంచి క్వశ్చన్ అడిగారు. పక్షవాతం ఫస్ట్ అసలు డాక్టర్ దగ్గరికి రోగుల్ని తీసుకురావడానికి ముందు మనకు పక్షవాతం అంటే ఏంటి, ఇది ఎలా కనిపెడతారనేది అందరికీ తెలిసి ఉండాలి. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి ఒక నిమోనిక్ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక ఫాస్ట్ అనే నిమోనిక్ వచ్చింది. ఫాస్ట్ అంటే ఫేస్, ఎఫ్ అంటే ఫేస్ అంటే ముఖము, అంటే మూతి వంకరపోవుట. ఏ అంటే ఆమ్, ఆమ్ అంటే కాలు చెయ్యి పడిపోవుట. ఎస్ అంటే స్పీచ్, స్పీచ్ అంటే మాట తడబడటం. సో ఉన్నట్టుండి ఇటువంటి లక్షణాలు, నేను చెప్పిన లక్షణాలు, ఇది ఉన్నట్టుండి రావాలి, అంటే సడన్గా రావాలి. సో ఇలా కనపడినప్పుడు మనము రోగికి పక్షవాతం వచ్చిందని గుర్తించవచ్చు. ఈ మధ్య ఇంకా కొత్తగా ఇంకొక నిమోనిక్ వచ్చింది, అది బి ఫాస్ట్ అంటే ఫస్ట్ బి అంటే బ్యాలెన్స్, ఉన్నట్టుండి రోగి నడిచే దాంట్లో తేడా రావటం, అంటే తూలి తూలి నడిచినట్లు నడవటం. ఈ అంటే ఐస్ అంటే ఉన్నట్టుండి చూపు పోవటం. సో వీటిని కూడా ఇప్పుడు కలిపి ఇప్పుడు బి ఫాస్ట్ అంటున్నారు. దీంట్లో లాస్ట్ టీ వచ్చి టీ అంటే టైం, టైం అంటే ఎంత అర్లీగా కనుక్కుంటే అంత అర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే అంత తొందరగా దానికి చికిత్స ఆరంభించవచ్చు అని దాన్ని బి ఫాస్ట్ అని నిమోనిక్ ద్వారా అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనము పక్షవాతాన్ని గుర్తించాలి. మన ఇంట్లో వాళ్ళకైనా కూడా, చుట్టుపక్కల వాళ్ళకైనా కూడా ఇది ఖచ్చితంగా మీరు తెలియజెప్పాలి, ఇలా గుర్తించాలి, బీ ఫాస్ట్ అనే దాని ద్వారా గుర్తించాలని తెలియజెప్పాలి.
0: ఇది కనుక తెలుసుకొని ఉంటే ఎవరికైనా వస్తున్న లక్షణాలు చూసి వెంటనే మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది.
1: అవునండి.
0: బాగుంది డాక్టర్ రెడ్డి గారు. అయితే అసలు ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది అంటారు?
1: పక్షవాతము మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పక్షవాతం కానీ హార్ట్ అటాక్ కానీ, దీన్ని హార్ట్ స్ట్రోక్ అంటారు, పక్షవాతాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఈ రెండిటికి కామన్గా చాలామందికి తెలిసిన విధంగానే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటారు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి ఉన్న వాళ్ళకి ఈ పక్షవాతం కానీ హార్ట్ అటాక్ కానీ రెండు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి ఏంటి, దీంట్లో రెండు రకాల కారణాలు ఉంటాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే మెదడుకి రక్తం సప్లై చేసే రక్తనాళాలలో బ్లాక్, అంటే సడన్గా అది మూసుకుపోవడం వల్ల. ఎలా మూసుకుపోతుంది, రక్తనాళపు గోడల్లో కొవ్వు పదార్థాలు చేరిపోయి దానివల్ల సడన్గా రక్తనాళాలలో బ్లాక్ అవడం వల్ల మెదడుకి రక్త సరఫరా నిలిచిపోయి దానివల్ల స్ట్రోక్ రావచ్చు. ఇంకొక రకంగా కొంతమందికి గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళలో గుండెలోని రక్తపు గడ్డ గుండె నుండి ఈ మెదడుకు సంబంధించిన రక్తనాళాలలోకి వెళ్ళి బ్లాక్ అవడం వల్ల కూడా ఇంకొక రకమైన పక్షవాతం లాగా స్ట్రోక్ లాగా రావచ్చు. మూడవ తరహా చూస్తే బీపీ కంట్రోల్ లేని వారు, లేది బీపీ మాత్రలు రోజు వాడుతూ ఉన్నట్టుండి ట్యాబ్లెట్స్ నిలిపేసిన వారిలో ఉన్నట్టుండి బీపీ చాలా ఎక్కువ అవడం వల్ల లోపల రక్తనాళాలు చిట్లి దానివల్ల రక్తం బయటకు వచ్చి అప్పుడు కూడా మెదడుకి రక్తం అందకుండా కూడా పక్షవాతం అనేది వస్తుంది. సో చాలా కామన్గా ఈ మూడు రకాలుగా పేషెంట్లకి స్ట్రోక్ లేదా పక్షవాతం వస్తూ ఉంటుంది.
0: అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనిషి మెదడుకి రక్త సరఫరా ఏదైతే జరగాల్సి ఉందో అది కొన్ని క్షణాల పాటు అందకపోయినా లేదా అసలు అందకపోయినా కూడా ఈ ఏ భాగానికైతే నియంత్రించే మరి మెదడులో భాగం రక్తం అందలేదు ఆ భాగం దెబ్బతింటుంది.
1: కరెక్ట్గా చెప్పారండి, ఎందుకంటే మెదడులో ప్రతి ఒక్క భాగానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. అంటే కుడివైపు మెదడుకి ఎడమ చెయ్యి ఎడమ కాలు, ఎడమ వైపు ఫేస్, ఎడమ పక్క బ్రెయిన్కి కుడి చెయ్యి కుడి కాలు, దానితో పాటు ఎడమ పక్క బ్రెయిన్కి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది, అదేంటంటే స్పీచ్. మనం మాట్లాడింది విని అర్థం చేసుకొని తిరిగి సమాధానం చెప్పడం అనేది ఎడమ పక్క బ్రెయిన్ యొక్క ఫంక్షన్. సో ఎడమ పక్క బ్రెయిన్కి స్ట్రోక్ వస్తే సో మాట కూడా పడిపోయే ప్రమాదం ఉంది, దాంతోపాటు కుడి చెయ్యి కుడికాలు పక్షవాతం రావచ్చు. అదే కుడివైపు బ్రెయిన్ కానీ ప్రాబ్లం వస్తే ఎడమ చెయ్యి కాలు పడిపోయే ప్రమాదం ఉంది. సో ఏ భాగానికైతే రక్తం అందకుండా మెదడు డ్యామేజ్ అవుతుందో

0: దానికి తగిన విధంగా పేషెంట్లో సింప్టమ్స్ బయటపడతాయి.
1: అలాగే మీరు చెప్పినట్టు స్పీచ్ కానీ మాట కానీ,
0: మాట తడబడ
1: నడిచే విధానం కానీ,
0: నడిచే విధానము
1: బాగుందండి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు. అయితే ఇది పక్షవాతం అనేది ఎటువంటి వరకు వస్తుందంట, అంటే ఒకవేళ లావుగా ఉంటాం సన్నగా అటువంటి ఉన్నాయంట?
0: అవును, అందరూ గమనించాల్సింది ఏంటంటే వీటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఏవైనా ఈ రెండు ఎవరికైనా కూడా ఈ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎవరు అది చాలామందికి కామన్గా సమాజంలో తెలుసు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఒబీస్, ఒబీస్ అంటే ఊబకాయం ఉన్నవాళ్ళు, స్మోకింగ్, స్మోకింగ్ అంటే ధూమపానము, డ్రింకింగ్ అంటే ఆల్కహాలిక్స్ అంటే వీళ్ళు మద్యపానం తీసుకునేవాళ్ళు. తర్వాత వయసు, వయసు పెరిగే కొద్దీ మనకు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంటాయి. సో ఇవి కామన్గా అందరిలో కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే యూజువల్గా చాలా ఏ స్ట్రోక్ వచ్చిన రోగిని చూసినా కూడా ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయితే కామన్గా కనపడుతూ ఉంటుంది. సో ఇవి అంత
1: చెప్పిన
0: ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి చాలా స్టడీస్ చేసి కనుక్కునింది ఏంటంటే, సో వీటన్నింటినీ నియంత్రించడం ద్వారా మనము పక్షవాతాన్ని నివారించగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
1: అయితే మరి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇది ఏమైనా వంశపారంపర్యంగా కూడా రావచ్చా?
0: మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎవరిలో ఎక్కువ కామన్గా వస్తుందన్నప్పుడు ఇంతకుముందు షుగరు, బీపీ గురించి మాట్లాడుకుందాం. అలా ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో అమ్మకి నాన్నకి, లేదు అమ్మమ్మ తాతయ్యకి కానీ, లేదు మనకు తోడ పుట్టిన వాళ్ళకి కానీ ఎవరికైనా స్ట్రోక్ వస్తుంది అంటే ఖచ్చితంగా మిగతా ఇవి లేని వాళ్ళతో పోలిస్తే ఇది ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరిన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వస్తుంది.
1: అలాగే ఇది ఒకవేళ స్త్రీ పురుషులు అట్లా ఏమైనా భేదం ఉందంటే, అట్లా స్త్రీల్లో ఎక్కువ రావడం లేదా పురుషుల్లో ఎక్కువ రావడం అట్లా ఏమైనా?
0: స్త్రీ పురుషుల భేదం యూజువల్గా కామన్గా అప్ టు అంటే 55-60 వరకు పెద్ద తేడా ఏమి ఉండదు, స్త్రీ పురుషులకి ఈక్వల్గా వస్తుంది. కానీ స్త్రీలలో ఒకసారి మెనోపాజ్ ఏజ్ దాటిన తర్వాత స్ట్రోక్, పక్షవాతం వచ్చే ఛాన్సెస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. అంతేగాని మామూలుగా ఏ వయసుకైనా కూడా స్త్రీలు పురుషులు ఇద్దరూ ఈక్వల్గానే అఫెక్ట్ అవుతారు స్ట్రోక్ వల్ల.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఒకవేళ మనం నియంత్రించుకోవచ్చు, ఇది రాకుండా మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా మనం రాకుండా నివారించుకోవచ్చు అనే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారు?
0: ఖచ్చితంగా మనం అనుకున్నట్టు ఇంతకుముందు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, షుగరు, బీపీ. సో ఖచ్చితంగా షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్కి సంబంధించి ఫిజిషియన్ దగ్గర కానీ, డయాబెటాలజిస్ట్ దగ్గర కానీ, ఎండోక్రినాలజిస్ట్ దగ్గర కానీ షుగర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడు 200 లోపల, అంటే తినిన తర్వాత అయినా తినక ముందైనా కూడా 200 లోపల షుగర్ ఉండేటట్లు చూసుకోవాలి. బీపీ అయితే 135/85. సో ఈ బీపీ కన్నా తక్కువ ఉండేటట్టు బీపీ ట్యాబ్లెట్స్ మింగాలి. చాలామంది చాలా కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే బీపీ మాత్రలు వేసుకుంటూ బీపీ నార్మల్ అయిపోయిందని చెప్పి మధ్యలో బీపీ మాత్రలు నిలిపేయటం. సో ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఎవరిలో మాత్రలు నిలిపేస్తే ఉన్నట్టుండి బీపీ రైజ్ అవుతుందో ఎవరికి తెలియదు. సో ఒక్కసారిగా బీపీ సడన్గా షూటప్ అయిందంటే, అంటే 180-200 ఈ రేంజ్కి బీపీ వెళ్ళిందంటే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డాక్టర్ సలహా పాటించే మీరు బీపీ మందులు మానాలి, కానీ లేకపోతే ఖచ్చితంగా మీరు బీపీ మందులు కొనసాగించాలి. అది ఒకటి. తర్వాత ఖచ్చితంగా మనకు తెలిసిందే ధూమపానం, మద్యపానం, ఇవి ఖచ్చితంగా చాలా రకాలుగా, ఈ ధూమపానం, మద్యపానం చాలా రకాలుగా మన ఆరోగ్యాన్ని పాడుదీస్తాయి. దీనివల్లే షుగర్ రావచ్చు, దీనివల్ల బీపీ రావచ్చు, దీనివల్ల ఖచ్చితంగా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీంతోపాటు ఇంక ఇతరత్రా చాలా ఆ శరీరానికి సంబంధించి ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా మనము అలవాట్లని మానేయాలి. తర్వాత ఊబకాయం. సో ఊబకాయం అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో చాలా కామన్గా ఒబీస్ పేషెంట్స్ రాను రాను ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే
1: పిల్లలు కూడా బాగా లావుగా తయారవుతూ
0: ఉన్నారు. అవును, చాలామంది లావు కావడం అంటే మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. మనము పని చేసే వేళలు కానీ, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ అన్నీ కూడా ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైలే కంప్లీట్గా మారిపోయింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొద్దున పూట అట్లీస్ట్ 20-30 వ్యాయామం చేయడం అనేది ఖచ్చితంగా అలవర్చుకోవాలి. సో ఒబిసిటీ రాకుండా చూసుకోవాలి. మన బాడీ మాస్ ఇండెక్స్

0: సో ఎప్పుడు 25 కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. డాక్టర్ గారి సలహా మేరకు ఖచ్చితంగా డైలీ వాకింగ్ వెళ్ళటము, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయటము, ఇవన్నీ చేయడం ద్వారా ఖచ్చితంగా ఊబకాయాన్ని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో సో ఇటువంటి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము కంట్రోల్ చేసుకోగలిగితే, వీటన్నిటినీ మనం చెప్పినట్టు చేసుకోగలిగితే, ఖచ్చితంగా పక్షవాతాన్ని నివారించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
1: మరి అయితే డాక్టర్ గారు, తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా, అంటే మాంసాహారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లేదా ఇంకా వేరే విధంగా ఆహారం గురించి కూడా, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఉంది, అవి తిన్నా కూడా ఇట్లాంటివి వచ్చే అవకాశం
0: ఖచ్చితంగా. ఎందుకంటే బయట ఉండే ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏదైనా కూడా వీటిలో ఆబ్వియస్గా చాలా ఆయిల్స్ కానీ, ఆయిల్ ఫ్యాట్ సబ్స్టెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి యూజువల్గా బయట తినే ఆహారం అనేది శ్రేయస్కరం కాదు. దీనికి తోడు మాంసాహారము తీసుకోవడంలో అది ఎటువంటి తప్పు లేదు, కానీ ప్రతిదీ లిమిట్గా తీసుకోవాలి. వారానికి ఒకసారి రెండు సార్లు లిమిటెడ్గా మనం మాంసాహారం తీసుకున్నా దాంట్లో ఎటువంటి నష్టము లేదు. కాకపోతే మనం ఎంత తింటున్నామో దానికి తగినంత మనము ఎనర్జీ కూడా ఖర్చు పెట్టాలి. సో అప్పుడు ఈ ఎన్ని తీసుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు.
1: మరి డాక్టర్ గారు, దురదృష్టవశాత్తు ఎవరికైనా ఈ పక్షవాతం అనేది వచ్చిన తర్వాత వారికి ప్రస్తుతం ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందంటారు?
0: ఈ లాస్ట్ 10-20 ఏళ్లలో పక్షవాతము చికిత్సలో చాలా అధునాతన పద్ధతులు వచ్చాయి. సో ఇది అందరూ తెలుసుకోవాల్సి ఉంది, అందరూ చాలా జాగ్రత్తగా విని మీ పక్కన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పక్షవాతం వచ్చినప్పుడు మొదటి 3 గంటలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని గోల్డెన్ టైం అంటారు. మొదటి 3 గంటలు గోల్డెన్ టైం పీరియడ్లో మీరు దగ్గర ఉన్న, మీకు వీలైతే ఎంత తొందరగా రాగలిగితే, న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే, ఇప్పుడు సూది మందు ద్వారా ఆ ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ రక్తపు గడ్డను కరిగించి పక్షవాతాన్ని పూర్తిగా నయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇంత ఒక 10-20 ఏళ్ళ ముందు ఇటువంటి చికిత్స లేదు. ఇప్పుడు కొత్తగా ఈ చికిత్స స్టార్ట్ అయింది. ఇవన్నీ చాలా పరీక్షల తర్వాత ఇది నిర్ధారింపబడి ఈ మందు ఖచ్చితంగా పక్షవాతంలో బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, ఫారిన్ కంట్రీస్లో అంతా ఈ మందు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే దేశంలో కూడా దీని వినియోగం చాలా ఎక్కువ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళందరూ కూడా 10 మందికి చెప్పి, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇలా పక్షవాతం వచ్చినా కూడా ఎంత ఎమర్జెన్సీగా అయితే అంత ఎమర్జెన్సీగా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే, ఈ మందు కానీ వాళ్ళకి సూట్ అయ్యి వాళ్ళకి కానీ మందిస్తే ఏ బాధ లేకుండా 3 అవర్స్లో వితిన్ 1 డే కంప్లీట్గా పక్షవాతం నుండి రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను అందరినీ, సామాన్య జనాలందరినీ కోరుతున్నాను.
1: అయితే మరి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు బ్రెయిన్లో రక్తనాళాల్లో బ్లాకింగ్ అని అన్నారు, ఈ బ్లాక్ అనేది ఒక్క రోజులో ఏర్పడుతుందా, లేకపోతే అది ఒక సంవత్సరం ఒక టైం అలాగా ఏమైనా పడుతుందంట?
0: కరెక్ట్ అండి, ఒక్క రోజులో బ్లాక్ అనేది రాదు. బ్లాక్ అంటే రాను షుగరు బీపీ ఉండే కొద్దీ ఏళ్ల తరబడి రాను రక్తనాళపు గోడల్లో కొవ్వు పదార్థాలు చేరుకుపోతూ వచ్చి దాన్ని కొద్ది కొద్దిగా దాని యొక్క లోపల ఉండే స్పేస్ని తగ్గిస్తూ వస్తాయి. ఏదో ఒక రోజు అక్కడ ఆ రక్తనాళాల్లో గోడల్లో ఎక్కడైతే కొవ్వు చేరుకుపోయిందో అక్కడ ఒక అల్సర్ లాగా ఫామ్ అయ్యి సడన్ గా ఏదో ఒక రోజు ఆ అల్సర్ రప్చర్ అయ్యి అప్పుడు టోటల్గా బ్లాక్ అయిపోతుంది. సో ఇది ఎప్పుడు నిమిషాల్లో జరుగుతుంది. సో ఉన్నట్టుండి ఆ రక్తనాళం మొత్తం మూసుకుపోవడం అనేది నిమిషాల్లో జరుగుతుంది. కాబట్టి స్ట్రోక్ ఎప్పుడు నిమిషాల్లో వస్తుంది, అందుకని దాన్ని సడన్ గా వచ్చింది అంటారు. సో హార్ట్ అటాక్ పేషెంట్స్ ని చూస్తుంటారు చాలా మంది, అదే విధంగా పక్షవాతం పేషెంట్లు చూస్తుంటారు. ఎవరిని చూసినా హార్ట్ అటాక్ అయినా స్ట్రోక్ అయినా సడన్ గా వస్తుంది, అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. సడన్ గా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము స్ట్రోక్ అని గుర్తించాల్సిన అవసరం ఉంది.
1: అయితే మరి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు, ఈ పక్షవాతం వలన ఈ శారీరకంగా కూడా వైకల్యం వస్తుంది, అంటే చేయికి ఒక చేయి వంకర పోవటం, లేకపోతే మూతి వంకర పోవటం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. చికిత్స చేసిన తర్వాత ఇవి మళ్ళీ నార్మల్గా అవుతాయి అంటారు?
0: ఇది మనం ముందు మాట్లాడుకున్నట్టు చాలా మనము నివారించడానికి ఏవి రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము అదుపులో పెట్టుకోవచ్చు అనేది మాట్లాడుకున్నాము. కానీ ఒకసారి పక్షవాతం వస్తే ఎలా ఉంటుంది? పక్షవాతం వచ్చిన వాళ్ళలో తిరిగి కాలు చెయ్యి వస్తాయా అనేది ఇప్పుడు అందరికీ ఉండే అనుమానం.

0: ఎలా అంటే అది ఎంత సివియర్గా స్ట్రోక్ వచ్చింది అనే దాన్ని బట్టి కాలు చెయ్యి తిరిగి వస్తాయా, ఎన్ని రోజుల్లో వస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. యూజువల్గా ఒక 100 మంది పేషెంట్ స్ట్రోక్ పేషెంట్స్ ఉంటే ఒక 10% పేషెంట్స్ ఆ రోజుకు ఆ రోజే కూడా నడిచే పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళకి చాలా మైనర్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టు, ఎక్కడో చిన్న రక్తనాళంలో ఎక్కడో బ్లాక్ అయింది కాబట్టి బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజుకు ఆ రోజే లేచి నడేవాళ్ళు ఉంటారు. ఇంకొక 30% మంది కనీసం ఒక వారం లోపలే తిరిగి లేచి వాళ్ళంతట వాళ్లే చేత్తో కాలితో పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 30% పేషెంట్స్కి 3 నుండి 6 నెలలు కూడా పట్టచ్చు. అది వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకోవడానికి, వేరే వాళ్ళ మీద ఇటు కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకునేదానికి టైం పట్టచ్చు. దురదృష్టవశాత్తు ఒక 20-30% పేషెంట్స్లో చాలా సివియర్ స్ట్రోక్, అంటే ఒకవైపు మెదడులో దాదాపు 2/3 వంతు కంప్లీట్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే అటువంటి సమయంలో కాలు చేయి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఇది దానికి మనము ఇప్పటికిప్పుడు అయితే దాని మీద చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పటికిప్పుడు అంటే వాళ్ళకి కాలు చేయి రప్పించడానికి ఫిజియోథెరపీ అనేది ఇది తప్పితే వేరే మార్గాలు అయితే లేవు. ఒక 10% మంది చాలా సివియర్ స్ట్రోక్ వస్తే వితిన్ 1 వీక్లో చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
1: అయితే డాక్టర్ గారు, ఈ పక్షవాతం అనగానే చాలామంది పసల్లో పూసుకోవడము, తర్వాత నాటు వైద్యం చేయించుకోవడం ఇటువంటివన్నీ చేస్తుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: నిజం చెప్పాలంటే అండి, వీటికి ఎక్కడ శాస్త్రీయంగా నిరూపితం కాదండి ఇవన్నీ, పసర్లు పూయడం కానీ. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మేము పలాని చోట వెళ్ళి పసరు వేసుకున్నాము, మేము తైలం పూసుకున్నాము చేతికి కాలికి అని చాలామంది అంటుంటారు. బట్ ఇది ఎక్కడ శాస్త్రీయంగా నిరూపింపబడలేదు, ఎక్కడ ఎవరి మీద ప్రయోగాలు జరిపి ఇవి ఇది ఉపయోగము, చేతికి చేతులు కాళ్ళు రావడానికి ఇది ఉపయోగమని ఎక్కడ శాస్త్రీయంగా ఎక్కడ రుజువు కాలేదు. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా పక్షవాతం వచ్చిన వెంటనే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి. అలా కాకుండా మీరు వెంటనే ఈ పసరు మందు అంటే నాటు వైద్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పసరు పూసుకోవడం, తైలం పూసుకోవడం, దీనివల్ల మనకు 2 నష్టాలు ఉన్నాయి. ఒక నష్టం ఏంటంటే మనము చాలా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నాము, డాక్టర్ దగ్గరికి రాకుండా వేస్ట్ చేస్తున్నాము. రెండోది, వాళ్ళు ఎటువంటి మందు ఇస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు, ఎందుకంటే అది వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వచ్చారో ఏమి ఇస్తా ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. సో అది ఎక్కడ శాస్త్రీయంగా దాని మీద ప్రయోగాలు జరిపి ఎక్కడ మనకు చెప్పలేదు. అటువంటి వాటిని ఖచ్చితంగా మనము ఖండించాలి. ఆ అశాస్త్రీయ పద్ధతుల ద్వారా పక్షవాతాన్ని మనము ట్రీట్ చేయకూడదు.
1: అయితే మరి ఎంతోమంది ఈ పక్షవాతానికి గురైన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా నిరాశగా, ఇంకా వాళ్ళని చూస్తుంటేనే ఒక డిప్రెషన్లో కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు వాళ్ళ పాత్ర ఏంటంటారు?
0: కుటుంబ సభ్యుల పాత్ర, మనం మాట్లాడుకున్న ఒక 30-40% ఆఫ్ పేషెంట్స్లో చాలా రోజులు, కొన్ని నెలల నుండి సంవత్సరాలు చేతులు కాళ్ళు రాలేని సివియర్ స్ట్రోక్ వచ్చిన, పక్షవాతం వచ్చిన రోగులలో కుటుంబ సభ్యుల పాత్ర డాక్టర్లు, ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ల పాత్ర కన్నా కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక్కసారి పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత అడ్మిట్ చేసి అతనికి కావాల్సిన మందులు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ డిశ్చార్జ్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు ఫిజియోథెరపీ అని మనకు చేతికి కాలికి ఎక్సర్సైజెస్, అది ఫిజియోథెరపీ డాక్టర్ని పిలిపించి చేయిస్తారు, దానికి ప్రమాణం ఉంది. ఇది ఫిజియోథెరపీ వల్ల చేతికి కాళ్ళు ఖచ్చితంగా బలం వస్తుంది, ఇంప్రూవ్ అవుతుందని ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి అది నేర్పించి ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనము 1-2 నెలలు మనం ఖచ్చితంగా ఫిజియోథెరపీ వైద్యుని దగ్గర మనము చెయ్యి కాలికి ఎక్సర్సైజ్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అంటే ఫిజియోథెరపీ వైద్యుడు ఎప్పుడూ అందుబాటులో ఉండడు, మిగతా సమయంలో అన్నీ చూసుకోవాల్సింది ఖచ్చితంగా కుటుంబ సభ్యులే. ఒకటి ఏంటంటే పక్షవాతం వచ్చిన రోగులలో మింగేదానికి కష్టం ఉంటుంది, ఆహారం తీసుకోవడం చాలా కష్టమవుతుంటుంది. సో దానికి ఫస్ట్లో ఇనిషియల్గా కొంతమందికి నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా పైప్ వేసి దాంట్లో ఆహారం అందిస్తూ ఉంటారు. సో ఆహారం అందించడం కూడా మనకు హాస్పిటల్లో ఎలా

0: ఇవ్వాలి అనేది నేర్పించి పంపిస్తారు. అదేవిధంగా వీళ్ళు పక్షవాత రోగులు, యూజువల్ చాలామంది లేచి నడవలేని పరిస్థితి ఉన్నవాళ్ళు, బెడ్ మీద పడుకున్నప్పుడు వెనక భాగంలో పుండ్లు అవడము, సో అటువంటి అప్పుడు కుటుంబ సభ్యుల పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుటుంబ సభ్యులే వాళ్ళని అటు ఇటు తిప్పడము, వాళ్ళకి ఏం కావాల్సిందో చూసుకుండడము, తర్వాత మిగతా టైంలో రోజుకి కనీసం గంటన్నర నుండి 2 గంటలు వాళ్ళకి చేతికి కాలికి ఎక్సర్సైజ్ చేయించడము, వాళ్ళకి ధైర్యం చెప్పడము, ఇటువంటివన్నీ కుటుంబ సభ్యుల పాత్రని చాలా ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ల కన్నా కూడా లాంగ్ టర్మ్గా కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కువ. అందుకనే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు అన్ని డాక్టర్ని అడిగి, అన్ని డౌట్స్ అడిగి, మేము ఇంట్లో ఏం చేయాలన్నీ అడిగి కనుక్కొని వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అదే ప్రకారం పాటించాలి. కుటుంబ సభ్యుల పాత్ర ఇటువంటి అంటే ఎవరెవరిలో అయితే చేతులు కాళ్ళు రావడానికి, పక్షవాతం పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కోలుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుందో వాళ్ళల్లో కుటుంబ సభ్యుల పాత్ర చాలా ఇంపార్టెంట్.
1: అయితే మరి సమాజ పరంగా చూసినా కూడా, అంటే ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఈ రకమైన పేషెంట్ ఉన్నాడు అని అంటే తోటి వారు వారు ఏ రకంగా బిహేవ్ చేస్తే బాగుంటుంది?
0: ఖచ్చితంగా పక్షవాతం అనేది అదొక అంటువ్యాధి కాదు, పక్షవాతం అనేది ఒక రుగ్మత కాదు. సో దాని గురించి మనము భయపడాల్సిన అవసరము లేదు. ఈ పక్షవాతం గురించి ఎటువంటి దాంట్లో రుగ్మత లేదు, పక్షవాతం అంటువ్యాధి కాదు కాబట్టి ఖచ్చితంగా మనము ధైర్యం చెప్పాలి. ఏం కాదని మనము వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లస్ దాని గురించి మనం నేర్చుకోవాలి, పక్షవాతం ఎందుకు వచ్చింది, మనము ఎలా దీనికి లక్షణాలు ఎలా కనిపెట్టాలి, ఎలా మనము డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. సో ఇటువంటివి ఖచ్చితంగా మనము ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది, ఎలా పక్షవాతం గురించి తెలుసుకొని దీనికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా నివారించవచ్చు వంటివి అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం. అందరికీ ఒక విషయం ముఖ్యంగా చెప్దామనేసి అనుకుంటున్నానండి, అది టేక్ హోమ్ మెసేజ్ లాగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పక్షవాతాన్ని ఒక ఎమర్జెన్సీగా భావించాలి. పక్షవాతం వస్తే అది ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీగా భావించి 3 గంటల లోపల న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
1: మరి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి ఈ పక్షవాతం ప్రజలకు ఏ రకంగా రావచ్చు, వస్తే ఎటువంటి చికిత్స తీసుకోవచ్చు, దాన్ని ఎలా కనిపెట్టాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారండి. అట్లాగే మీరు చెప్పిన విషయాలను బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పక్షవాతం పట్ల మంచి అవగాహన కలిగించుకొని తద్వారా వారి జీవన విధానం మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా అండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పక్షవాతం కారణాలు చికిత్స న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం రేవంత్ రెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

0: వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని, తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని, దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్ధం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా, 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इकोसिस्टम भी बन चुकी है। तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: अंतर्जातीय मादक द्रव्याल दुर्विनियोगम, అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికా దళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిట్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ, వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి, ఆవిష్కరణలు, పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
2: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए AI बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి,

ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు

0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా, షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యం గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి చింతగుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై విరిష కమల్ గారు మన ముందున్నారు. నమస్తే మేడం.
1: నమస్తే సార్.
0: మేడం గారు, ముఖ్యంగా మన ప్రాంతంలో పండించేటువంటి పంటలలో ఆముదం పంట కూడా కొన్ని ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి రైతు సోదరులకు ఇవాళ ఆముదం పంట సాగు గురించి సమగ్ర యాజమాన్యం అందిద్దాం. ఇందులో విత్తన మోతాదు, విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యము, చీడపీడలు, తెగుళ్ళు ఇలాంటి విషయాలు రైతు సోదరులకు అందిద్దాం. ముందుగా ఆముదం సాగు సంబంధించి విత్తన మోతాదు, విత్తన శుద్ధి గురించి, అలాగే నీళ్ళ గురించి తెలియజేయండి మేడం.
1: ఆముదం పంట అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మరియు రాయలసీమ ప్రాంతాలలో లాభదాయకంగా చేసేటువంటి ఒక నూనె గింజల పంట. దీనిని వానాకాలంలో సాగు చేస్తారు. అదేవిధంగా ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి పంట. అధిక దిగుబడినిచ్చే సంకర రకాలైనటువంటి లభ్యతతో రైతులు ఈ పంట సాగును తిరిగి ఆసక్తి చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆముదం సాగుకి కావలసినటువంటి విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి, ఖరీఫ్ సీజన్ అనగా మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్ సీజన్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో రైతు సోదరులు ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడినిచ్చేటువంటి ఆముదము పంట, అంటే అధిక వర్షపాతం కల బరువు నేలలకి 2 నుంచి 2.5 కిలో, అంటే 1 ఎకరాకి 2 నుంచి 2.5 కిలో వరకు మనం విత్తన మోతాదు అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది తక్కువ వర్షపాతం కలిగినటువంటి తేలికపాటి నేలల్లో 4 కిలోల వరకు మనం విత్తన మోతాదు అనేది విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంకరజాతి మొక్కలైనటువంటి విత్తనాలు వచ్చేసి 2 నుంచి 2.5 కిలోల వరకు 1 ఎకరానికి విత్తనాన్ని విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము ఖరీఫ్ కాకుండా రబీ సీజన్, అంటే అక్టోబర్ టు ఫిబ్రవరి మార్చి వరకు మనకు రబీ సీజన్ అనేది గడుస్తుంటుంది. ఆ కాలంలో సంకరజాతి అయినటువంటి మొక్కలు వచ్చేసి ఇందులో విత్తనాలు 2 కిలోల వరకు మనము ఎకరానికి విత్తుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విత్తనాలను వచ్చేసి మనము విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు సోదరులు దీన్ని అవలంబించుకోవాలి. ఎందువలన అనగా ఈ విత్తన శుద్ధి అనేది చేయడం వలన రైతులు వేసేటువంటి ప్రతి ఒక్క పైరు అనేది ఆరోగ్యవంతంగా, భూమి సారవంతంగాను, మరియు ఎటువంటి చీడపీడలు, పురుగులు, తెగుళ్ళు అనేవి తక్కువ శాతము వాటిని ఆశించే విధంగా మనము విత్తనాలను విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం వలన చాలా ఉపయోగాలు అనేది ఉంటుంది. అదేవిధంగా విత్తనాలు విత్తుకోవడానికి కావలసినటువంటి 3 గ్రాములు థైరం లేదా క్యాప్టాన్ లేదా సాప్ పొడి లేదా ట్రైకోడర్మా విరిడి అనేది 10 గ్రాముల చొప్పున 1 కేజీ విత్తనానికి అందులో పులియపెట్టేసి దాన్ని మనం విత్తుకోవడం వలన ఎటువంటి చీడపీడలు మరియు కలుపులు అనేవి రాకుండా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, అంటే తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బండిజం లేదా ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు ఆ పౌడర్ని కలిపేసుకొని విత్తనానికి విత్తుకోవడం వలన మనకనేవి కలుపు నివారణ అనేది చాలా వరకు తగ్గించడానికి, అదేవిధంగా రైతు సోదరులకు మనం పెట్టేటువంటి ఖర్చు అనేది చాలా వరకు తగ్గించడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది మన వ్యవసాయ శాఖ తరపున కూడా మనము రైతు సోదరులకు అందచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 90 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేప పిండితో కలిపి 15 రోజుల పాటు నీటిలో మగ్గపెట్టి దానిని వృద్ధి చేసి ఆఖరి దుక్కులో వీటిని చల్లుకోవడం వలన చాలా వరకు విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధిని మనము చేసుకున్నట్టుగా ఉంటుంది.
0: ఓకే మేడం గారు, మరి ఈ ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యంలో భాగంగా ముందుగా మనము విత్తన మోతాదు, విత్తన శుద్ధి కొంచెం నేలల గురించి చెప్పడం జరిగింది. ఇందులోనే మరి ముఖ్యమైనది ఎరువుల యాజమాన్యం, దీనికి సంబంధించిన విషయాలు కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
1: ఎరువుల యాజమాన్యం అనేది ఆముదం పంటలో పశువుల ఎరువు 2 టన్నులు అనేది, అంటే 1 ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో వచ్చేసి నత్రజని 2.4 వచ్చేసి, అంటే అది ఏ విధంగా వేసుకునే విధానం ఏంటంటే 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము మరియు 12 కిలోల పొటాషియము ఇవి విత్తేటప్పుడు వేస్తారు.

ఈనాటి కిషాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆముదపు సాగులు సమగ్ర యాజమాన్యం గురించి చింతగుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై వీరీష కమల్ గారితో పరిచయం విందాం.

0: తీసుకోవాలి. అదేవిధంగా 6 కిలోల నత్రజని విత్తిన 30 నుంచి 35 రోజులకు, మరియు మిగిలినటువంటి 6 కిలోల నత్రజని విత్తిన 60 నుంచి 65 రోజులకు వేసుకోవాలి. ఈ విధంగా ఎరువుల యొక్క యాజమాన్యం అనేది నత్రజని వచ్చేసి 2.4, అదేవిధంగా భాస్వరం వచ్చేసి 16, అదేవిధంగా పొటాష్ వచ్చేసి 10. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం అనేది పశువుల ఎరువు 2 టన్నులు అనేది మనం ఒక ఎకరానికి చల్లుకోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది.
1: ఓకే మేడం, మరి ఎరువుల యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు ఆముదం సాగులో ఎలా అనే విషయం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి పంటలో ఉన్నట్టుగా ఆముదం సాగులో కూడా మరి చీడపీడలు, తెగుళ్ళు ఇవన్నీ సహజంగా ఉంటాయి. మరి ఈ యొక్క ఆముదం సాగు ఇందులో ఎరువుల యాజమాన్యంలో భాగంగా చీడపీడలు చాలా ఇబ్బంది కలిగించి పంటను కొంత దిగుబడి తగ్గించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి చీడపీడల నివారణ ఎలా చేసుకోవాలి, తెగుళ్ల నివారణ ఎలా చేయాలనేది ఒక్కొక్కటిగా రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి మేడం.
0: ఆముదం పంటలో కలుపు యాజమాన్యం అనేది విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ అనేది 3% ద్రావకము, మరియు 1 నుంచి 1.5 లీటర్లు ఎకరాకి, లేదా అల్లోకొల్లార్ అనేది 50%, తేలిక నేలల్లో 800 మిల్లీలీటర్లని ఒక ఎకరాకి చల్లుకోవడం వల్ల మనము కలుపు నివారణను నివారించవచ్చు. అదేవిధంగా విత్తినటువంటి 20 నుంచి 30 రోజులకు ఫినాక్సిఫాల్ ఇథైల్ లేదా క్విజోఫాల్ ఇథైల్ లేదా సైఫలోసాఫ్ పి బ్యూటైల్ అనేటువంటిది 1.25 మిల్లీలీటర్లని లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేయడం వలన గడ్డిజాతి మొక్కలు అనేవి మనం వేసినటువంటి పైరులో ఉండడం వల్ల ఇది పిచికారీ చేస్తే గడ్డిజాతి మొక్కలు అనేవి వాటిని మనం నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఆముదంలో చీడలు మరియు పీడలు, దాని గురించి వచ్చేసి ఎర్ర గొంగళి పురుగు అనేది ఆముదం పంటని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ ఆముదం పంటలో ఎర్ర గొంగళి పురుగు వచ్చేసి దాని యొక్క ఉధృత వచ్చేసి జూను మరియు జూలై మాసాలలో ఎక్కువగా దీని యొక్క ఉధృతి అనేది కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పైరులో మొలిచినట్టు వెంటనే అధికంగా ఎక్కువగా ఉంటుంది. ఇది గొంగళి పురుగులు వచ్చేసి పత్రహరితము అంటే ఆకుపై ఉన్నటువంటి పత్రహరితాన్ని అది తినేసి ఆకు యొక్క కాడలను మరియు ఈనెలను, తర్వాత లేతగా ఉన్నటువంటి కొమ్మలను మాత్రమే ఇది మనకు మిగులుస్తూ ఉంటుంది ఎర్ర గొంగళి పురుగు అనేది. అదేవిధంగా దీని యొక్క నివారణ ఏ విధంగా మనం నివారించుకోవచ్చు ఎర్ర గొంగళి పురుగును అంటే వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. అదేవిధంగా ఎర్రపంటగా పంట పొలాల గట్లపైన కానీ లేదా బౌండరీస్ అంటే మనం వేసినటువంటి మెయిన్ పంట అంటే ఆముదం పంటకి దాని సరౌండింగ్లో ఉన్నటువంటి ఎర్రపంటగా పొలం గట్ల మీద దోస లేదంటే బంతి ఇటువంటి పంటలను వేసుకోవడం వలన వాటి యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకుంటూ ఉండవచ్చు. అదేవిధంగా రాత్రి సమయంలో 7 నుంచి 10 గంటల సమయంలో రైతులందరూ సామూహికంగా మంటలు పెట్టడము మరియు దీపపు ఎరలను అమర్చడం ద్వారా రెక్కల పురుగులను కూడా అరికట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కొమ్మ మరియు కాయ తొలగించేటువంటి పురుగు అనేది ఆముదం పంటలో ఆశించడం జరుగుతుంది. దీని యొక్క ఉధృతి వచ్చేసి పంట పుష్పించేటట్టు దశ నుంచి, అదేవిధంగా పంట పూర్తి కాలం గడిచేంత వరకు దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. తొలి దశలో పురుగు కొమ్మలపై మరియు కాయలపైన ఉన్నటువంటి పత్రహరితాన్ని గీకి తింటుంది. అదేవిధంగా పుష్పించేటువంటి దశలో కొమ్మలోకి పోకుండా కొమ్మ ఎండిపోతూ ఉంటుంది అంటే ఈ కాయ తొలిచేటువంటి పురుగు ఉండడం వలన పుష్పించే దశలో కొమ్మలోకి పోకుండా ఇది కొమ్మ అనేది పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత దశలో వచ్చేసి కాయలోకి చొచ్చుకొని పోయి కాయలను అనేది నష్టపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా కాయ తొలిచే పురుగును ఏ విధంగా మనం నివారించవచ్చు అంటే పూత దశలో ఒకసారి మరియు 20 రోజులకు ఒకసారి 1.5 గ్రాములు ఎసిపేట్ని లేదా ఇథాక్సిక్లార్ 1 మిల్లీలీటర్ని లేక ప్రాపినోపాస్ 1 మిల్లీలీటరు లేక స్వెసనోపాస్ 0.4 మిల్లీలీటర్లని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన కాయ తొలిచేటువంటి పురుగుని మనము నివారించవచ్చు. అదేవిధంగా వచ్చేసి పొగాకు లద్ద పురుగు అనేది మనకు రైతు సోదరులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పొగాకు లద్ద పురుగు వచ్చేసి 6 మాసం నుండి ఆశించి 1 అక్టోబర్ మరియు 2 నవంబర్ మాసాలలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మొదట ఆకుల కింద

0: భాగంలో చేరి పత్రహరితాన్ని తినేస్తూ ఉంటుంది పొగాకు లద్ద పురుగు అనేది. తర్వాత ఆకులపై రంధ్రాలను చేర్చి జల్లెడలాగా చేసి ఈ ఈనెలను మాత్రమే మిగులుస్తూ ఉంటుంది. అదేవిధంగా పొగాకు లద్ద పురుగును నివారించడానికి వేసవిలో మనము తీసేటువంటి దుక్కులని లోతుగా తీసుకోవాలి. అదేవిధంగా గుడ్ల యొక్క సముదాయాలను మరియు లద్దె పురుగులు ఉన్నటువంటి జల్లెడాకులను ఏరి వాటిని తుంచివేయాలి. అదేవిధంగా ఎకరాకి 10 లింగాకర్షక బుట్టలను కూడా అమర్చుకోవడం వలన పొగాకు లద్ద పురుగుని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా తొలి దశలోనే వేప నూనె అనేది, అంటే నీమ్ ఆయిల్ అంటారు, అది మన అగ్రికల్చర్ తరఫున కూడా వేప నూనెని రైతు సోదరులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా బయట ఫర్టిలైజర్ షాపులలో కూడా వాటిని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ వేప నూనెను వచ్చేసి 5 మిల్లీలీటర్లని లేదా క్లోరోఫైరఫాస్ లేదా 1 లీటర్ నీటికి పిచికారి చేయడం వలన పురుగు యొక్క మధ్యస్థ దశలో ఎసిఫేటు, ప్రొఫెనోఫాసు లేదా ఫ్లూడెండజమన్ 0.2 మిల్లీలీటర్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం వలన పొగాకు లద్ద పురుగుని మనము నివారించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్బి 1 మిల్లీలీటరు లేక నొవల్యూరలాన్ 1 మిల్లీలీటరు లేక లూఫెన్యులార్ 1 మిల్లీలీటరు ఈ లీటర్ నీటికి వీటిని పిచికారి చేయడం వలన పొగాకు లద్ద పురుగుని మనం నివారించడం జరుగుతూ ఉంటుంది.
1: ఓకే మేడం గారు, మరి ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యంలో భాగంగా మనము చీడపీడల గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో ఎర్రగొంగలి పురుగు, కొమ్మ మరియు కాయతొలిచే పురుగు గురించి, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు గురించి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని చీడపీడలు, తెగుళ్ళు ఉన్నాయి, మరి వాటి గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: పచ్చదీపపు పురుగులు లేదా పచ్చదోమ అని అంటారు. ఈ పచ్చదోమ అనేది ఆముదం పంటలో దాని యొక్క పురుగు ఉధృతి అనేది నవంబర్ నుంచి జనవరి మాసం వరకు ఎక్కువగా ఉంటుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. తర్వాత దశలో ఆకులు పసుపు వర్ణానికి మారి మాడిపోతూ ఉంటాయి. అదేవిధంగా పిల్ల మరియు తల్లి పురుగులు పాలిపోయిన ఆకుపచ్చ రంగులో ఉండి ఆకుల యొక్క అడుగు భాగాన పక్కకు నడుస్తూ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పచ్చదోమని నివారించడం ఏ విధంగా అంటే, తొలి దశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ వేయాలి. అదేవిధంగా పచ్చదోమ యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి డైమీథయోట్ 2 మిల్లీలీటర్ల లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక ప్రొపినోఫాస్ 1 మిల్లీలీటరు లేదా క్లయోటయాడిన్ 0.1 గ్రాము లీటర్ నీటికి కలిపి ఆకుల యొక్క అడుగు భాగము తడిచేలాగా ఈ విధంగా పిచికారి అనేది చేయడం వలన పచ్చదోమని మనం నివారించడం జరుగుతుంది. అదేవిధంగా ఆముదం పంటలో తెల్లదోమ, తెల్లదోమ కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. దీని యొక్క ఉధృతి వచ్చేసి జనవరి మాసం నుంచి మార్చి వరకు ఎక్కువగా ఉంటుంది. కావున పిల్ల మరియు పెద్ద పురుగులు వచ్చేసి ఆకుల నుండి రసాన్ని పీల్చి దాని యొక్క ఆకులు అనేది మసిబారినట్లుగా చేయడం అనేది దీని యొక్క లక్షణం. అదేవిధంగా తెల్లదోమను నివారించడం ఏ విధంగా అంటే, సాలిళ్ళు, అక్షింతల పురుగులు తెల్లదోమ పురుగులను గుడ్లను తింటూ ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు మందులు పిచికారీ చేయరాదు. తొలి దశలో మిత్ర పురుగులకు హాని చేయని వేప నూనె 5 మిల్లీలీటర్లని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వలన తెల్లదోమను మనం నివారించవచ్చు. దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బ్రసోఫెజిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా ప్లోనికామిడ్ 0.2 గ్రామ్స్ లేదా ప్రోపినోపాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన తెల్లదోమను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆముద పంటలో తామర పురుగును కూడా ఎక్కువగా దాని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది అన్ని దశలలోనూ పంటలను ఆశించి లేత ఆకులను మరియు పువ్వులను రసం పీల్చడం వలన ఆకులనేది ముడుచుకుపోవడము జరుగుతుంది. పువ్వులనేది ఎండిపోయి ఆముదపు కంకిలో కాయలనేవి ఏర్పడకుండా చేస్తుంది. తామర పురుగును ఏ విధంగా నివారించవచ్చు అంటే, పురుగును తట్టుకునే రకాలైనటువంటి DCH 519, ICH 66, GCH 4 హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవడం వలన మనం తామర పురుగుని ఆశించకుండా ఉండేటువంటి వంగడాలను మనము విత్తుకోవడం వలన ఇటువంటి తామర పురుగులు

0: సమస్యలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పొలంలో డైమిథోయేట్ 1.5 మిల్లీలీటర్లు లేక ప్రొపనోపాస్ 1 మిల్లీలీటరు వాటిని 1 లీటర్ నీటికి పిచికారీ చేయడం వలన మనం తామర పురుగులను నివారించుకోవచ్చు.
1: ఓకే మేడం గారు, మరి ఈ యొక్క చీడపీడల్లో భాగంగా ఈ పచ్చదీపపు పురుగులు లేదా పచ్చదోమ అనేది, అలాగే తెల్లదోమ, ఈ తామర పురుగుల యొక్క ఉధృతి ఎలా ఉంటుంది, వీటికి నివారణగా మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు తెలియజేశారు. ఇంకా ఈ యొక్క ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యంలో భాగంగా మరి తెగుళ్ళు కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా చీడపీడలు కూడా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: ఆముదం పంటలో వడలు తెగులు విత్తినటువంటి 20 నుంచి 60 రోజుల మధ్యకాలంలో ఎక్కువగా ఇది ఆశిస్తూ ఉంటుంది. లేత దశలో తెగులు సోకినట్లయితే మొక్కలు వడలిపోయి బీజపత్రాలు రంగును కోల్పోయి పాలిపోయి మొక్కలు చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా పెద్ద మొక్కలకు సోకినట్లయితే లేత ఆకులు ముందుగా వడలిపోయి క్రమంగా పసుపు వర్ణానికి మారి తర్వాత ఇవి ఎండిపోవడం జరుగుతుంది. కాండం చీల్చి చూస్తే లోపల తెల్లని బూజు లాంటి శిలీంద్రపు పెరుగుదలను మనం గమనించవచ్చు. దీని యొక్క నివారణ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, నీరు నిలిచే నేలల్లోనూ మరియు పల్లపు ప్రాంతాలలోనూ ఆముదం సాగు అనేది చేయరాదు. కనీసము 2 నుంచి 3 సంవత్సరాల ఒకసారి జొన్న మరియు సజ్జలతో పంట మార్పిడి అనేది చేయడం వలన దీనిని నివారించవచ్చు. తెగులును తట్టుకునే రకాలు వచ్చేసి హరిత, జ్యోతి, PCH 111, PCH 222, PCH 177, ICH 666, ఇటువంటి రకాలను సాగు చేసుకోవడం వలన మనము తెగుళ్లను నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే కార్బండిజం 1 గ్రాము లేదా కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ అనేది మొక్కల యొక్క మొదళ్ళ దగ్గర పోయడం వలన మనం తెగులు సోకినటువంటి మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తొలగించి వాటిని నాశనం అనేది చేయాలి. అదేవిధంగా బూజు తెగులు, మన ఆముదం పంటలో బూజు తెగులు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తెగులు సోకినటువంటి భాగాలపైన దూది పింజ లాంటి బూడిద లేదా గోధుమ వర్ణపు శిలీంద్రపు పెరుగుదల మనకు కనిపిస్తూ ఉంటుంది. శిలీంద్రపు బీజాలు గాలి ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తూ ఉంటుంది. కాయలు మెత్తబడి కుళ్ళి రాలిపోతూ ఉంటాయి. గెలపై ఉన్నటువంటి పూలపై శిలీంద్రం ఆశించడం వలన కాయలు తయారు కాకుండా నల్లగా మారిపోయి కింద రాలిపోతూ ఉంటాయి. అదేవిధంగా బూజు తెగులు లేదా కాయకుళ్ళు తెగులు అంటారు దీన్ని. దీని యొక్క నివారణ ఏ విధంగా అంటే, మొక్కల మధ్య సరైనటువంటి దూరం ఉండే విధంగా మనం వాటిని విత్తుకోవాలి. తెగులను కొంతవరకు తట్టుకునే జ్వాల, కిరణ్ రకాలను మనం ఎక్కువగా విత్తుకోవాలి. తుఫాన్ సూచనలు తెలిపిన వెంటనే వర్షానికి కనీసము 6 నుంచి 8 గంటల ముందు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా థయోఫెనేట్ మిథైల్ 1 గ్రాము లేక ప్రొపినోకోనజోల్ 1 మిల్లీలీటర్ కలిపి మొక్క అన్ని యొక్క భాగాలలో తడిసేలాగా ఈ విధంగా పిచికారీ అనేది చేయాలి. తెగులు సోకినటువంటి కాయలను గెలలను కోసేసి పొలానికి దూరంగా తగలబెట్టాలి. వర్షాలు తగ్గిన తర్వాత నేలలో తేమ ఉన్నప్పుడు ఎకరాకి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను అదనంగా పైపాటుగా వేసినట్లయితే తర్వాత వచ్చే గెలలు బాగా వచ్చి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది.
1: ఓకే మేడం గారు, మరి ఈ ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యంలో భాగంగా మరి తెగుళ్ళ విషయంలో కూడా ఈ వడలు తెగులు, అలాగే కాయకుళ్ళు, అదే అంటే బూజు తెగులు, తర్వాత కొన్ని తెగుళ్ళను కూడా నివారించుకోవచ్చు అనేటువంటి ఆ రకాలను కూడా మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో మరి ఎక్కువ తుఫాన్ల టైంలో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ఏ విధంగా సమగ్ర యాజమాన్యం చేపట్టాలి అనేటువంటి విషయాలు కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. ఆముదం సాగులో సమగ్ర యాజమాన్యం గురించి మరి చింతకుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై విరీషా కమల్ గారు రైతు సోదరులకు చక్కటి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే.
0: నమస్తే సార్.
2: మీరు ఇంతవరకు ఆముదపు సాగులో సమగ్ర యాజమాన్యం గురించి చింతగుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వై విరీషా కమల్ గారితో పరిచయం విన్నారు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. తెరే బిజూ కా
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 వస్తుంది. మరి దక్షిణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందించాలన్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 147,66,25,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6% అంటే దాదాపు

35 కోట్ల 55 లక్షల పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,266 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,06,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితమవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవికాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్లో అయితే అత్యధిక శాతం 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహార్తితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులో వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్టనష్టాలు కూడా చేర్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 4 లక్షల డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపు ఉన్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0

0: కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 2028 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరం అనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2,870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 2,480,000 పైచిలుకు మహిళలకు దశల వారీగా శిక్షణ ఇచ్చారు.
1: గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు
0: నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షలలో 1,64,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యత ప్రమాణాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతోంది. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి 100,00,000,000 నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి
1: దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే
0: ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
2: మీరింతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం సూర్య నమస్కారం ప్రాముఖ్యత గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం. చివరి భాగం వింటారు పరిచయకర్త కుమారి మౌనిక రంఠాల. అనంతరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కుమారి అంకిత సూరాణ గారితో పరిచయం. తర్వాత తెలుసుకుందాం రండి కార్యక్రమంలో శాతవాహనుల గురించి మునగ అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి విందాం. ఐఐఎం కోజికోడ్లో హాస్టల్ వార్డెన్ పోస్టులో

భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. కేరళ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ హాస్టల్ వార్డెన్ పోస్టులో భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2. పోస్టుల వివరాలు: హాస్టల్ వార్డెన్ 1 పురుషులు, హాస్టల్ వార్డెన్ మహిళలు 1. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయసు 60 సంవత్సరాలు ఉండాలి. వేతనం నెలకు 55,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2/7/2026. వెబ్సైట్ iimk.ac.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చును. ఉద్యోగ సమాచారం విన్నారు కదా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సూర్య నమస్కారం ప్రాముఖ్యత గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం చివరి భాగం విందాం. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల.
2: సూర్య నమస్కారాల్లో సరైన శ్వాస విధానం ముఖ్యమంటారా?
3: అవును, యోగాలో శ్వాసను ప్రాణానికి ద్వారంగా భావిస్తారు. సూర్య నమస్కారాల్లో శ్వాస విధానం అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆసనానికి అనుగుణంగా శ్వాసను పీల్చడం లేదా వదలడం జరుగుతుంది. ఉదాహరణకు హస్త ఉత్థానాసనంలో శ్వాసను పీలుస్తాం, పాదహస్తాసనంలో శ్వాసను వదులుతాం. ఇలా కదలికకు అనుగుణంగా శ్వాసను సమన్వయం చేస్తే శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సరైన శ్వాస వల్ల అలసట తగ్గుతుంది, గుండె ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. నేటి కాలంలో ఒత్తిడి, ఆందోళన, వేగవంతమైన జీవనశైలి కారణంగా చాలామంది లోతుగా శ్వాస తీసుకోవడం మర్చిపోతున్నారు. సూర్య నమస్కారాల్లో శ్వాసను సరిగా పాటించడం ద్వారా మనం తిరిగి సహజమైన శ్వాస పద్ధతిని అలవాటు చేసుకోవచ్చు. అందుకే యోగా గురువులు ఆసనానికి ఎంత ప్రాధాన్యం ఉందో శ్వాసకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది అని చెబుతారు. శ్వాస సరిగ్గా ఉంటేనే సూర్య నమస్కారం యొక్క పూర్తి ప్రయోజనాలు పొందగలుగుతాం.
2: హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సూర్య నమస్కారాలు ఎలా సహాయపడతాయి?
3: నేటి జీవన శైలిలో హార్మోన్ల అసమతుల్యత ఒక సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. సూర్య నమస్కారం శరీరంలోని గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్, పిట్యూటరీ, అడ్రినల్ గ్రంథుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ గ్రంథులే శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి. సూర్య నమస్కారాల వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి గ్రంథులకు తగినంత ఆక్సిజన్ మరియు పోషకాలు అందుతాయి. శ్వాస నియంత్రణ, శారీరక కదలికలు, మానసిక ప్రశాంతత హార్మోన్ల సమతుల్యతకు అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో నెలసరి సంబంధిత అసౌకర్యాలు, పీసీఓడి వంటి జీవనశైలి సమస్యల్లో యోగ సాధన మంచి సహాయక పాత్ర పోషిస్తుంది. అయితే యోగం వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు, కానీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతకమైన సహాయక సాధనం.
2: అంటే రోగ నిరోధక శక్తిని పెంచడంలో సూర్య నమస్కారాలు ఎలాంటి పాత్ర వహిస్తాయంటారు?
3: మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రోగ నిరోధక శక్తి ఎంతో ముఖ్యం.

0: ముఖ్యమైనది. శరీరంలో ప్రవేశించే వైరస్లు, బ్యాక్టీరియాలు మరియు ఇతర హానికర పదార్థాలను ఎదుర్కొనే శక్తినే రోగనిరోధక శక్తి అంటాం. సూర్య నమస్కారాలు శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల ప్రతి కణానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. శ్వాసకోశ వ్యవస్థ బలపడుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సూర్య నమస్కారాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అధిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. యోగ సాధన ద్వారా మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. రోజు కొద్ది నిమిషాలు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వ్యాధులను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. అలాగే సూర్య నమస్కారం బరువు తగ్గాలనే వారికి అత్యంత ఉపయోగకరమైన యోగ సాధనలలో ఒకటి. ఎందుకంటే ఇది ఒకేసారి అనేక కండరాలను పనిచేయిస్తుంది. శరీరం మొత్తం కదలికలలో పాల్గొనడం వల్ల కెలోరీలు ఖర్చు అవుతాయి. సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా చేస్తే జీవక్రియలు వేగవంతమవుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వు క్రమంగా తగ్గుతుంది. అయితే బరువు తగ్గడంలో యోగం ఒక్కటే సరిపోదు. సమతుల ఆహారం, సరైన నిద్ర, తగినంత నీరు తాగడం కూడా అవసరం. ఈ మూడు కలిసి వచ్చినప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తాయి. బరువు తగ్గడం మాత్రమే కాదు, శరీర ఆకృతి మెరుగుపడడం, కండరాల బలం పెరగడం, స్టామినా పెరగడం వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అందుకే ఫిట్నెస్ కోసం సూర్య నమస్కారం ఒక సంపూర్ణ సాధనగా చెప్పవచ్చు.
1: సూర్య నమస్కారాలు ఎప్పుడు, ఎంత వేగంతో, రోజుకి ఎన్నిసార్లు చేయాలంటారు?
0: సూర్య నమస్కారాలు చేయడానికి ఉత్తమ సమయం సూర్యోదయ సమయం. ఉదయం ఖాళీ కడుపుతో ప్రశాంతమైన వాతావరణంలో చేస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. ఉదయం సాధ్యం కాకపోతే సాయంత్రం కూడా చేయవచ్చు. అయితే భోజనం వెంటనే చేయకూడదు. ప్రారంభికులు 4 నుంచి 6 రౌండ్లతో మొదలు పెట్టచ్చు. క్రమంగా సాధన పెరిగే కొద్దీ 12 రౌండ్లు లేదా అంతకంటే ఎక్కువ చేయొచ్చు. కొందరు ప్రత్యేక సందర్భాల్లో 24, 54 లేదా 108 సూర్య నమస్కారాలు కూడా చేస్తారు. కానీ అది శిక్షణ పొందిన వారి పర్యవేక్షణలో చేయడం మంచిది. వేగం విషయానికి వస్తే నెమ్మదిగా చేస్తే ధ్యానభావన పెరుగుతుంది, శ్వాసపై అవగాహన ఉంటుంది. వేగంగా చేస్తే వ్యాయామ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యక్తి లక్ష్యాన్ని బట్టి వేగాన్ని ఎంచుకోవాలి. అత్యంత ముఖ్యమైన విషయం సంఖ్య కాదు, నాణ్యత. ప్రతి ఆసనాన్ని సరైన పద్ధతిలో సరైన శ్వాసతో చేయడం వల్లనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. సూర్య నమస్కారం అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది కృతజ్ఞతతో కూడిన జీవన విధానం. సూర్యుడు లేకపోతే భూమిపై జీవం ఉండదు. మనకు వెలుగు, వేడి, ఆహారం, జీవనాధారం అన్నీ సూర్యుడి వల్లే లభిస్తున్నాయి. అందుకే మన ఋషులు సూర్యుని పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే విధంగా సూర్య నమస్కారాన్ని రూపొందించారు. ప్రతి ఆసనాన్ని అవగాహనతో, శ్రద్ధతో చేస్తే మనసు ప్రజెంట్లో ఉంటుంది. దీన్నే మైండ్ఫుల్నెస్ లేదా అవగాహన అంటారు. ఈ అవగాహన వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మన ఆలోచనలు మరింత సానుకూలంగా మారతాయి, శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. అందుకే సూర్య నమస్కారం కేవలం శరీర ఆరోగ్యానికే కాదు, వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది.
1: నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలను తమ దినచర్యలో భాగం చేసుకోవాలంటారు కదా, వాటి గురించి వివరిస్తారా?
0: నేటి వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం, ఉబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సూర్య నమస్కారం ఒక సులభమైన, సహజమైన మరియు సమగ్రమైన ఆరోగ్య సాధనంగా నిలుస్తుంది. రోజుకు 10 నుండి 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరానికి వ్యాయామం, మనసుకు ప్రశాంతత, శ్వాసకు నియంత్రణ, జీవితానికి క్రమశిక్షణ లభిస్తాయి. ప్రత్యేక పరికరాలు అవసరం లేదు, ఎక్కడైనా చేయొచ్చు. అన్ని వయసుల వారు తమ సామర్థ్యానికి అనుగుణంగా సాధన చేయొచ్చు. అత్యంత ముఖ్యంగా సూర్య నమస్కారం మనకు ఆరోగ్యంతో పాటు కృతజ్ఞత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథాన్ని కూడా అందిస్తుంది. అందుకే దీనిని కేవలం యోగ సాధనగా కాకుండా సంపూర్ణ జీవన విధానంగా స్వీకరించాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తూ ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరికి నా సందేశం.
1: ధన్యవాదాలు చంద్రమౌళి గారు.
0: ధన్యవాదాలు మోనిక గారు.
2: మీరింతవరకు
0: సూర్య నమస్కారం ప్రాముఖ్యత గురించి శ్రీ ఆకుల

చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. చివరి భాగం పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, తెలుసుకుందాం. రండి, కార్యక్రమంలో శాతవాహనుల గురించి తెలుసుకుందాం. శాతవాహనులు ప్రాచీన భారతదేశంను, ముఖ్యంగా తెలుగు ప్రాంతంను పరిపాలించిన తొలి ప్రసిద్ధ రాజవంశం. వారు ఆంధ్రులను పాలించిన మొదటి చక్రవర్తులుగా ప్రసిద్ధి చెందారు. క్రీస్తుపురం 2వ శతాబ్దంలో శ్రీముఖుడు ఈ వంశాన్ని స్థాపించాడు.

ఇది మహారాష్ట్రలో ఉంటుంది. శాతవాహనుల కాలంలో అధికార భాష ప్రాకృతం, అయితే వీరి కాలంలోనే తెలుగు భాష మూలాలు ప్రాకృత శాసనాలలో రాయబడ్డాయి. శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశంను కోటిలింగాల ధరణికోట జున్నార్ల నుంచి 230 సంవత్సరముల నుంచి 450 సంవత్సరములకు పాలించారు. శాతవాహనులలో తొలి రాజధాని కోటిలింగాలని కొందరు చరిత్రకారులు చెప్తారు. శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అని కూడా కొందరు చరిత్రకారులు చెప్తారు. వీరిని జనరంజక్ పరిపాలన, వీరికి శాంతి కాములుగా పేరు కూడా ఉంది శాతవాహనులకు. శాతవాహన అనే పదం సంస్కృత సప్తవాహన ప్రాకృత రూపం కలిగి ఉంటుంది. హిందూ పురాణాలలో సూర్యభగవాన్ నుంచి రథాన్ని 7 గుర్రాలు నడిపిస్తాయి. పురాతన భారతదేశంలో సర్వసాధారణంగా శాతవాహనులు పౌరాణిక సూర్యవంశంతో సంబంధం కలిగి ఉన్నారని ఈ యొక్క గుర్తు సూచిస్తుంది. ఏ గుర్తు? 7 గుర్రాలు, సూర్యభగవాన్ నుంచి 7 గుర్రాలు అనేది. ఇక శాతవాహన పాలకుడు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో ప్రారంభమై 2వ శతాబ్దం వరకు కొనసాగారని చాలామంది ఆధునిక పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఉత్తర దక్కన ప్రాంతం శాతవాహన భూభాగంలో ఉంది. అయితే ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. కొన్ని సమయాలలో వారి పాలన ప్రస్తుత గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వరకు కూడా విస్తరించి ఉంటుందని చెప్పగలరు. శాతవాహన రాజులు వంశపార్య పాలకులు, అంటే వంశపార్య పర్యంగా పరిపాలన చేశారన్నమాట శాతవాహనులు. రాజులుగాను చిన్న యువరాజులుగాను తమ పేర్లలో నాణ్యాలుగా ముద్రించబడ్డాయి. మహారాతీలు వంశపార్య పర్యం ప్రభువులు స్వంత పేర్లతో గ్రామాలను మంజూరు చేశారు. వ్యవసాయం తీవ్రతరం చేయడంలో ఇతర వస్తువుల ఉత్పత్తి అధికరించిన కారణంగా శాతవాహనులు భారత ఉపఖండం వెలుపలి వాణిజ్య వంటి ఆర్థిక విస్తరణలో పాల్గొన్నారు. శాతవాహనుల కాలంలో సారవంతమైన నదీ తీరాల వెంట బృహత్తరమైన స్థావరాలు స్థాపించబడ్డాయి. అడవుల నిర్మూలన, ఆనకట్టల నిర్మాణం, వ్యవసాయ భూముల విస్తీర్ణం అధికంగా ఉండేది. శాతవాహనులు హిందువులుగా బ్రాహ్మణ హోదాను పొందారు. అయినప్పటికీ వారు బౌద్ధ మతానికి విచ్చలవిడిగా విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. శాతవాహన కాలంలో సామాన్య ప్రజలు సాధారణంగా ఒక నిర్దిష్ట మిత సమయానికి ప్రత్యేకంగా మద్దతు ఇవ్వలేదు. శాతవాహనులు శాసనాలు, నాణ్యాలు, ఇతిహాసాలు ఇండో ఆర్యన్ నుడులలో ఉన్నాయి. ఈ నుడులను కొంతమంది ఇటీవల పండితులు ప్రాకృతం అని పిలుస్తారు. కానీ ప్రాకృత అనే మాటను విస్తృతంగా నిర్వచించినట్లయితే ఈ పదజాలం సరైనదిగా పరిగణించబడుతుంది. శాతవాహనుల కాలం నుంచి అనేక బ్రహ్మిలిపి శాసనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు వ్యక్తిగతంగా బౌద్ధ సంస్థలకు ఇచ్చిన విరాళాలు సంబంధిత వివరాలు మినహా రాజవంశం గురించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు. శాతవాహన రాజులు జారీ చేసిన ప్రధానంగా మతపరమైన విరాళాలకు సంబంధించి సమాచారం ఉంటుంది. శాతవాహనులు గౌతమీపుత్ర శాతకర్ణి మొదలుపెట్టి వారి పాలకులు తమ సొంత నాణ్యాలను జారీ చేసిన తొలి భారతీయ పాలకులు శాతవాహనులు. అయితే శాతవాహనుల పరిపాలన రాజుల కాలం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మొదటి శాతకర్ణి 54 నుంచి 100వ సంవత్సరం వరకు, గౌతమీపుత్ర శాతకర్ణి 86 నుంచి 110వ సంవత్సరం వరకు, పులుమాని 110 నుంచి 138 వరకు, వశిష్ఠపుత్ర శాతకర్ణి 138 నుంచి 145 వరకు, శివశ్రీ పులుమాని 145 నుంచి 152 వరకు, ఇక చివరివాడు యజ్ఞశ్రీ శాతకర్ణి 152 నుంచి 181 సంవత్సరాల వరకు ఈ రాజులు వరుసగా పరిపాలించడం జరిగింది. ఇది ఈరోజు తెలుసుకుందాం రండి కార్యక్రమంలో శాతవాహన రాజుల గురించిన కొద్ది సమాచారం విన్నాం.

తర్వాత అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కుమారి అంకిత సురానా గారితో పరిచయం విందాం.

0: ఈనాటి కార్యక్రమంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు మహిళల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. దీన్ని ఆంగ్లంలో ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎలిసిటెడ్ ట్రాఫికింగ్గా మనం చెప్పుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలే ప్రధానం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారి పట్ల దుర్విచక్షణ అలాగే నిందలను వదిలివేద్దాం, వాటి నిరోధాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో ఈ సంవత్సరపు దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల నిరోధం ఏ విధంగా జరుగుతోంది, దీనివల్ల ఉత్పన్నమయ్యే ప్రభావాలు ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వంటి అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి అంకిత సురానా ఐపీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. వీరు మార్కాపురంలో ట్రైనింగ్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
1: అందరికీ నమస్కారం.
0: ముందుగా మేడం, ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు మహిళల అక్రమ రవాణా దినోత్సవం ప్రాధాన్యత గురించి చెప్తారా?
1: సో దిస్ డే ఈజ్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే ఈజ్ వీ ఆల్ షుడ్ నో దట్ వై ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అండ్ వై డ్రగ్ అబ్యూస్ ఈజ్ సచ్ అ బిగ్ మెనెస్. సో పోలీస్ హియర్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీ నీడ్ టు మేక్ ద యూత్ ఆఫ్ అవర్ కంట్రీ అవేర్. See, a single case of drug abuse can spoil a person's life. So that is why this day plays a very important role. Every youth, every person, every citizen of this country should be aware that this menace has to be stopped. It is for the good of every person and our country. So what we do is, today we create awareness. We create awareness among students, among youth, among the people that this thing has to be stopped and every person has a role in this. And regarding illicit trafficking also, it is a thing that can spoil a person's life, be it a woman, a child. So that is why today we all should play a very important role in stopping this.
0: అయితే ఇంతటి ప్రమాదకరమైన ఈ మాదక ద్రవ్యాల తీసుకోవడం కానీ లేదా ఈ మహిళల అక్రమ రవాణా అరికట్టడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి?
1: సో వాట్ వీ డూ ఇస్ ఫస్ట్ వీ క్రియేట్ అవేర్నెస్. సో దిస్ క్యాన్ బి డన్ ఎట్ స్కూల్ లెవెల్, ఎట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ and also at every home. Every parent also has this responsibility to make their child aware that how this is bad, how this is bad for one's life. Second, coming to the role of police here, so police has to be very vigilant to stop all this. Prevention is the best thing in stopping illicit trafficking and also drug menace. So second, yesterday our respected SP madam has also announced that every citizen has a role in controlling this. So if anyone has information regarding any illicit trafficking happening or any drug being sold, consumed or transported, they can inform police. They can do this through informing the local police or also they can dial 112. So we are also rewarding cash incentives for such people and also their information will be kept confidential.
0: ఇప్పటికే డ్రగ్స్ వాడుతూ అటువంటి యువత ఎవరైనా సరే ఉంటే వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారండి?
1: Yes, so whoever has already got into this, we all know how this is very intoxicating, it is an addiction. So here we have to see that rehabilitation is done. So we have rehabilitation homes also, and regarding this we also do counseling. So counseling is important here because as I said, prevention is very important. So even police, as police, we also go to educational institutions, we make them aware. And also from the side of such educational institutions, I just request them that they take such small sessions for students and make them aware that they should not fall to such small bad habits. This small bad habit can someday become a big problem in their lives.
0: అలాగే మహిళల అక్రమ

0: రవాణా కూడా చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల కాలంలో మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, కొన్ని వేల మంది స్త్రీలు లేదా అమ్మాయిలు మిస్ అవుతున్నారు అని న్యూస్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: ఓకే, సో మిస్సింగ్ పర్సన్స్, వెన్ వీ గెట్ అ కంప్లైంట్ రిగార్డింగ్ మిస్సింగ్ పర్సన్, ఇట్ క్యాన్ బి అ చైల్డ్, ఇట్ క్యాన్ బి అ ఉమెన్. సో ఫస్ట్ థింగ్ దట్ వీ సీ ఇస్ వీ ఫైండ్ దట్ పర్సన్ విదిన్ 24 అవర్స్. నౌ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ బికాస్ దెర్ క్యాన్ బి అ కేస్ ఇన్వాల్వ్డ్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్. దిస్ ఇస్ వాట్ వీ సస్పెక్ట్. సో ఇల్లీగల్ ట్రాఫికింగ్ యాజ్ వీ సీ, ఇఫ్ అ పర్సన్ ఇస్ ట్రాఫిక్డ్, యూ నో వాట్ ఆల్ హీ క్యాన్ గో త్రూ, వాట్ ఆల్ షీ క్యాన్ గో త్రూ. So this can spoil that person's or that woman's entire life. So that is why as police also we take utmost important care that when a person, when a missing complaint is filed, we try to find that person within 24 hours. And also we have got from the higher DGP office, we have also got some instructions that we should follow how to get that person, track that person as early as possible.
0: చివరగా ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి కానీ లేదా ఈ మహిళల అక్రమ రవాణా అరికట్టడానికి కానీ మీరు ప్రజలకిచ్చే సందేశం ఏంటి?
1: టు ద పీపుల్, టు ద సిటిజన్స్ ఆఫ్ మై డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఐ వుడ్ సే ఓన్లీ వన్ మెసేజ్ దట్ వెన్ ఎవర్ యూ గెట్ అ కంప్లైంట్ ఆర్ వెన్ ఎవర్ యూ ఫైండ్ అ పర్సన్ ఇస్ మిస్సింగ్ ఆర్ అ ఉమెన్, స్పెషలీ అ ఉమెన్ వెన్ షీ ఈస్ మిస్సింగ్, ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ సెకండ్, వీ ఆల్ యాజ్ సిటిజన్స్ ఆల్సో హ్యావ్ డ్యూటీ towards protection of women and also security of our society. So they should be very vigilant and they should inform us immediately and they should take care that such things are prevented. And if they have any information regarding any such drug abuse or illicit trafficking happening anywhere, we are 24/7 available. They should inform us as soon as possible. I would like, only for the youth, I would like to say one thing, that they are the future of our country, the next generation. So your life, your next step is very important for all of us. So please focus on your studies, try to have big dreams and try to not fall to such bad habits that may spoil your life. So all the best for everyone and thank you.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు మహిళల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మన స్టూడియోకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకుంటున్న చర్యలు, అలాగే యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వారు అవలంబించాల్సిన జీవన విధానం గురించి చాలా చక్కగా వివరించారు అంకిత సురానా గారు. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కుమారి అంకిత సురానా గారితో పరిచయం విన్నారు.

విన్న ఈ పాట జోడి చిత్రం నుంచి జీన్ శ్రీనివాస్ సుజాత పాడిన పాట. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరొక దక్షిణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మించాల్సిన ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. మంత్రి బిఎల్ వర్మ తన వ్యాసంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని దేశ యువత భవిష్యత్తుతో, దేశ పురోగతితో ముడిపడి ఉన్న ఒక తీవ్రమైన సమస్యగా ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగాన్ని మార్చబోతోందని, ప్రతి ఒక్కరి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.

0: నషాముక్ భారత్ నిర్మాణానికి దేశ ప్రజలు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని అందిస్తూ, ఈ ఉద్యమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను అభినందించారు. బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మించడంలో అవి అమూల్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యసనానికి బదులుగా ఆశ, ఆరోగ్యం, ఒక లక్ష్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా యువతను ప్రేరేపించడానికి అందరూ కలిసికట్టుగా నిలబడాలని ఉపరాష్ట్రపతి కోరారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్కు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఆధ్యాత్మిక నాయకులు, యువతతో సహా అందరూ ఒకే వేదికపైకి రావాలని హోంమంత్రి అమిత్ షా కోరారు. 2004 నుండి 2014 మధ్య కాలంలో అధికారులు దాదాపు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారని, 2014 నుండి 2026 మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్న సింథటిక్ డ్రగ్స్ పరిమాణం 1.8 కోటి కిలోలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
1: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయి కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై, ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీత్నీ చాహియే. ఇస్కే లియే సభీ సర్కారో కో ఏక్ సాథ్ ఏక్ మంచ్ పర్ ఆనా హోగా ఔర్ సభీ సర్కారో మే సభీ విభాగో కో ఏక్ మంచ్ పర్ ఆనా హోగా.
0: సత్యం, న్యాయం కోసం నిలబడేలా హజరత్ ఇమాం హుస్సేన్ నేటికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అషూరాయే మొహరం సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం యొక్క శాశ్వతమైన శక్తిని కూడా ఇది గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు అషూరాయే మొహరంను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రవక్త మొహమ్మద్ మనవడైన హజరత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని ఈరోజు సూచిస్తుంది. కర్బలాలో సత్యం, ధర్మం, న్యాయాన్ని కాపాడడం కోసం హజరత్ ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజియా ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, నిజాముద్దీన్, ఓఖ్లా, మొహ్రాలి సహా వివిధ ప్రాంతాలలో మొహరం ఊరేగింపులు జరిపారు. కర్బలా అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని చాటి చెప్పే మజాలిస్ ఆధ్యాత్మిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ప్రకటించారు. అత్యవసర మానవతా సహాయ సామగ్రితో 2 భారతీయ వైమానిక దళ C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సహాయంలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 2 భీష్మ్ క్యూబ్స్తో సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహమని అర్థం. వాతావరణం. ఈరోజు ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణ్, గోవాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, తూర్పు రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
2: upcoming 7 days weather forecast, particularly there is possibility of heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 cm is likely over northeast India, subhimal West Bengal during the week. Apart from that, there is also possibility of isolated extremely heavy rainfall over subhimal West Bengal and Sikkim during 27 to 29th of June. Heat wave condition likely to continue over west over Uttar Pradesh during 3 days with the possibility of severe heat wave over East UP during 26th and 27th of June.
0: 2 T20ల సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం ఎదుగా జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్

0: చేసిన ఐర్లాండ్ భారత్కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ సదస్సు 2 దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి ఇరుపక్షాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రధాని తకైచి భారతదేశంలో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. గతేడాది ఆగస్టులో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో పర్యటనను అనుసరించి ఈ పర్యటన జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి యిజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, స్థిరమైన పర్యాటకం, సాంప్రదాయ వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని తెలిపారు. విద్యాభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి విస్తృత వేదికలపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత్ భూటాన్ భాగస్వామ్యం భవిష్యత్పై ఉన్న ఉమ్మడి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక బంధాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో కొత్త పర్యాటక మార్గాన్ని ప్రవేశపెట్టింది. 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో పాటు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందా. కార్యక్రమంలో ముందుగా అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం కోసం రవివర్మ కౌశల్య పాడిన పాట విందాం. సంగీతం చక్రి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు

వివరాల కొరకు మీ పిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా waters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది మరికి దక్షిణాల్లో. ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

తర్వాత చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ గారు కూర్చున్నారు. నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలంటూ వాట్సాప్ సందేశం పంపారు. మరి వీరి కోసం నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి పాటను ప్రసారం చేసి వినిపిద్దాం.

తర్వాత న్యాయపతి రాఘవేంద్రరావు, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నుంచి కోరుచున్నారు. సుస్వాగతం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని. మరి వీరి కోసం పాటను ప్రసారం చేసి వినిపిద్దాం.

తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ గారు కూర్చున్నారు. భలే కృష్ణుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని వినిపిద్దాం మరి.

తర్వాత నాగలక్ష్మి శ్రీముఖలింగం నుంచి కూర్చున్నారు. పాటకు వేలాయరా కార్యక్రమంలో అభినందన చిత్రం నుంచి మా కోసం వాట్సాప్ సందేశం ద్వారా మేము పంపిన పాటను ప్రసారం చేయాలని వినిపించారు. మరి అభినందన చిత్రం నుంచి నాగలక్ష్మి గారి కోసం పాటను వినిపిద్దాం.

కార్యక్రమం చివరిగా కృష్ణయ్య, లక్ష్మీ, ప్రియాంక, స్పందన, లక్ష్మీ నరసింహ, సోమదేవపల్లి, సత్యసాయి జిల్లా నుంచి కోరుచున్నారు. సంబరం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయాలని వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం సంబరం చిత్రం నుంచి పాటను వినిపిద్దాం.

పాటకు వేలాయరా కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం ప్రసారం విన్నారు. ఈనాటి శ్రోతలు కోరినటువంటి పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం సోమవారం అప్పటి రోజు శ్రోతలు కోరినటువంటి పాటలు వింటారు. రాత్రి 9:30 ప్రసారం అవుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర బుర్రకథ విందాం.

con mare di lavoro, da una mandara. అయ్యో ఆగమ రూపిణి అయిన సరస్వతి అయిమతి ప్రార్థన అయ్యో కొందుగాను వాల్మీకి మహాకవి పూజ్యులను తెయ్యను సత్కథ చెప్పేద ఆలకిన్ సరయ్యా అయ్యో తప్పులు పోయిన ఒప్పులు కానీ.

రగతాల గీతాది నృత్యముల తంబుర గద విను అంటే ఇప్పుడు కథా సరళి ఏమిటయ్యా? శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరప్రహేంద్ర స్వామి వారి యొక్క జీవిత చరిత్రను మాత్రం చెప్పబోతున్నాను. ఈ కథ ఎందు ఎన్ని తప్పులు ఉన్నా మరి మరీ మన్నించదరని మీకెల్లరికో ప్రార్థన చేస్తూ కథా ప్రారంభం చేస్తున్నాను. ఇంకా స్వాములు వారి యొక్క జీవిత చరిత్ర కథాసరళి ఎలా ఉన్నదయ్యా? ప్రాకట యుగములు మూడు గడి

ಮಾಡು ತಪ್ಪಿ ತಿರಿನ್ ತುಟ ವಾಡು ಕಾಯ ಪುವಿಲೋ ತಂದ ತರಿಗಿಟ್ಟ ಜಮ್ ತರಿಯ కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఈ మూడు యుగములు గడిచిపోయిన తర్వాత కలియుగం ప్రవేశించింది. కలియుగములో మానవులు చేసేటువంటి పాప భారమును వహింపజాలక భూదేవి సర్వమర వర్గములతో కూడుకున్న వైకుంఠవాసున సాన్నిధ్యమునకు చేరి ఇలా మొర పెట్టుకున్నదట. మహానుభావ ఆపత్వాంధవ వైకుంఠవాస నిర్వికారుడవు నే ఎల్లప్పుడు.

మహానుభావా వైకుంఠవాస, కలియుగంలో మానవులు చేసేటువంటి పాప భారము నీకు భరింపజేయాలను. ఈ భూభారమును నేను మోయజేయాలను, ఇక వదిలిపెట్టేస్తానన్నదట ఆ భూదేవి. అప్పుడు ఆ విష్ణుదేవుడు ఇలా అన్నాడు, దేవి, ఓ భూదేవి, మేము ముగ్గురం ప్రపంచమున అవతరించి నీ యొక్క పాప భారమును మేము వాపుతున్నాం అని భూదేవికి అభయం ఇచ్చి బ్రహ్మదేవుని ఈశ్వరుని పిలిపించి వారికి ఈ విధంగా చూస్తున్నారట. అయ్యా బ్రహ్మదేవా, మనం ముగ్గురము ప్రపంచం జననమల్నియు నింత నేనియు ఉన్నదిగా మీరు హించండి, పన్నుగాను భూదేవి కష్టములు బాబు.

భూదేవి యొక్క పాపభారం మన పాపాలి. ఎలాగనగా? అయ్యా పరమేశ్వర, నీవు కాశీ పట్టణమున విదేశీ గర్భవాసమున రాజకుమారుడు వై జన్మించి ఆనంద భైరవుడే నీ పేరుతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావించాలి అన్నాజయ్యాగా. ఈ బ్రహ్మదేవుడు భూలోకమున అవతరించాలి. మరి నేను కూడా కలియుగమున సకల సద్గుణపేతులను పుణ్య దంపతులు అగు ప్రకృతాంబ పరిపూర్ణ ఆచార్యుల గర్భవాసమున జన్మించి మూర్ఖ జనులెల్ల భక్తులై మోక్షమందా మూర్ఖ జనులెల్ల భక్తులై మోక్షమందా జ్ఞానబోధనమున నిలిచి మానితముగా ధర్మ సంస్థాపనమునట్టు ధరణి ఎల్ల దుష్ట పారంభులుడిగి సంతోషమందా. ఈ విధంగా నేను కూడా భూలోకమున అవతరించుతున్నాను అని ఎవరెవరు ఎత్తవలసినటువంటి అవతారములు వారు నిర్ణయించుకుని వారి స్వస్థానముల కారుగా నియమించి అంత భూలోకమున సకల సద్గుణోపేతులు పుణ్య దంపతులు అగు ప్రకృత అంబ పరిపూర్ణయాచార్యుడు సంతానము నిమిత్యార్థమై ఇంకా బ్రహ్మాండపురి నివాసులైనటువంటి ఆ దంపతులు తీర్థయాత్రులు సేవించుకుంటూ వస్తున్నారట. ఎలాగయ్యా? సంతతి కొరకై సర్వ తీర్థములు సందర్శింపుదూను నూరా అరే కొంతకాలముడు తిరుగుతూ కాశీ క్షేత్రము చేయును పన్నుగాను విశ్వేశ్వర స్వాముల గ్రంథన సేవించి రామ రామ ఈ విధంగా తీర్థయాత్రలు సేవించుకుంటూ కాశీపట్నమునకు చేరి ఆ కాశీ విశ్వనాథుని సేవించి అక్కడ శయించారట. అప్పుడు ఆ విష్ణుదేవుడు ప్రకృతాంబకు స్వప్నావస్థ ఏందని కనిపించి ఇలా చెబుతున్నాడు. అమ్మా ఓ ప్రకృతాంబా, అరయ్యక మీ గర్భంబున నేను ఇప్పుడు అవతరించు వాడా తందనుతూ తెలుపగను అంతటి దంపతులు అద్భుతం తందా మనమును కలిగిన కోరిక తీరనని మది సంతసమాది తందానా వ్రతములు తల్పిన ఫలితం వంచితంబు తీరా అతి సుగుణావతి ప్రకృతంబ గర్భంబు దాల్చిన పూడి తంద తరిగిడయుంబరి. ఈ విధంగా కాశీ విశ్వనాథుని మహిమ వలన సంతానము కలుగుతున్నదని సంతోషము చేత తిరిగి పురాభిముఖులై బయలుదేరి వస్తుండ సరస్వతి నది తీర ప్రాంతమునకు చేరినంత ప్రకృతమ్మ నవమాసములు పరిపూర్ణమై సర్వగ్రహములు ఉచ్చస్థానమున నివసించి ఉండ కుమారుని గనియే. ఇక విష్ణుదేవుడు భూలోకమున ఎప్పుడు అవతరించాడు ఆ దేవతలంతా పుష్పవర్షమును కురిపించి ఆ పువ్వు బోడి మీద సర్వవర్గము మరి చేసిరి ప్రేమాదం ఓహో బ్రహ్మ తేజము నొప్పుతు బాలుడు ప్రజ్వరిల్లుతుండ బ్రహ్మాండము పరియంపగ జాలిన బాలుడం సుబుగాడి రామ రామ శ్రీ జగత్తునే కాపాడగలిగినటువంటి కారణకర్త భూలోకమున అవతరించాడని దేవతలంతా ఎక్కడ వారక్కడ వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా కుమారుని చూడగానే ఎవరు పరిపూర్ణయాచారి పరలోకగతుండయ్యాడట. ప్రాణములు వదలినటువంటి భర్తను దూచిన ఆ యొక్క ప్రకృతాంబ అఘోరముగా దుఃఖము చేస్తూ అయ్యో ప్రాణేశ్వరా

అని అఘోరముగా దుఃఖము తెస్తూ ఆ యొక్క ప్రకృతాంబ, నేను నా భర్తతో పాటి సతీ సహగమనం చేసినట్లయితే ఈ శిశుపాలకులు ఎవరాయని దిక్కును పరికించుచుండా నొక్క మునిపుంగముండు అత్రిమహాముని సరస్వతి నదిలో స్నానం ఆచరించి పూజార్థమై పుష్పములకు వస్తున్నాడట. ఆ మహానుభావుని చూసినటువంటి ఈ ప్రకృతాంబ పరుగు పరుగున వెళ్ళి ఆ యొక్క మునీశ్వరుని పాదముల పైన వ్రాలి ఇలా మొరపెట్టుకుంటున్నాదట. మహానుభావా, మునివరనాదు ప్రాణనాదుడే మృతి

అనుభవాన్ని చూసినటువంటి ప్రకృతాంబ పరుగు పరుగున వెళ్ళి ఆ యొక్క మునీశ్వరుని పాదముల పైన వ్రాలి ఇలా మొరపెట్టుకుంటున్నాదట, మహానుభావా

తరిగిట్ట జంగరేధ మునీశ్వర, ఇక్కడికి వచ్చేటువంటి వరకు నా భర్త పరలోకగతుండయ్యాడు. కావున ఈ శిశుపల పాలకులు ఎవరు ఆయని నేను ఇలాగా పరితపించుతుండ మీరు కనిపించారు. మహానుభావ, ఈ బిడ్డను పెంచు భారం మీదే అని ఇక మునీశ్వరునికి అప్పగించి ఆ మహాతల్లి శరీరం ముందున్నటువంటి పంచ ప్రాణవాయువులను మందించి సహస్రారమున జీవాత్మన ప్రోదోలి ప్రాణములు వాసి అంత మునిపుంగ ఉండు. శిశువునెత్తుకుని ఆశ్రమం మనకు చేరినంత తేనులు గుడుపుతూ ఆ పిల్లవాణ్ణి సాకి సంరక్షణ చేస్తున్నాడు ఆ మహానుభావుడే జగద్గురు అయినటువంటి శ్రీ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక ఆయన సంగతిలా ఉండగా నందికొండ పాపాగ్నిపీఠానికి అధిపతి అయినటువంటి యనమదల వీరభోజయాచారి వీర పాపమాంబ సంతానము లేక వారు కూడా ప్రయాణంపై

ఓహోదానికేడో జంబరీ అత్రి మహాముని ఆశ్రమమునకు చేరినంత ఆ మహానుభావుడు వారిని గమనించి ఏమంటున్నాడు? ఆది దంపతులారా, మీరు వచ్చినటువంటి కారణమా నాకు తెలుసు. కావున మీరు సంతానం లేక నా సాన్నిధ్యమునకు వచ్చారు కాబట్టి అయ్యా ధీరుడై నన్ను ఒక పుత్రుణ్ణి ఇచ్చేదాను, తీసుకోపొమ్మని. మోదము తోడు మహాప్రసాదం అని మృక్కిరతని పదము తంద. ఓహో తరిగిట్లజందరి ఆ జడదారి వలన పుత్రుని పడిసినటువంటి వీరబోధ దంపతులు నిజపురంబునకు చేరుకుని ఆ బాలకునికి వీరంబట్లయ్యాను నామకరణం చేసి సుఖంబున పుత్రానందం భనుభవింపుతో కాలము గడుపుతున్నంత అంత కొంతకాలమునకు ఆ యొక్క వీరబోధ్యాచార్యుడు కూడా పరలోక గతుండయ్యాడు. అంత కొంతకాలమునకు వీరంబట్లయ్య గారు సకల పురాణ ఇతిహాస ధర్మశాస్త్ర పారేనుండై సకల ధర్మములండి రంగి బంధ విముక్తుండకుటకు దేశాడనం వే సార్థకం అనుకుని తల్లి సాన్నిధ్యమునకు చేరి అమ్మా నాకు సెలవు సంగనట్లయితే అంతులేని తీర్థములుగా అంతున అంతరంగమబ్బు తల్లి, ఈ విధంగా నేను దేశాడనకై బయలుదేరాలి అన్నాడు. అప్పుడు కుమారుని చూసి ఆ మహాతల్లి దుఃఖించినదట, అమ్మా నీవెవరు, నేనెవరు, తల్లి ఎవరు, తనయుండెవరు? అమ్మా ఒక్కరికొక్కరు తోడురారి మరి టక్కరి దేవుడు తను వాసిన అయ్యో కన్న తల్లి నేడు తంద. జలమున బొగ్గలు పోటికి పోగిరే తల్లిలేరు మాతా తంద. పెక్కుసారుళ్ళ చచ్చుచు పుట్టుచు చిక్కులందు దీకి తంద. తరిగిట్ట జందరి ఈ విధంగా నీవెవరు నేనెవరు అని ఆ తల్లికి వైరాగ్య మార్గమును బోధించి అక్కడి నుంచి మరి కదలి నేరుగా అల్లావుడుపల్లి గ్రామమునకు చేరుకున్నాడు. అక్కడ వీరభద్ర స్వాములు వారి సాన్నిధ్యమున శిష్యుడిగా ఉండి మరి తల్లిని విధంగా సంతృప్తి పరచాడు.

అదే విధమున గురుదేవుని కూడా సంతృప్తి పరచి అక్కడి నుంచి కదలి ఎక్కడికి వస్తున్నాడయ్యా? రైమున్ కర్నూల్ మండలమందు ప్రయాణం భోజేయాన్న కందక కనుపట్టెను నక వాస యోగ్యమటానే కోటలు బురుజులు ధ్వజమల్ల గట్టలు గోపురములు కలిగి బనగారు పల్లి పట్నమునకు చేరుకున్నాడు. అక్కడ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంట గోవులు కాయడానికి ప్రయత్నం చేశాడట. అప్పుడు ఆమెమన్నది, మహానుభావా, నీవు గోవులు కాయవలసిన పని లేదు, మా ఇంట ఉండినట్లయితే నిన్ను భగవంతుల్లాగా కొలుస్తామన్నది. కానీ అందుకు ఆయన గారు సమ్మతించగా నేను గోవులు కాసినట్లయితే పలనాడు ద్వాపర యుగం శ్రీకృష్ణ భగవానుడు గోవులు కాశాడు అన్నారే, కానీ ఎవరైనా విన్నారా? వినలేదు, చూడలేదు. చూడలేదు కాబట్టి ఆ దర్శన భాగ్యము నీకు కలుగుతుందని ఆమెకు నమ్మబలికి ఇంకా రవలకొండ ప్రాంతమునకు గోవులను దోలుకొని చేరి

0: ఆ సమీపమున ఉండబడినటువంటి ఒక కొండ గుహలో ప్రవేశించి ముందు జరగబోయేటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలం అనే కాలజ్ఞాన గ్రంథమును వ్రాస్తున్నాడట. ఆ విధి గ్రంథరాజమున్ గుహల్లికయంబుతు యోగ సాధన భవము హర్షముందగుల ప్రత్యేకములు జరియంపుతుండే నీ విపరీత వృత్తిగా నీరెంతయు తక్కిన గోప బాలకుల్. ఈ సవిస్తారమును చూశారు ఎవరు? తక్కినటువంటి గోపాలకులు చూసి నేరుగా అచ్చమమ్మ సాన్నిధ్యమునకు చేరి, అమ్మా ఓ అచ్చమాదేవి, మీ వీరయ్య గారు సరిగా గోవులు కాయటం లేదు అని ప్రతినిత్యము ఈ విధంగా చెబుతుండగా ఆనాడు అచ్చమాంబ గారు ఆమె మనోహరుడైనటువంటి వెంకటరెడ్డి గారితో ఇలా అంటుందట, ప్రాణేశ్వర, ఈ విధంగా పిల్లవాళ్ళు పలుకుతున్నారు, మన వీరయ్య గారు సరిగా గోవులను కాయటం లేదట, చూచి రావాలి అన్నది. అందుకు ఆయన ఏమన్నాడు, పిచ్చిదానా, ఆ వీరయ్య మన గోవులను కాయడం మొదలు పెట్టినప్పటి నుండి గోవులు అభివృద్ధిగా ఉన్నవి, పిల్లవాళ్ళ యొక్క అబద్ధపు మాటలతో పని ఏమి అన్నాడు. లేదు ప్రాణేశ్వర,
1: ఇట్టి మాటల నిధి వరకు ఎన్ని నాళ్ళ నుండో వినుతుంటి మీ ఇప్పుడు నుడువబడి దీని సత్యంబు నిపుడు తెలియవలయు అనుచు భర్తతో వలికే అచ్చమాంబా.
0: ఆనాడు భర్త గారిని వెంట తీసుకుని అచ్చమాంబ గారు గోవులు కాయుతుండబడినటువంటి సాన్నిధ్యమునకు చేరగా అక్కడ వీరయ్య గారు లేనందున ఇంకా దరికి కొండ దరికి చేరినటువంటి వారై అందు వీరప్పయ్య ఉండునేమో అని అందు ప్రవేశించినడువా. ఆ వీరయ్య గారు వారి నేత్రములకే విధంగా కనిపించాడయ్యా గుహ ఎందున. అరరే కోటి భాస్కరులు ఒక్క తావు వనగూడి కోటి తటిళ్లతో ఒక్క పెట్టు నా కూటమైన ఎటుల బలాబలి అరరే కన్నుల కాకరు తేజస్సులను బ్రహ్మమూర్ఛమునికి బలాబలి మూర్చమునిగి ఆ తర్వాత మూర్చ నుండి లెగచి చూస్తే ఐదు పనములు ఆ నాగేంద్రుడు పైన ఆడుతుండగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానమును వ్రాస్తున్నాడట. అవురా, ఇతడు సామాన్యుడుగా నుంచి ఇతని చేత గోవులు కాపించామని నమస్కరించి తిరిగి వారి అంతఃపురమునకు చేరుకునగా సాయంకాలం ప్రొద్దుగుంక వచ్చి తిరిగినటువంటి వాడై ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అచ్చమాంబ ఇంటికి రాగా అచ్చమాంబ గారు అతని పాదంబుల పైన వ్రాలి, మహానుభావా, తెలియగా చేసిన మా అపరాధమును మన్నించుము దేవాయని మొరపెట్టుకున్నది. ఇక గుహలో చూసినటువంటి వింతనంతయు విన్నవింత, ఇంకా దాచి లాభం లేదని ఆ యొక్క స్వాముల వారు ఆ అచ్చమాంబ గారిని వెంట తీసుకుని సమీపమున ఉండబడినటువంటి యాగంటి క్షేత్రమునకు చేరి అక్కడ మరి ఆమెకు ఉపదేశం

ఉపశమనం చేస్తున్నాడట. ఐహిక ముష్మికముల అర్థములను మూల ముట్టగ నచ్చట ముచ్చటి నాటి నుండి నా కొండ నేటి వరకు గురుతు కలిగను ముచ్చట్ల కొండ ఎనగా. మహానుభావ మహాత్మా, మీరు గుహలో వ్రాసినటువంటి సద్గ్రంథము శ్రవణానందము చేయమునగా అప్పుడు ఆమె గారికి ఇలాగా చెబుతున్నాడట. అమ్మా అమ్మా వినుమా అత్యమ్మ దేవి తందానా అవికాల జ్ఞాన భావంబు తెలిపేదా నా వచనంబుల ముఖము వినుడి 5000 కలిగడు ప్రళయంబులు అద్భుతంబుగా తరుగు నిశ్చయము నందానందన మధ్య వత్సరము అందున ఈశ్వర వర్షం అందున ముందుగా ధర్మ స్థాపన లగుతూ ఎందు దూచనను ప్రళయంబులకు.

తమ్ముడు కృష్ణా నదిని అద్దరి నుండి ఇద్దరి రాగా కన్నుల దూతురు ఢిల్లీ నవాబులు కండిన్ చుటకై కత్తులు బూని చరిత నివారిలో వారు పడుతుకుని

తరిగిట్ల జమందరేసా భూమి విధవాడ దుర్గి ఎదుట పుట్లు శతము నల్లలు దిగిపడును. మరి తరచుగా నీటిలో మునుగు పట్నములు తారలు భువీరాలు కావున ఈ విధంగా కొంతవరకు కాలజ్ఞానమును తెలిపాడు. అక్కడి నుంచి తిరిగి మరి అచ్చమ్మ గారిని వెంట తీసుకుని వనగానుపల్లికి వచ్చారగా. అక్కడ నేలమఠమును కట్టించి స్వామి వారికి ఎలాంటి కొరంత లేకుండా చూస్తున్నది ఎవరు? ఆ అచ్చమాదేవి. ఇంకా ఆ సవిస్తారము ఎవరు? బనగానుపల్లి నవాబు గారు. తెలుసున్నటువంటి వారై స్వాముల వారి యొక్క మహత్తరమును తెలుసుకోవాలి అని ఇంకా ఒకనొక దినమున ఆయన గారిని పిలిపించ అంత స్వాముల వారి సాన్నిధ్యమునకు చేరుకున్నారు. మహాత్మా వీరబ్రహ్మ అవతార పరబ్రహ్మ స్వరూప ఈ చరాచర ప్రపంచమునకు భగవంతుడు ఒకడా లేక ఎంతమంది? చెలపవయ్యా స్వామి అనగా అప్పుడు ఆయన గారు ఇలా చూస్తున్నారట, నాయనా పాదుష నీవు అడిగిన ప్రశ్న

ఆడ మేసుని బిడ్డలము మనమందరమెంతయూను తందానా. పేరులు దాల్చేయునొక్క ఆత్మయ్యి పేర్మి చూపుతుండు తంద. తరిగిత్తరేధ ఆ యొక్క స్వాముల వారు నివాసమై అక్కడ నిలిచి ఉన్న తరుణంలోన ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా ఈ విధంగా అంటున్నారు. మహానుభావా, స్వామిపురమునందు సంతసమొప్పగా ఆలు బిడ్డలను ప్రేముడి గూడి ఉండనిటు పెండిలి లేకని వంటి ఉండగా ఏమో గ్రహింపమైతిమి త్వదీచత కన్యను పెళ్ళియాడియు ప్రేమ వహింపుమయ్యా పెద్దలు మీరు ఎరుంగరానిదే. మహాత్మా, వివాహం వాడకూడదాయని కొంతమంది తెలుపుతుండగా ఇంకా పెద్ద కుమర్ల గ్రామం మన ఉండబడినటువంటి గోవిందామును వివాహం ఆడ నిమిత్తమై పెద్ద కుమర్ల గ్రామానికి ఇంకా ప్రయాణం పై బయలుదేరి వస్తున్నాడు స్వాముల వారు. ఇంతటితో ఈ కథాసరళి సమాప్తం.

మీరింతవరకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర బుర్రకథ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఆలు మగలు చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట విందాం.

దేవుడు మనిషిగా పుట్టాలెరా, ఈ మనుషుల భరతం పట్టాలెరా. దేవుడు మనిషిగా పుట్టాలెరా, ఈ మనుషుల భరతం పట్టాలెరా.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరొక దక్షిణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.